ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 5వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 26వ తేదీ శుక్రవారం నిలయముల సమయం 5 గంటలు దాటి 58:35. శ్రోతలకు శుభోదయం.

అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశ

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 10 నిమిషాలు అవుతుంది. అర్చన క్షేత్రదర్శిని వింటున్నారు. మరి ఈనాటి క్షేత్రదర్శినిలో నల్లమల్ల అరణ్యంలో దాగిన అద్భుతమైనటువంటి దేవాలయం గురించి తెలుసుకుందాం. అతి కొద్ది మందికి మాత్రమే తెలిసినటువంటి మహిమాన్విత ప్రదేశం. ఈ అమ్మవారిని దర్శించాలంటే అత్యంత ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణించవలసి ఉంటుంది. ఇంతకీ ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఎక్కడ ఉందో కాసేపులో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

నల్లమల్లన్న కొండల్లో ఎన్నో అద్భుతాలు. ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మికత పర్యాటక కేంద్రంగా ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న ముఖ్యమైన ప్రదేశాలలో శ్రీశైలం దేవస్థానం ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి వెలసిన శ్రీశైలం కొండ మహత్తరమైనది. మోక్షాన్ని ప్రసాదించే శిఖర దర్శనంతో పాటు ఈ పరిసరాలలో ఎన్నో అద్భుతాలున్నాయి. శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న భ్రమరాంబికల దర్శనమే కాకుండా నల్లమల్ల అడవులో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉన్నాయి. కానీ అదే అడవుల్లో దాగిన అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఒక ఆలయం ఉంది. ఆ ఆలయమే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం. ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈనాటి క్షేత్రదర్శనిలో.

భక్తుల అభీష్టాలు నెరవేర్చే ఇష్టకామేశ్వరి. భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో ఉన్న ఆలయం ఒక్క శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడా ఇలాంటి ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దేవి దర్శనం చేసుకోలేరు. ఎందుకంటే ఈ యాత్ర అత్యంత సాహసంతో కూడినది. ఎంతో గుండె ధైర్యం, పూర్వజన్మ పుణ్యఫలం ఉంటే తప్ప అమ్మవారిని దర్శించుకోలేరు. ఇష్టకామేశ్వరి టెంపుల్ గురించి తెలుసుకుంటున్నాం ఈనాటి అర్చనలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

క్షేత్రదర్శిని వింటున్నారు. శ్రీశైలంలో ఉన్నటువంటి గొప్ప రహస్యాలలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. పరమశివుడు పార్వతీదేవికి ప్రతిరూపంగా ఇష్టకామేశ్వరి అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారని భావిస్తారు.

చేస్తారు. పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే పూజలు అందుకున్నటువంటి ఈ అమ్మవారిని నేడు సామాన్య ప్రజలు కూడా దర్శించుకుంటున్నారు. అయితే అందరికీ దర్శనం ఉండదు. ఆ సంఖ్య చాలా అంటే చాలా పరిమితం. క్షేత్రదర్శినిలో శ్రీశైలంలో వెలిసినటువంటి ఇష్టకామేశ్వరి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

క్షేత్రదర్శిని వింటున్నారు. శ్రీశైలంలో వెలిసిన ఇష్టకామేశ్వరి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల్ల కొండల్లో ఒక గుహలో వెలిసి ఉన్నటువంటి ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. రెండు చేతులతో తామర మొగ్గులను, మరో రెండు చేతుల్లో ఓ చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్షమాలతో తపో భంగిమలో చిరుమందహాసంతో అమ్మవారు కనిపిస్తారు. చీకటిగా ఉన్న గుహలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. ఈ గుహ పరిసర ప్రాంతాలలో కాసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా తెలుసుకుందాం ఈ ఆలయ విశేషాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రీశైలంలో వెలిసిన ఇష్టకామేశ్వరి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఇష్టకామేశ్వరి అమ్మవారిని మనం నేరుగా తాకి నమస్కరించవచ్చు. భక్తులు ఇక్కడ అమ్మవారికి బొట్టు పెట్టి తమ మనసులో ఉన్న కోరికను విన్నవించుకోవడం సంప్రదాయం. అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి విగ్రహం చాలా విశిష్టమైనది. ఈ రాతి విగ్రహాన్ని తాకితే చాలా గట్టిగా ఉంటుంది. అయితే నుదుట కుంకుమ పెట్టేటప్పుడు మాత్రం అమ్మవారి నుదురు మనిషి నుదురు వలె మెత్తగా తాకుతూ ఒళ్ళు జల్దరింపజేస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఎందరో భక్తులకు అనుభవంలోకి వచ్చినటువంటి దివ్యమైన అనుభూతి ఇది. భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు.

శ్రీశైలంలో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకునేటువంటి మార్గం చాలా ప్రమాదకరం. ఎటువంటి కార్లు వెళ్ళలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి. సౌకర్యవంతమైనటువంటి రోడ్డు మార్గం లేకపోవడంతో దారిలో ఉండే అనేక బండరాలను దాటుకొని జీపు వెళ్ళవలసి ఉంటుంది. ఈ ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది. సాయంత్రం 5 దాటిన తర్వాత అడవిలోకి జీపులను అనుమతించరు. క్షేత్రదర్శిని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

అర్చన క్షేత్రదర్శిని వింటున్నారు. చాలా ఏళ్ల క్రితం అడవిలో కొందరు చెంచులకు అమ్మవారి విగ్రహం కనిపించిందని వారే విగ్రహ ప్రతిష్ఠించి పూజలు జరపడం ప్రారంభించారని ఇప్పటికే వారి సంతతే వారే ఆలయ అర్చకులుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎంత సాహసం చేసినా ఇష్టకామేశ్వరిని దర్శించాలని అనిపించడం ఎవరికైనా సహజం. అమ్మవారి మహత్యం అలాంటిది. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందని నమ్మకం. ఇక్కడ ఎంతో బలంగా ఉంది. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించి తీరాల్సిన క్షేత్రం ఇష్టకామేశ్వరి అమ్మవారి క్షేత్రం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుందాం. ఇదండి ఈనాటి క్షేత్రదర్శిని. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 40 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నతస్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించి బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా వివిధ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ 2026-2029 విజన్ డాక్యుమెంట్ను అమిత్ షా విడుదల చేస్తారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 ఉద్యమి భారత్ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ది, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్దిని ముందుకు నడపడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృఢమైన సాంకేతికత ఆధారిత పోటీతత్వంతో కూడిన భవిష్యత్తుకు సిద్దంగా ఉండే ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్దతకు ఈ ఏడాది కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు అత్యాధునిక డిజిటల్ వేదికలు, పోర్టల్స్ను ప్రారంభిస్తారు. వీటిలో పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్ ఇతర సేవలు ఉన్నాయి. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ భారత్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో యునైటెడ్ కింగ్డంతో చేసుకున్న ఒప్పందం అత్యంత సమగ్రమైనదని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఇరు దేశాల సంసిద్దతను సమీక్షించేందుకు మంత్రి యూకేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలో ఇరు దేశాలను అనుసంధానం చేస్తుందని, ఆర్థిక సహకారం వృద్ధిలో కొత్త మార్గాలను తెరుస్తుందని గోయల్ అన్నారు.
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with business.

0: businesses in the United Kingdom, complement businesses in the United Kingdom, where we can work together in global value chains, supporting each other's economy, and together becoming a force multiplier.
1: ఈ నెల 21వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జవాబు పత్రాలను సవాలు చేసేందుకు అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఆన్సర్ కీలు www.neet.nta.in లో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి ప్రశ్నకు 200 రూపాయల రుసుము చెల్లించి ప్రశ్నలను సవాలు చేయవచ్చని తెలిపింది. సవాలు అంగీకరించకపోతే ఈ రుసుము పూర్తిగా వాపసు చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫీజు వాపసు కోసం పునః పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకునేందుకు అప్డేట్ చేసుకునేందుకు ఎన్టీఏ ఒక పోర్టల్ను ప్రారంభించింది. బ్యాంకు వివరాలను ఈ నెల 30వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెండు శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 188కి పెరిగిందని, మరో 1520 మంది గాయపడ్డారని, 200 మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ ప్రకటించారు. రాజధాని కరకస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల శక్తివంతమైన భూకంపాల వల్ల 2927 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయని రోడ్రిగ్స్ తెలిపారు. 1900 సంవత్సరం తర్వాత వెనుజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదని పేర్కొన్నారు. రాజధాని కరకస్కు ఉత్తరాన ఉన్న లాగువైరా తీర ప్రాంతంలో అత్యధిక నష్టం, ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముహరం పండుగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా తాజియా ఊరేగింపులు నిర్వహిస్తారు. పారిశ్రామిక, వాణిజ్య, ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ గృహేతర ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారి పరిమితులను ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయిలకు సరఫరాను పునరుద్ధరించింది. సంక్షోభానికి ముందు బల్క్ ఎల్పీజీపై ఉన్న సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోల్చితే 50% మేర సడలించడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ పునరుద్ధరణ జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ షఫాలీ వర్మ అర్ధశతకంతో రాణించడంతో 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా 6 పాయింట్లతో భారత్ 2వ స్థానంలో ఉంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ స్థానాన్ని సురక్షితంగా ఖాయం చేసుకోవాలంటే ఎల్లుండి జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాను తప్పక ఓడించాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు కౌశల్ మహోత్సవ్, వరంగల్ 2026 కార్యక్రమాన్ని జరపనున్నట్లు నైపుణ్యాభివృద్ది, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమతో అనుసంధానించడం, ఇంటర్వ్యూలను సులభతరం చేయడం, ఉపాధి, అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా స్థిరమైన జీవనోపాధికి మార్గాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు 5000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఈ మహోత్సవంలో వరంగల్, పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది ఆశావహ అభ్యర్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా

0: ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలలో భాగంగా నిన్న న్యూఢిల్లీలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆ కాలాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటించడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలోని వీరులను గౌరవించడం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడం వంటి వాటికి ఈ కార్యక్రమం అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నతస్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంల సమయం 7:15. ఆరోగ్య జీవనం, మాదక ద్రవ్యాల వ్యసనం, కుటుంబం, సమాజ బాధ్యత, ఈ అంశం గురించి ప్రముఖ సైకలాజిస్ట్ డాక్టర్ దేవికారాణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సుధాకర్ రెడ్డి.

0: ఈ మధ్యకాలంలో మత్తు మందుల సమస్య మనం గమనిస్తూ ఉన్నాం. మరి దాని నుంచి బయటపడేయటానికి పోలీస్ శాఖ కూడా రకరకాలైనటువంటి చర్యలు చేపడుతూ ఉంది. మరి పోలీస్ శాఖ ఒక్కటే దీన్ని నియంత్రించడం కానీ నివారించడం కానీ అసాధ్యం. దానికి ప్రజల భాగస్వామ్యం, అలాగే ప్రజల మనస్సుల్లో దానికి సంబంధించి మరి మానుకోవాలి, నియంత్రించాలి, నిరోధించాలి అనేటువంటి తత్వం కూడా రావాలి అనేది మనందరికీ తెలుసు. అసలు దాన్ని తీసుకురావాలంటే ముందు వాళ్ళ మనసుల్లో ఎలాంటి సమస్యలుంటాయి, ఎందుకు దీనికి బానిసలవుతారు, తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలన్నీ సమాజంలోకి వస్తాయి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. దీన్ని అవగాహన కల్పించడం కోసం మనతో పాటు మానసిక నిపుణురాలు డాక్టర్ కె దేవికారాణి గారు ఉన్నారు. దేవికారాణి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నటువంటి మత్తు మందులు, మరి తీసుకునే వాళ్ళ శరీరం మీద కానీ మెదడు మీద కానీ ప్రత్యేకంగా మనసు మీద కానీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి, దానికి తల్లిదండ్రులకు కానీ సమాజానికి కానీ అవగాహన ఉండటం చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఏం ప్రభావాలు ఉంటాయంటారు?
1: బేసికల్లీ ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకున్నా అది మెడిసినల్ అవ్వచ్చు, నార్కోటిక్ డ్రగ్స్ అవ్వచ్చు. సో ఏవైతే తీసుకుంటారో ముఖ్యంగా ఏ శరీర భాగం కంటే కూడా ఫస్ట్ బ్రెయిన్ మీద దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మనందరికీ తెలుసు బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. అంటే నేను తినాలన్నా లేకపోతే నా గుండె కొట్టుకోవాలన్నా ఇవన్నీ కూడా బ్రెయిన్ ఫంక్షన్స్. అవి గైడ్ చేస్తేనే మనము కదలికలు అనేవి మనం చేసే పనులు మనం ఆలోచించడానికి. నెక్స్ట్ ఇంటలెక్చువల్ ఫంక్షన్స్. మెయిన్లీ ఈ డ్రగ్స్ వెళ్ళి ఏంటంటే ప్రీ ఫ్రాంటల్ కానీ మన నుదుట వైపు ఉన్నటువంటి బ్రెయిన్లోనే అది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. అంటే మనం ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, అంటే ఇవన్నీ కూడా మన ఎదుగుదలకు కావాల్సినటువంటి ఇంటలెక్చువల్ ఫంక్షన్స్. ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అంతకంటే కూడా ఎందుకు పదే పదే మత్తు పదార్థం వాడతారు? మన బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ మెమరీ సెంటర్ అనేది ఉంటుంది. ఒక రివార్డ్ సర్క్యూట్ ఫామ్ అవుతుంది. సర్క్యూట్ అంటే కనెక్షన్స్ అన్నమాట. సపోజ్ నేను ఒక మంచి ప్లేస్లోని వెళ్తూ బ్రేక్ఫాస్ట్ చేశాను, అక్కడ ఇడ్లీ సాంబార్ బాగా నచ్చింది. సో నెక్స్ట్ టైం అదే దారిలో వెళ్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ అండ్ ఆ మెమరీ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది. ఆ ప్రదేశం అంటే అది బాగా స్టోర్ అవుతుంది. మనకి రివార్డే ఇచ్చినటువంటి ప్రతి పనిని కూడా మన మెమరీ సెంటర్ బాగా ఇష్టమైన విషయాలన్నింటినీ సేకరించి అది స్టోర్ చేస్తుంది, నా బిహేవియర్స్ ని రీఎన్ఫోర్స్ చేస్తుంది అన్నమాట. సో ఈ మత్తు పదార్థాలు ఎవరైతే వాడతారో వాళ్ళకి ఏంటంటే టెంపరీగా కొన్ని బెనిఫిట్స్ రావడము, వాటిని మెమరీ స్టోర్ చేయడము, మళ్ళీ మళ్ళీ అదే చేయడానికి అది ప్రేరేపించడం జరుగుతుంది. సో ఇది అర్థం కాకుండా ఏంటంటే మనము

0: సరదాగా మొదలైంది ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేయడానికో వాళ్ళు చేస్తున్నారో చూసి, లేకపోతే పియర్ ప్రెషర్ అని అవ్వచ్చు, అది ఇచ్చే ప్లెజర్ కి ఏదైతే మనము అలవాటు పడిపోతాం, నెక్స్ట్ టైం కారణం ప్లెజర్ అవ్వకర్లా, దుఃఖంగా ఉన్నదా, కారణాలు మారిపోతూ ఉంటాయి. జర్నీ ఆఫ్ అడిక్షన్ లో ఎంటర్ అవ్వగానే సరదా అది కాస్త ఏంటంటే సిచ్యువేషన్స్ మారిపోతుంది, నేను తట్టుకోలేను. యూత్ లో ఎక్కువగా కారణాలు ఏంటంటే నాతో నా ఫ్రెండ్ మాట్లాడట్లేదు. సో ఏదైనా కారణం అవ్వచ్చు, అంటే మనకి ఫ్రస్ట్రేషన్ టాలరెన్స్ లెవెల్ లో అయిపోవడం ఒకటి ఎక్కువగా యోధలో చూస్తున్నాను. అంటే ఇప్పుడు కావాలంటే ఇంపల్సివ్ వెంటనే అయిపోవాలి, లేకపోతే అది తట్టుకోలేనటువంటి పరిస్థితులు. ఇది అందుబాటులో ఉండడం కూడా ఇలాంటి సబ్స్టెన్సెస్ వీళ్ళకి అది రివార్డింగ్ గా అవ్వడం వలన పదే పదే వాడడం. సో ఈ వాడుతున్న ఈ జర్నీలో మత్తు పదార్థం వాడినప్పుడు డెఫినెట్లీ ఆ టైంలో మనం కోల్పోయేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. లైక్ పేరెంట్స్ తో స్పెండ్ చేయలేరు, మెల్లగా ఫ్రెండ్ సర్కిల్ మారిపోతుంది, అకాడమికల్లీ కాన్సన్ట్రేట్ చేయ, ఎందుకంటే నా ఇంటలెక్చువల్ ఫంక్షన్స్ పనిచేయట్లేదు. సో ఇవన్నీ కూడా నా డిక్లైన్ ఆఫ్ నా గ్రోత్ కి అవి, అది హెల్త్ పరంగా కావచ్చు, శారీరకంగా. సో ఎక్కువగా డ్రగ్స్ యూజ్ చేసేటువంటి యువతలో చూస్తే ఏంటంటే నిద్రపోకపోవడం రాత్రి. సో మనం ఒకరోజు నిద్రపోతే నెక్స్ట్ డే మన బ్రెయిన్ ఫంక్షన్ చేయదు. సో నేను కాలేజ్కి వెళ్ళను, వెళ్ళినా కూడా కాన్సన్ట్రేట్ చేయలేను. ఆ తర్వాత అకాడమికల్లీ నేను డిక్లైన్ అయిపోతూ ఉన్నప్పుడు నాకు డిప్రెషన్ వస్తుంది, అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ చేసేస్తున్నారు, నాకు గ్రేడ్స్ తక్కువైపోతున్నాయి. అంటే వాళ్ళని కలవడం మానేయడం, వాళ్ళని ఎంగేజ్ అవ్వడం మానేయడం, సోషలైజేషన్ తగ్గిపోతుంది, ఓన్లీ డ్రగ్స్ యూజ్ చేసే వాళ్ళతోనే నాకు కంఫర్ట్గా ఉండడం, ఇవన్నీ కూటమిగా అయ్యి ఏమవుతున్నాయంటే వాళ్ళ శరీరం మీద ఎక్కువగా ఈ గంజాయి వాడే వాళ్ళలోని ఆకలి వండకపోవడం. ఆకలి చచ్చిపోయినప్పుడు డెఫినెట్లీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చేస్తున్నాయి. అండ్ మత్తులో ఎక్కువ టైం అప్పుడు ప్రాపర్ గా నువ్వు హైడ్రేట్ అవ్వట్లేదు బాడీ. సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే తీవ్రమైన బ్రీతింగ్ డిఫికల్టీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యువతలోని. అంటే వాళ్ళు చాలా అథ్లెటిక్ గా, అంటే బాగా యాక్టివ్ గా ఉండాల్సిన వయసులోని శరీరం నిర్వీర్యం అయిపోవడం. నేను ఎందుకు పనికి రాకుండా అంటే నేను ఫంక్షనల్ ఇండివిజువల్ గా లేనప్పుడు, ప్రొడక్టివ్ గా లేనప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా నా లైఫ్ ని ఫ్యూచర్ ని ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే అన్ని అవయవాలు బాగున్నా కూడా నేను ఒక హ్యాండిక్యాప్డ్, ఎందుకంటే నాకు పనితనం లేదు, స్కిల్స్ లేవు, ధైర్యంగా వెళ్లి సొసైటీలో బతికేటువంటి అవగాహన లేదు. అన్నిటికంటే ఫిజికల్లీ కూడా ఎక్కువగా మనం చూస్తున్నవి కౌన్సిలింగ్ చేసేప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం, ఒకరికి కన్ను పోయిన సందర్భాలు ఉన్నాయి, బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, సీజర్స్ రావడం. అంటే బికాస్ ఆ బ్రెయిన్ ఎఫెక్ట్ చేసినప్పుడు ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఫిట్స్ రావడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే డ్యామేజ్ అయినప్పుడు మనకి ధైర్యంగా ఏ పని చేయలేరు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళని ఒకళ్ళు చూసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, హెల్త్ బర్డెనే కాకుండా మెంటల్ హెల్త్ బర్డెన్ కూడా. అంటే మన హెల్త్ అంటే మన ఓన్లీ శరీరం గురించే మనకి ఇంకా అదే కాన్సెప్ట్ ఉంది, మనకు తెలీదు హెల్త్ అంటే ఒక శరీరమే కాదు మన మైండ్ కూడా. మెంటలీ కూడా మనం సరిగ్గా ఉంటేనే సంథింగ్ మనం పుల్ ఆఫ్ చేసి మన లైఫ్ ని ముందుకు సాగగలం. అదే కాకుండా మీరు ఇంకోటి కూడా ఎమోషనల్ బర్డెన్, అంటే ఎక్కువగా ఈ డ్రగ్స్ వాడే వాళ్ళు చూస్తే మీరు ఎమోషన్స్ అనేవి హెవ్ అవి, అంటే పైకి కిందకి వెళ్ళిపోవడం, చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు స్పందించడము, అగ్రెసివ్ గా ఉండడం, చిన్న మాట కూడా అంటే భోజనం చేస్తావా అంటే కూడా తలుపులు దబాదబా కొట్టేసి వెళ్ళిపోవడం. వాళ్ళు చేసే తప్పు అని తెలిసినప్పుడు ఏంటంటే అందరూ నన్ను చూస్తున్నారు, ఏ చిన్న ఎందుకు లేట్ అయింది అన్నా కూడా అది ఒక పెద్ద యుద్ధంగా అయిపోవడం ఇంట్లో. ఇవన్నీ కూడా అనర్థాలు. పేరెంట్స్ కానీ ఎవరైనా ఈవెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ బాగా చదివే పిల్లలు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఎక్కువగా నేను చూసే ఆ గ్యాప్ ఎక్కడ కనిపిస్తుందంటే 95-98% ఉన్నటువంటి ఇంటర్లోని ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే తెలివితేటలు లేనటువంటి పిల్లోడు కాదు, సంథింగ్ ఏదో రాంగ్ ఉంది. ఏంటి కాలేజ్లో రావట్లేదు, అటెండెన్స్ లేదు, లో ఎందుకు ఉంది అంటే మనం అడ్రస్ చేయాల్సింది అక్కడ. అది పేరెంట్స్ ప్రాబ్లం అని వీలు వదిలేయడం, పేరెంట్స్ ఏమో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు కేర్ తీసుకోవాలి అందుకనే మనం ఎంత డబ్బులు కడుతున్నాం అని పేరెంట్స్, ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య లయేషన్ ఆ కనెక్షన్ లేకపోవడం కూడా అన్ని సమస్యలకి దారితీస్తుంది.
1: ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఎక్కువగా ఉండి మరి ఆ కుటుంబాల్లో కానీ ప్రత్యేకమైనటువంటి సమస్య దీనికి దారితీసేటువంటి అవకాశం లేదన్నమాట.
0: ఖచ్చితంగా అండి. ఎక్కువగా చూసేది ఏంటంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కన్స్యూమర్స్ ని పట్టుకుని కౌన్సిలింగ్ తీసుకుని వచ్చినప్పుడు, బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ ద కమిషనర్,

0: అందరిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా పిలుస్తాం అనమాట. ఆ టైంలో అంటే లాట్ ఆఫ్ పీపుల్ దానిలో ఒకరో ఇద్దరు అఫ్లుయెంట్ ఫ్యామిలీ నుండి ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి సైడ్ కిక్స్ అంటాం. అంటే ఇప్పుడు మీరు సూపర్ హీరోస్ మూవీస్ లో చూస్తారు, మూవీ హీరో అంటే దాని పక్కన దిస్ ద వే. అంటే వాళ్ళకి ఒక పార్టీ చేసుకోవాలి అంటే దే నీడ్ ఎ క్రౌడ్. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం చూసినప్పుడు ఎలా వచ్చారు అంటే దేర్స్ ఎన్ ఇన్విటేషన్. అది ఇన్స్టాలో ఇప్పుడైతే చాలా టెక్నాలజీ మారిపోయింది, సో దే నో ద కోడ్స్, దే నో హౌ టు ఇన్వైట్ పీపుల్. ఇక్కడ ఎఫ్లుయెంట్ ఫ్యామిలీ నుండి దే త్రో అ పార్టీ, మిగతా అందరూ బికమ్ అ కన్స్యూమర్స్. ఎప్పుడైతే అది అలవాటు అవుతుందో దే వాంట్ బి పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్ అగైన్ అండ్ అగైన్. వాళ్ళకి కావాల్సినది ఏంటంటే దే వాంట్ బి, సో వీళ్ళకి డబ్బు ఉంది వాళ్ళు వస్తారు వాళ్ళకి అలవాటు చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొకటి కూడా చూసింది, ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్ లోని పిల్లలు దే బికమ్ అ పెడ్లర్స్ ఆల్సో. వి సీ ద కేసెస్ వీళ్ళు ఎలా అంటే వాళ్ళు డ్రగ్స్ కి ఎవరు పేరెంట్స్ తెలిసి డబ్బులు ఇవ్వ, ఒక్కొక్కసారి ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ ఇలాంటిది అంటే ఒక పార్టీ త్రో చేయాలంటే ఐ నీడ్ లాట్ ఆఫ్ మనీ, సో నో పేరెంట్ విల్ బి గివింగ్. యూనో పూల్ ఆఫ్ పీపుల్ ను ఒకసారి వ్యసనం అంటే మత్తులో వెళ్ళిన తర్వాత నీకు ఆ లైన్స్ అనేవి ఉండవు, బౌండరీస్ ఏమీ లిమిటేషన్స్ ఉండదు, విచ్చిల్విడి తనం అనేది ఎక్కువైపోతుంది. సో ఆ ఎక్స్పెరిమెంటేషన్ దే ఫీల్ ఇట్స్ అ కిక్ అని. సో ఇక్కడ ఆ సమస్య అనేది ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్ లో ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇది స్టూడెంట్ పాపులేషన్ నుండి ఎక్కువగా మనం చూస్తున్నాం.
1: ఇక మత్తు మందులకు బానిసైనటువంటి వ్యక్తులు మొదట్లో వాళ్ళ ఆలోచన రీతి ఎట్లా ఉంటుంది? పొంగ పొంగ అదేదన్నా మార్పిడి చెంది తల్లిదండ్రులకి గుర్తుపట్టడానికి కానీ లేకపోతే ఏ స్టేజ్లో ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడు అనేది తెలుసుకోవడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయి?
0: సింపుల్ ఇండికేటర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒకలాగా వాళ్ళు కనిపించిన పిల్లలు, సో దే నీడ్ టు బి వెరీ కనెక్టెడ్ టు ద చిల్డ్రన్. ఎంత మనం కష్టపడుతున్నా దట్ ఈస్ ఓన్లీ ఫర్ కిడ్స్, పిల్లల కోసం అని చేస్తున్నాము అంటే ఆ కనెక్టెడ్నెస్ అనేది ఉండాలి. అనుబంధం అంటే ఎవ్రీ డే యూ నీడ్ టు మానిటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యువర్ చైల్డ్. అంత టైం లేదు అన్నప్పుడు ఆనెస్ట్ గా ఇన్ని కేసెస్ చూసిన తర్వాత నా సజెషన్ ఏంటంటే యూ డోంట్ డిజర్వ్ టు హ్యావ్ చిల్డ్రన్, లేకపోతే చిల్డ్రన్ డజంట్ డిజర్వ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పేరెంట్స్. ఎందుకు అంటే ద కైండ్ ఆఫ్ ట్రామా అండి, నష్టం అయినటువంటి పిల్లల్లోని పరిపక్వత చెందుతుంది బ్రెయిన్ టిల్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్. బ్రెయిన్ ఎంత ఇంపార్టెంట్ ఆర్గన్ అంటే మన గుర్తింపుకి అదొక్కటే ఇంపార్టెంట్. నా చేతులు అన్నీ బాగున్నా బ్రెయిన్ సరిగా లేకపోయినా ఐఎమ్ డిపెండెంట్. సో అంత ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ బ్రెయిన్ నాకు ఐడెంటిటీ ఇవ్వడానికి, నేను నా కళలు కనడానికి, అవి సాకారం చేసుకోవడానికి ఎంత ఇంపార్టెంట్. ఆ ఆర్గన్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. ఆర్గన్లో ఇమోషనల్ సెంటర్ కూడా ఉంటుంది. సో యూ సీ చైల్డ్ డిస్టర్బ్ అవుతున్నాడు, ఇరిటేబుల్ అవుతున్నాడు అంటే ఏదో ప్రాబ్లం ఉంది. మనం దాన్ని సైడ్ చేయకూడదు, మాట్లాడండి, కూర్చోండి పిల్లలతోని, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ట్రై టు కనెక్ట్ విత్ దెమ్. ఇప్పుడు మీరు ఆకాశం ఇవ్వనప్పుడు వేర్ ఇస్ దట్ దే విల్ సీ ఈ వల్నరబిలిటీని? ఇట్స్ బీన్ ఎన్కాస్ట్. ఈ రోజు మన యువతలో చాలా సమస్య ఇది చూస్తున్నాం అంటే వాళ్ళ వల్నరబిలిటీ, దే డోంట్ నో హౌ టు సీక్ హెల్ప్ ఇమోషనల్. వాళ్ళ బాధలు చెప్పుకున్నా అర్థం చేసుకోవట్లేదు. అంటే ఒక చాలా మంది పిల్లల్లో ఇది బాగా దృఢంగా ఉంది, అంటే నోబడి అండర్స్టాండ్స్ మీ. వినే ముందే నేను సెంటెన్స్ కంప్లీట్ చేసే ముందు ఎంత లేదు అంటే ఆ డిస్కౌంటింగ్ ఆఫ్ దేర్ ఫీలింగ్స్. ఏ ఫీల్ ఓకే వీళ్ళు నన్ను అడ్రస్ చేయరు, నాలోనే తప్పులించుతారు, సో వీళ్ళకి చెప్పడం వేస్ట్. అండర్ వన్ రూఫ్ యు ఆర్ లీవింగ్, కానీ మీకు అగాధం అనేది చాలా ఎక్కువైపోయింది పిల్లలకి పేరెంట్స్కి. సో వాళ్ళ ఇండికేటర్స్ గుర్తించాలి. ఫ్రెండ్ సర్కిల్ మారిపోతుంది, కొంతమంది డబ్బులు మిస్ అవుతున్నాయి ఇంట్లో, యు ఆర్ నాట్ చెకింగ్ దట్, సరిగా తినట్లేదు సంథింగ్, ఏదో ఎప్పుడు కూడా రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తున్నాయి, ఆపరేటరీ ప్రాబ్లమ్స్ అంటే యాక్టివ్గా ఉండట్లేదు, రాత్రులు పడుకోవట్లేదు, మార్నింగ్ లెగట్లేదు, ఒక తెగింపు తనంకి వచ్చేస్తారు. రెబెలియస్ ఉంటారు పిల్లలు, బట్ ఇక్కడ ఏంటంటే తెగింపుకి వచ్చి అగ్రెసివ్గా అయిపోయి వైలెంట్ బిహేవియర్ వచ్చేసింది అంటే సంథింగ్ సీరియస్లీ రాంగ్. ఎస్పెషల్లీ గంజాయి లాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి లైట్ సెన్సిటివిటీ ఉంటుంది, ఫోటో సెన్సిటివిటీ ఉంటుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులనే నియంత్రిస్తారో తెలుసుకుని వన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద పేరెంట్స్ లాకప్ చేసేసి గళ్ళు పెట్టేసి, కొంతమంది వి ఆల్సో సీ దట్ చైన్లతో కట్టేడు, అంటే దే డోంట్ నో హౌ టు డీల్ విత్ ద చైల్డ్. యూ లవ్ యువర్ చైల్డ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఎలా డీల్ చేయాలో తెలియకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి కేసెస్ కూడా చూడడం అనేది జరిగింది.
1: డాక్టర్ దేవికారాణి గారు, ప్రత్యేకంగా మనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులకి మీరు ఇచ్చేటువంటి సూచన సలహా?
0: తల్లిదండ్రులు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా మీ పిల్లలతోని టైం స్పెండ్ చేయడం రోల్ మోడల్గా, ఎందుకంటే మనల్ని చూసే వాళ్ళు నడుచుకుంటారు. కుటుంబాల్లో కాన్ఫ్లిక్ట్స్ కూడా ఒక కారణం, చైల్డ్ విత్డ్రా అయిపోయింది.

0: పోవడానికి. సో ఫస్ట్ మన రిలేషన్స్ మనం సరిగా మెండ్ చేసుకోవాలి. చైల్డ్కి ఆదర్శవంతంగా ఉన్నటువంటి పనులే మనం చేయాలి. చాలా మంది తల్లిదండ్రులు చూస్తుంది ఏంటంటే, నేను డబ్బు కట్టేశాను, అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ జాబ్ టు టీచ్ మై చైల్డ్ అనుకుంటున్నారు. కానీ ఎవరికి కూడా టైం లేదు. లాట్ ఆఫ్ పేరెంట్స్, ఇప్పుడు యంగ్ పేరెంట్స్ వి ఆర్ సీయింగ్, దే ఆర్ డిపెండెంట్ ఆన్ పీపుల్ ఫర్ ద చైల్డ్స్ గ్రోత్. అంటే అది మన రెస్పాన్సిబిలిటీ కంటే కూడా. బట్ యు నీడ్ టు స్పెండ్ టైమ్, యు నీడ్ టు బీ కనెక్టెడ్ విత్ ద చైల్డ్, యు నీడ్ టు గివ్ దట్ ఫ్రీడమ్ వేర్ చైల్డ్ షుడ్ ఫీల్ ఫ్యామిలీ ఈజ్ అ వన్ హూ ఇస్ గోయింగ్ టు రెస్క్యూ మీ. అలాంటి వాతావరణం కల్పించినప్పుడు ఏంటంటే, మంచో చెడో నాతోనే షేర్ చేస్తాడు.
1: డాక్టర్ దేవికారాయణ గారు, ప్రధానంగా ప్రభుత్వం, పాలసీ మేకర్స్, లా ఎన్ఫోర్స్మెంట్ వింగ్, దాంతో పాటుగా ప్రజలు, సమాజం, తల్లిదండ్రులు ముఖ్యంగా అందరూ కలిసి దీనికి పూనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. మరి అందరూ మీరు చెప్పినటువంటి విషయాల్ని అర్థం చేసుకుంటారని, వాళ్ల వంతు పాత్ర వాళ్ళు పోషిస్తారని ఆశిద్దామండి. ధన్యవాదాలు, నమస్కారం.
0: థ్యాంక్ యూ. నమస్కారం.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం, మాదక ద్రవ్యాల వ్యసనం, కుటుంబం, సమాజం, బాధ్యత ప్రముఖ సైకలాజిస్ట్ డాక్టర్ దేవికారాణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సుధాకర్ రెడ్డి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మరి మీకు నచ్చిన పాట వినాలనుకుంటున్నారా? మీ పేరు, మీ ప్రాంతం పేరుతో పాటు మీ పాట వివరాలను మాకు వాట్సాప్ సందేశం పంపండి. మా వాట్సాప్ నెంబర్ 0402324-0852. మాకోసం ఏదైనా పాట వినిపించగలరు అంటూ నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, జనరంజని, శుభోదయం, మాకోసం ఏదైనా ఒక పాట వినిపించగలరంటూ జయశ్రీనగర్ లక్ష్మీనిలయం నుంచి రామయ్య, రాజలక్ష్మి, శ్రీయాన్, నిర్వాణ్, ప్రజ్ఞాన్ వారి కుటుంబ సభ్యులు, ఫిర్జాలిగూడ నుంచి శ్రీనివాస్, మరి వీరందరి కోసం బల్లి తమ్ముడు చిత్రం నుంచి మహమ్మద్ రఫీ ఆలపించిన ఈ గీతం మీకోసం.
1: ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపో

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. గుడ్ మార్నింగ్ జనరంజని, మాకోసం పసివాడు ప్రాణం సినిమా నుంచి ఏదైనా పాట ప్లే చేయగలరు అంటూ కోరుతున్న వారు ఉజ్వల, శ్రీనివాస్, ప్రణవ్, వెంకట స్వరూప, విలింగాల, మిహిర వారి బృందం మిత్రులు, ఇంకా జగిత్యాల నుంచి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నర్సయ్య, పద్మ, గుజ్జెటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, ఇంకా భూతన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే, అనిత, సాయి, యశ్వంత్, విజయకుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హర్ష, తేజ్. మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట పసివాడి ప్రాణం మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం సత్యం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: శ్రోతలు జనరంజన్ వింటున్నారు. గుడ్ మార్నింగ్ జనరంజని, మా కోసం పూజా చిత్రం నుంచి ఏదైనా పాట ప్లే చేయండి అంటూ నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి ఇంకా ఇదే పాట మా కోసం వినిపించండి అంటూ ఎద్దుమైలారం నుంచి దేవునూరి వీరయ్య, యాదమ్మ, చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, ఇంకా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతుల, ఇంకా ఎద్దుమైలారం నుంచి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, ఇంకా జుబ్లపల్లి నుంచి చిక్క చక్రపాణి, చందన, చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్, గిరిజ, అరుణ, శ్రీలేఖ, కృష్ణ, అమ్ములు బెంగళూరు నుంచి, ఇంకా అలగపుర గ్రామం నుంచి పూర్ణ చంద్రత్సి, డాక్టర్ ఎం చెన్నవరాజు, మరి వీరందరి కోసం పూజా చిత్రం నుంచి వాణిజ్యరం ఆలపించిన ఈ గీతం మీకోసం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: జనరంజన్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. గుడ్ మార్నింగ్ జనరంజని, మా కోసం రుద్రవీణ చిత్రం నుంచి ఏదైనా పాట ప్లే చేయండి అంటూ రాధా హైదరాబాద్ నుంచి, ఇంకా రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న, ఇంకా పుట్టపక్క నుండి మిరియాల తిరుమలయ్య, ఆండాలు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక, బాలరాజ్, రవికుమార్, వడ్ల మణి అల్మాస్గూడ నుంచి, ఇంకా మీనా కుమారస్వామి, ఉపాసన, సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుంచి. మరి వీనందరి కోసం రుద్రవీణ చిత్రం నుంచి కేజే యేసుదాస్ చిత్ర ఆలపించిన ఈ గీతం మీకోసం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శ్రోతలు జనరంజని వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు మా కోసం ఏదైనా పాట వినిపించండి అంటూ కృష్ణా జిల్లా పెడన నుంచి అప్పలరాజు, అలాగే గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్, కల్పన, హేమలత, విశ్వనాథ్, చౌటుప్పల్ నుంచి, ఇంకా నమస్కారం, గుడ్ మార్నింగ్ సార్, వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, శ్రీ సుధారామయ్య, చైత్రశ్రీ, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన్ జైనుద్దీన్, అబేద, అయేష, భూదన్ పోచంపల్లి, ఎలగందుల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుంచి దొర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్, విభాస్, విభు, వీరందరూ అడుగుతున్నటువంటి పాట. స్వయంవరం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం, గీతరచన దాసరి నారాయణరావు, సంగీతం సత్యం.

జనరంజన్లో మాకోసం ఏదైనా పాట వినిపించండి అంటూ కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ వట్టివాగ్ నుంచి గణేష్, సంధ్య, అభిలాష్, ఆర్యన్, అపూర్వ, ఇంకా మూర్తి, మంగమ్మ, విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబోతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజిత, ఇంకా వీరంతా అడుగుతున్నటువంటి పాట స్వయం కృషి చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 15 నిమిషాలు. జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం. మనందరికీ ఇష్టమైన జనరంజని. హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? భోగ మార్కండే గారు నమస్కారం. ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నానండి. ఇవాళ ఏం పాట వింటారు జనరంజన్ లో?
1: సినిమా మూవీ నుండి బంగారు కొండ మరిమల్ల దండ పాట.
0: ఓకే అండి, సింహ సినిమా నుంచి చక్రి గారు కంపోజ్ చేసిన పాట ఇది, కౌశల్య గారు పాడారు. తప్పకుండా మీకోసం సింహ సినిమా నుంచి బంగారు కొండ పాట వచ్చేస్తుంది, వినండి.

0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నిజామాంచేరు రాజు సార్.
0: మరి ఇవాళ ఏం పాట వింటారు జనరంజన్ లో?
1: నిర్ణయం సినిమా నుంచి అలో గురు ప్రేమ కోసం.
0: చాలా హుషారైన పాట, చాలా పాపులర్ పాట ఇది, రెగ్యులర్ గా వినబడే పాట. మంచి పాట అడిగారు. నిర్ణయంలోంచి మీకోసం హలో గురు ప్రేమ కోసమే పాట వింటూ ఉండండి.

0: అల్లుగురు ప్రేమ కోసమేను జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం.
1: శుభోదయం అండి, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ సార్, పెడల జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు అండి.
1: అప్పలరాజు గారు బాగున్నారా?
2: బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నా అండి. ఏం పాట వింటారు ఈరోజు జనరంజన్ లో?
2: ఈ రోజు నేను వినబోయే పాట జగపతి బాబు గారు నటించిన జైలర్ గారి అబ్బాయి అండి. అల్లుడు అమ్మ ఈ నాగా గిల్లిన గిలిగింత లేదా, అందుకో అందాల మర్యాద చేదా, చెక్కిలిచ్చేదా కౌగిలికొచ్చేదా. ఆ సాంగ్ అండి.
1: ప్లే చేయాలంటారా ఖచ్చితంగా? అది మీరే పాడేశారు కదండి, ఇంకెందుకండి ఆ పాట?
2: అది బాలు గారు చిత్ర గారు పాడితే ఇంకా బాగుంటది కదా సార్?
1: అవునులేండి. థ్యాంక్ యూ అండి, మీకోసం జైలర్ గారి అబ్బాయి సినిమా నుంచి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: గుడ్ మార్నింగ్ అండి, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే. శుభోదయం. మంగా భాస్కర్ సికింద్రాబాద్కి మాట్లాడుతున్నాను.
0: శుభోదయం మంగా భాస్కర్ గారు, మీకు కూడా వందనాలండి. ఎలా ఉన్నారు మంగా భాస్కర్ గారు? బాగున్నారా?
1: బాగున్నానండి. ఆకాశవాణి మా మనసులు జోచేసుకుంది కాబట్టి, నన్ను జోచుకుంది బట్టి గులేబకావళి కథ విని పాట వినిపించండి.
0: మీరు అడిగిన పాట గులేబకావళి కథ సినిమాలోంచి వినండి.
2: నన్ను దోచుకుందువటే

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాగుందా సార్?
0: నేను చాలా బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు సార్? మీ పేరు?
1: నేను నరసింహారెడ్డి సార్, ప్రేమావతిపేట్ రాజేంద్ర నగర్ సార్.
0: నరసింహారెడ్డి గారు, ప్రేమావతిపేట. ఈ రోజు ఏం పాట వినాలనుకుంటున్నారు? మరి
1: చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసనముంటే, చెట్టాపట్ట చేతులు పట్టి చెట్టు నీడికై పరిగెడుతుంటే, చెప్పలేని ఆయి ఎంతో ఉంటుందోయి.
0: తప్పకుండా మీరు అడిగిన పాట చిట్టపట్ట చినుకులు వచ్చేస్తోంది, వినండి.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాలతోడు ఎప్పుడూ మనసుకి హత్తుకుంటుంది. ఇది మన జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరింతవరకు శ్రోతలు జనరంజని ఫోన్ ద్వారా కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజన్లో మాకోసం గోవిందా గోవిందా చిత్రం నుంచి పాట ప్లే చేయగలరు అంటూ రాకేష్ కుమార్, మమత, వినీష్, వైభవి హైదరాబాద్ నిజాంపేట క్రాస్ రోడ్ నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ హనుమాన్లు, వసంత, హరిహరన్ వారి ఫ్యామిలీ నుంచి, ఇంకా గణేష్ యాదవ్, శ్యామల, బేగంపేట నుంచి ఇదే పాట మాకోసం వినిపించండి అంటూ వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ రాజ్, కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్. వరంగల్ కాశీబుగ్గ నుంచి లక్ష్మణ్ రావు, అడుప, చిలక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భవిత, రాజమ్మ, నరేంద్ర, హరిన్. మరి వీరందరి కోసం గోవిందా గోవిందా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట మీ అందరి కోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు పదవ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్స్ లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీ లోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
2: జనరంజని వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. గుడ్ మార్నింగ్ సార్, మా కోసం అల్లరిమగుడు చిత్రం నుంచి పాట ప్లే చేయండి అంటూ గణేష్ యాదవ్, శ్యామ్లాల్ బేగంపేట నుంచి, ఇంకా పుట్టపక్క నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ రవణమ్మ, బ్రహ్మానందరెడ్డి, వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి వారి కుటుంబ సభ్యులు, ఇంకా బచ్చనపేట నుంచి కె పాండు, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి దండ్రా సునీత, సాయి మనవిత, సహస్ర గీతానగర్ హైదరాబాద్ నుంచి, ఇంకా దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరమదాస్ కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట అల్లరి మూడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: గుడ్ మార్నింగ్ జనరంజని.

మాకోసం ఉయ్యాల మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి సాయిపురి కాలనీ నుండి వనామా, శేఖర్, రేఖ, లక్కీ బాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్, బ్లెస్సీ, అఖిల, ఇంకా ఇదే పాట మాకోసం వినిపించండి అంటూ రవీంద్రనాథ్, అనురాధ, శ్రీనాథ్, ప్రవళిక, మనోజ్, దీక్ష, హైదరాబాద్ నుంచి, బడంపేట రంగారెడ్డి నుంచి, ఇంకా అంబర్పేట నుంచి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట ఊయల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ గీతం మీకోసం.

మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరా.

0: తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. ముంబై నుంచి వివిధ భారతి ప్రసారాలు రిలే వింటారు.

చరితికి మత సామరస్యానికి ప్రతీక అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా సోదరభావంతో ఈ పండుగను జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో స్థలాభావం దృష్ట్యా 10 అంతస్తుల మోడల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది కోర్ పరిధిలో మొత్తం 100,000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బోనస్ ఇస్తామని ప్రకటించిన 7 రకాల వడ్ల సాగుపై రాష్ట వ్యాప్తంగా రైతుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా రైతు వేదికల్లో విత్తన పంపిణీని కూడా ప్రారంభించింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకం పూర్తయిందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. వచ్చే సెప్టెంబర్ నాటికి 80% పాఠశాలల్లో, నవంబర్ నాటికి 100% పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం అమలవుతుందని, కంప్యూటర్ ల్యాబ్లున్న చోట ఐసీటీ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ, వీరు బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పులను సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లలో ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి హైకోర్టు చివరిగా 2 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 23,013 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో ఎల్ఎల్బీ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు లాసెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ పాండురంగారెడ్డి షెడ్యూల్ను విడుదల చేశారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న రాత్రి పలు జిల్లాల్లో వర్షం కురిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 4 నిమిషాలు. ఎవర్ గ్రీన్ గీట్స్ వింటారు. ఎప్పటికీ మధురంగా నిలిచే చిరస్మరణీయ గీతాల సమాహారం ఎవర్ గ్రీన్ హీట్స్. 2000 నుంచి 2010 మధ్య విడుదలైన తెలుగు చిత్రాల నుంచి పాటలు వినాలనుకుంటున్నారా? ఇంకేం ఆలస్యం. మీ వివరాలతో పాటు పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324 0852కి సందేశం పంపండి. మరి ముందుగా అడుగుతున్నారు, నువ్వు వస్తావని చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ ఆదిభట్ల నుంచి గోపి కిషన్, ఉమావతి ఇంకా ఇదే పాటను కోరిన వారు గోపికా నగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బురి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు, ఇక జిల్లెలగూడ నుంచి హరినాథ్, దాసరి రవి, రాయగిరి నుంచి ఇంకా మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, నల్లకుంట హైదరాబాద్ నుంచి, భువనగిరి అర్బన్ కాలేజ్ నుంచి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్, హైదరాబాద్ ఉప్పల్ నుంచి తోట శివ సరస్వతి, శివపార్వతి, మురళీకృష్ణ, సిద్ధార్థ, గౌతమ, జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి. మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట నువ్వు వస్తావని మూవీ నుంచి రాజేష్ సుజాత పాడిన పాట, రచన పోతుల రవికి కుమార్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

హైదరాబాద్ నుంచి. ఇంకా నార్కెట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, కయ్యం వెంకటేష్, నందిపేట నుంచి ఆర్మూర్ చేనేత కాలనీ రంగంచారి నగర్ నుంచి జిందం నరహరి లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్ష్, హన్మిత్ వారి కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం వాసు మూవీ నుంచి కేకే స్వర్ణలత పాడిన పాట, సాహిత్యం పోతుల రవికిరణ్, సంగీతం హ్యారీ జయరాజ్.

0: マヌジェネレンジェニ
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మాకోసం వాసు మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ భద్రాది కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఇంకా ప్రేమ్ కుమార్, శ్రీలత, భవ్యశ్రీ, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, దుర్గానగర్, జియాగూడ.

0: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సులో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం వర్షం మూవీ నుంచి ఏదైనా పాట ప్లే చేయండి అంటూ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, నేదునూరి కళ్యాణ్చారి, కల్వకుర్తి నాగూర్ కర్నూలు నుంచి, ఇంకా హస్తినాపురం ఈస్ట్ నుంచి కనిగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, వేముల నరసింహరావు, నిజామాబాద్ నుంచి బ్రూస్లీ, సూరారం నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి యలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, ఇంకా కొరినవారు రాము, శైలజ, సాయి, శివ, శ్రీవల్లిక, ఇంకా భావనల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగమణి, భూదాన్ పోచంపల్లి నుంచి. మరి వీరంతా అడుగుతున్నటువంటి సాంగ్ వర్షం చిత్రం నుంచి టిప్పు ఉషా ఆలపించిన ఈ గీతం మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మీరు కూడా మీకు నచ్చిన పాట 2000 నుంచి 2010 మధ్య విడుదలైన తెలుగు చిత్రాల నుంచి పాట వినాలనుకుంటే 0402324085కి మీ వివరాలతో పాటు పాట వివరాలను పంపండి. మా కోసం యువసేన మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ హైదరాబాద్ నుంచి ఏకనాథం, మంగ రాకేష్, రాజేశ్వరి, వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, ఇంకా హేమలత, విశ్వనాథ్, చౌటుప్పల్ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, నోముల, భాగ్యమ్మ, వెంకటేష్, వార్షిగుట్ట, సికింద్రాబాద్ నుంచి, ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, గుల్నపల్లి గ్రామం నుంచి ఇదినూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనజశ్రీ, హరిదీక్షిత్, సీఎం రోడ్, ఆటోనగర్, నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్, పర్వీన్, ఉదయభాను, మీనా, సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత. మరి వీరందరి కోసం యువసేన చిత్రం నుంచి జెస్సీ గిఫ్ట్ పాడిన పాట సిరివెన్నెల సాహిత్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: మీరు విన్న ఆ పాట జై చిరంజీవి చిత్రం నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. మాకోసం ఏదైనా పాట వినిపించండి అంటూ శివ ఉమేష్ ఫ్రమ్ యాప్రల్ సైనిక్పూర్ నుంచి, చిలకమర్రి ఉపేంద్రచారి ఇంకా అంబాల శ్రీరాముల హన్మకొండ జిల్లా పద్మశైలి నుంచి, సుదర్శన్ తాటిమాముల ఉపేందర్ దేవేంద్ర శ్రీరాములు మల్లేశం గడ్డం సాంబయ్య దాసి మల్లేశం కొల్లిపాకం మిన్ను చింతకింది శ్రీను శ్రీను గంగాధర్ రమేష్ వీరందరూ కోరుతున్నటువంటి పాట నాని చిత్రం నుంచి హరిహరన్ హరిణి పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో పాటలు వింటున్నారు. మా కోసం ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా ఎవర్ గ్రీన్ హిట్స్ లో నీకు నేను నాకు నువ్వు చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి ఎన్టీఆర్, బండార్ త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భాగవాణి, అలాగే అర్షిని ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి, నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, మటిన్ బాయ్, షేక్ చాంద్, ఫారూక్ ఫూల్, అలాగే సయ్యద్ కలీం, ముటిన్ బాయ్, యాసీన్, మూసా కరీం, షేక్ సలీం, మరి వీరందరి కోసం నీకు నువ్వు నాకు నేను చిత్రం నుంచి కేకే ఉషా ఆలపించిన ఈ గీతం మీకోసం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో మగధీర మూవీ నుంచి పాట ప్లే చేయండి సార్ అంటూ కోరుతున్న వారు మల్కాజ్ గిరి నుంచి శివ, ఇంకా చిరంజీవి అంటే మాకు ఎంతో ఇష్టం, ఏదైనా పాట ప్లే చేయండి అంటూ జాక్రన్పల్లి నుంచి రాజేందర్, ఇంకా ఇదే పాట మా కోసం వినిపించండి అంటూ బేగంపేట్ నుంచి ఆంటోనీ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి రాజ్, ఇంకా జరిపోతుల బుచ్చయ్య, వారి కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజుపేట నుంచి. మరి వీరందరి కోసం మగధీర చిత్రం కోసం రంజిత్, శివాని ఆలపించిన ఈ గీతం మీకోసం. సంగీతం MM కిరణ్.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు శ్రోతలు. మా కోసం బృందావనం చిత్రం నుంచి ఏదైనా పాట ప్లే చేయండి అంటూ జానకంపేట నుంచి ఎంషాల్, శ్యామ్లాల్, జగన్, మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, ఇంకా మోరిపల్లె నుంచి పంతడి శ్రీనివాసరావు, గంగా భవాని, అమృతపురం నుంచి సీతారాం, నాగవేణి, వర్షిత్, విశాల్, గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య, వీరు ఇల్లంతకుంట నుంచి. ఇంకా జీడిమెట్ల నుంచి కర్మిల్ల నస్రిన్, రుహీనా, ప్రొద్దుటూరు నుంచి మోతకృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రామలమ్మ, వరంగల్ జిల్లా నెక్కొంట నుంచి శ్రీశైలం, మల్లయ్య, సుక్కమ్మ, రాజు, సుధా, లవన్ కుమార్, సమన్విత. మరి వీరందరి కోసం బృందావనం చిత్రం నుంచి కార్తీక్, సుచిత్ర ఆలపించిన ఈ గీతం మీకోసం. సంగీతం ఎస్ఎస్ తమన్.

ఎవర్ గ్రీన్ హిట్స్ విన్నారు మీరు ఇంతవరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలకు వస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. దేశాన్ని వ్యసనరహితంగా మార్చేందుకు, యువతను రక్షించేందుకు చురుగ్గా పనిచేస్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల కృషిని అభినందించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. యువతలో సానుకూల ఆలోచనలు, విలువలు పెంపొందించి మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తన సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాతో సమావేశమయ్యారు. భారత్ సాధించిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం వల్ల సామాన్యులకు సైతం బ్యాంకింగ్, ఆర్థిక సేవలు ఎంత సులభంగా

తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చాయో ప్రధానమంత్రి మోదీ ఈ సమావేశంలో వివరించారు. ఇది ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా వారిని ఆర్థికంగా ఎలా బలోపేతం చేసిందో చర్చించారు. గత పీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పుల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమిస్తూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు రేపు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూనే అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ఆధ్యాత్మిక వైభవానికి భంగం కలగకుండా సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వెనిజుల దేశంలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీల్లో భాగంగా ఈరోజు న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఈ మ్యాచ్లో ఈక్వెడార్ 2-1 గోల్స్ తేడాతో బలమైన జర్మనీని ఓడించి నాకౌట్కు అర్హత సాధించింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎఫ్ 4లో జపాన్ స్వీడన్ జట్ల మధ్య మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ఇరు జట్లు నాకౌట్ రౌండ్లోకి అడుగుపెట్టాయి. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:04.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: సమీక్ష వింటాం. ఈరోజు ఆర్జే అనుపమ మనకు ఏం చెప్తుందో విందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సినిమా మనందరికీ వినోదాన్ని పంచుతుంది, కలల లోకాన్ని మన ముందు ఉంచుతుంది. అదే సినిమా మనకు సగటు మనిషి జీవితానికి దర్పణంలా చూపిస్తే మనము ఏకీభవిస్తాము, అరే ఇది నా స్టోరీనే కదా అని. ఈరోజు మనం ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? సెంటిమెంట్తో మనల్ని కట్టిపడేసిన చిత్రమిది, ఊహించండి.

0: సినిమా చూసి ఏడవకుండా థియేటర్ బయటికి వస్తే వందల కొద్దీ రూపాయల నజరానా ఇస్తామన్న ప్రకటనతో ప్రేక్షకులకి పిలుపునిచ్చిన తీరు అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. తొలి మూడు రోజులు కేవలం 10 మందే ప్రేక్షకులు. ఇంకొక్కరోజు ఆడకపోతే సినిమా తీసేద్దామనుకున్న థియేటర్ ఓనర్స్. అంటే పెద్దగా ఆడని చిత్రం గురించా ఈరోజు మనం మాట్లాడుకునేది? కన్నీళ్లతో కాసుల వర్షం కురిపించిన ఒక అమ్మ కథ ఇది. 1993లో విడుదలైన రీమేక్ చిత్రం మాతృదేవోభవ చిత్ర విశేషాలు ఈరోజు మీకోసం.
1: ఏమండి లేవండి, నాకు ఆశ్రమానికి వెళ్ళడానికి టైం అవుతుంది.
2: ఎదురుగా ఉన్నావా?
1: ఉన్నాను. అయ్యో రామ, పొద్దు లేవగానే చూడాల్సింది నా మొహం కాదండి, ఆ దేవుడి మొహం.
3: నీ మొహంలే, దేవత మొహం చూసిన తర్వాత దేవుడి మొహం చూడాల్సిన అవసరం ఏంటి?
1: చాలండి కబుర్లు. రాత్రి ఎలా వచ్చారో గుర్తుందా?
3: రాత్రి ఎలా వచ్చాను? నార్మల్గానే వచ్చుంటాను.
1: నార్మల్గా వచ్చారో అబ్నార్మల్గా వచ్చారో పిల్లల్ని అడిగితే తెలుస్తుంది. లేవండి, తొందరగా రెడీ కండి.
3: జ్వరం తగ్గిందా నాన్న?
4: తగ్గింది.
3: రాత్రి నేను వచ్చేసరికి
4: నేను నిద్రపోతున్నాను.
3: ఓహో,
4: గాంధీ గారు ఏం చెప్పానో, తాగుడు చాలా చెడ్డ అలవాటని, అది ఆరోగ్యానికి చాలా హానికరమని, దరిద్రానికి హేతు అని చెప్పారు. అంతేకాకుండా ఇంకా చాలా.
3: వేణు, వాళ్ళు అలాగే చెప్తారా? మహాత్ములు కదా. అది సరే, కానీ రాత్రి

0: వచ్చేసరికి
1: నేను నిద్రపోలేదు.
0: మరి రాత్రి నేను ఎలా వచ్చానురా?
1: అది నేను చెప్తాను.
0: చెప్పు చెప్పు, ఎలా వచ్చాను?
1: మనిషికి ఉండేవి రెండు కాళ్ళే కదా.
0: అవును, నాకు రెండే కదా ఉన్నాయి.
1: కానీ రాత్రి మీకు నాలుగు కాళ్ళు ఉన్నాయి.
0: ఏయ్ హెల్లరి పిల్ల, నువ్వు వెళ్ళి పని చూసుకోపో.

0: ఇద్దరు కాక ముగ్గురు చాలని ఈ రోజుల్లో నా చేత నలుగురు పిల్లల్ని కనిపించారు.
1: కానీ పెంచే వాళ్ళకే కనీ హక్కు ఉంటుందో?
0: చాలండి, నలుగురిని కన్నాను, ఇక నా వల్ల కాదు బాబు.
2: అమ్మా, అందరి ఇళ్లలో ఒకే దేవుని పూజిస్తారా? మరి మా ఇంట్లో ముగ్గురు దేవుళ్ళ ముందు పూజిస్తాం.
0: రూపాలు 3 అయినా 30 అయినా దేవుడు ఒక్కడే అని మీకు తెలియడం కోసం.
2: అంటే?
0: అంటే తండ్రిని ఇంగ్లీష్ లో ఏమంటారు?
2: ఫాదర్ అని.
0: హిందీలో?
2: పితాజీ అని.
0: మరి తెలుగులో ఏమంటారు?
2: నానా అని.
0: అంటే మూడింటికి అర్థం తండ్రనే కదా. అలాగే ముస్లింలు అల్లా అని పిలిచినా, హిందువులు రామా అని పిలిచినా, క్రైస్తవులు జీసస్ అని పిలిచినా, మమ్మల్ని కాపాడు తండ్రి అని ఎవరికి తెలిసిన పద్ధతిలో వారు, ఎవరికి అలవాటైన పద్ధతిలో వారు ఆ దేవుణ్ణి పిలుస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. ఎవరెలా పిలిచినా ఎవరెలా కొలిచినా జవాబిచ్చేది ఒక్కడే. గాంధీగారు చెప్పింది మీకు గుర్తుందిగా, రఘుపతి రాఘవ
3: రాజారాం సీతారాం.
4: ఈ సినిమా కథ కేరళ రాష్ట్రంలో మొదలైంది. అంగరక్షకుడు సినిమా షూటింగ్ కోసం కేరళకు వెళ్లారు కెఎస్ రామారావు. అప్పుడే అక్కడ అందరూ ఆకాశధూతు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తెలిసినవారు కూడా, చూడండి ఈ సినిమా చాలా బాగుంది అనంటే సర్లే అని చెప్పి వెళ్ళి చూసేశారు. చాలాసార్లు కళ్ళు మసకబారిపోయాయి కన్నీళ్లతో. అంతగా కదిలించింది ఆ సినిమా. అమ్మని చూస్తేనే మనకు కడుపు నిండిపోతుంది అవునా? ఇక అమ్మ గురించి చిత్రమే తీస్తే మనసే పొంగిపోతుందని మనకే తెలుసు. ఎలాగైనా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించాలని మలయాళం చిత్ర నిర్మాత దగ్గర హక్కులు కొన్నారు. దాని తర్వాత

0: మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చేపోయే వారికి ఉడ్డించు బొమ్మ, ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు, జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నాన్నే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది, ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మ.

0: మలయాళం చిత్రం ఆకాశదూతు రీమేక్ గా 1993లో తీసిన మాతృదేవోభవ చిత్ర విశేషాలు చెప్పుకుంటున్నాం. తెరపై మనకు సినిమా కనిపిస్తుంది, మరి తెర వెనుక జరిగే ఆసక్తికర విషయాలు తెలిస్తే మరోసారి ఆ సినిమా చూడాలనిపిస్తుంది కదా. అందుకే మీకోసమే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ చిత్రం మలయాళంలో తీశారు, తెలుగులో తీయడానికి హక్కులు కూడా తీసుకోవడం జరిగింది అని. మెల్లగా సాంకేతిక వర్గాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు నిర్మాత. అజయ్ కుమార్ అంతకు మునిపే కొంగుచాటు కృష్ణుడు సినిమా తీశారు ఈ నిర్మాతతో. అందులో సుత్తివేలుతో తీసిన సెంటిమెంట్ సీన్స్ బాగా వచ్చాయి. ఇప్పుడు తీయబోయే చిత్రకథలో సెంటిమెంట్ పాలు ఎక్కువ. సరిగ్గా తీయకపోతే మొదటికే మోసం వస్తుంది కాబట్టి దర్శకుడిగా అజయ్ కుమార్ని ఓకే చేసుకున్నారు నిర్మాత.
1: అర్థం చేసుకుంటాడో వ్యర్థం చేసుకుంటాడో అంతా అతని చేతుల్లోనే ఉంది.
2: నమస్తే స్వామీజీ.
1: రా మా శారదారా, ఎలా సాగుతున్నాయమ్మా నీ సంగీత పాఠాలు?
2: స్టూడెంట్స్ అంతా చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు స్వామీజీ.
3: ఎందుకు నేర్చుకోరమ్మా? నువ్వు పాడుతుంటే రాళ్లు కొట్టే వాళ్ళకు కూడా రాగాలు నేర్చుకోవాలనిపిస్తుంది. నీ సంగీతం వింటుంటే ఆ సరస్వతే స్వయంగా దిగొచ్చిందా అనిపిస్తుంది.
2: ఏదో మీకు నా మీద అభిమానం కొద్దీ అలా అనిపిస్తుంది అంతే. క్లాసుకి టైం అయింది, వస్తాను స్వామి.
3: మంచిదమ్మా.
1: అమ్మా శారదా, సత్యం తన అలవాట్లు మాని ఏమైనా దారిలోకొచ్చాడా?
3: ఇసుకలోంచైనా నూనె తీయొచ్చు గాని మూర్ఖుడి మనసు మార్చలేం. ఈ అపర సరస్వతి స్వరపావనం చేస్తూ ఉంటే వాడు సురాపానం చేస్తున్నాడు. భగవాన్, నీ లీలలు మాకు అర్థం కావయ్యా. జిల్లేడు కొమ్మకి మల్లెపూల దండేస్తావెందుకయ్యా?
1: చూడు అనంతస్వామి, ఆ శారదను సత్యాన్ని చూస్తూ ఉంటే నాకు బాధగా ఉంది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి అనాథలుగా మన అనాథాశ్రమంలోనే పెరిగారు. ఈడు జోడు బాగుంది, ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు అని మనమే దగ్గరుండి వాళ్ళకి పెళ్లి చేశాం. కానీ ఇప్పుడేమైంది, ఆ సత్యం తాగుడికి బానిసైపోయాడు. పాపం ఈ అమ్మాయి రెక్కల ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. మనం తప్పు చేసేమే మానంత స్వామి.
3: స్వామి, స్వర్గంలో జరిగే పెళ్లిళ్లకు భూమి మీద మనం సాక్షులుగా నిలబడగలమే గాని మనం ఏం చేయగలం చెప్పండి? వాళ్ళు మంచిగా ఉంటారనే పెళ్లి చేశాం, వాళ్ళు ఇలా సంసారాన్ని ముక్కలు చేసుకుంటారని మనమేం కలగన్నామే.

ఇక సంగీతం రొటీన్గా ఉండకూడదు, మనసుని తాకాలి, 10 తరాల పాటు పాటా వినిపించాలి అనుకున్నారు నిర్మాత. ఎంఎం కీరవాణిగారిని ఎన్నుకున్నారు. రచయితగా సత్యమూర్తి, దర్శకుడు అజయ్ కుమార్ గారు కలిసి మలయాళ సినిమాని తెలుగు నేటివిటీకి దగ్గరగా ఎలా ఉంటే బావుంటుందో ఆలోచించుకొని శ్రద్ధగా రాసుకున్నారు. పాటలు కనీసం ఒక్క పాటైనా వేటూరిగారితో రాయించాలని చిత్రబృందం అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. మరి వేటూరిగారేమో యమ బిజీ, అందరూ వెళ్లి కలిసి పాట రాయించడానికి ఒప్పించారు వేటూరిగారిని. ఉత్తమ గేయరచయితగా జాతీయ స్థాయిలో పురస్కార ప్రకటన ఈ సినిమాలోని రాలిపోయే పువ్వ పాటకి. కాని ఆ పురస్కారాన్ని వారు తిరస్కరించారు వివిధ కారణాల వల్ల. మనసుని తాకే ఆ పాట మీకోసం.

ఇంతకీ సినిమా టైటిల్ ఎవరు పెట్టారో తెలుసా? రచయిత సత్యమూర్తిగారు. ఇది అమ్మ కథ, ఈ పేరైతే ఎలా ఉంటుంది అనగానే అందరూ ఓకే అనేశారు. ఇక సినిమాటోగ్రఫర్గా ఛోటాకే నాయుడు గారిని పెట్టుకున్నారు. సాంకేతిక సిబ్బంది అంతా సెట్ అయ్యారు. మరి నటీనటులెవరు? అమ్మ పాత్రకు జయ

0: యశోదగారైతేనో ఒకరి సలహా, కావలసినంతగా సీన్స్ పండుతాయా మరొకరి సందేహం. ఎక్కువ ఆలోచించకుండా మలయాళ మాతృకలో చేసిన మాధవిగారైతేనే తగు న్యాయం చేయగలరని వారిని అప్రోచ్ అయ్యారు.
1: శారదా, నువ్వు రోజు నడిచి స్కూల్కి వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఒక్కసారి ఉమ్మంటే నీకు మోపిడి కొనపెడతా. ఏమంటావు?
2: అనడానికి ఏముంది?
1: అదే, వారానికి ఒకసారి రెండు సార్లు మా ఇంటికి దయచేసి
2: ఇళ్ళకు వచ్చే సంగీత పాఠాలు చెప్పి అలవాటు నాకు లేదు.
1: అదిగా శారదా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు
2: లేదు.
1: మీ ఆయన సత్యం గారు 15 రోజులు క్యాంప్ లో ఉంటే 15 రోజులు ఆన్ లో ఉంటాడు. పాపం ఏం సుఖ పెడతాడులే. అంటే అదే నా ఉద్దేశం. నీ ఒక్క జీతంతో 4 పిల్లల్ని మొగుణ్ణి కూడా పోషించడం కష్టం కదా.
2: చూడపారావు, నా కుటుంబ విషయాలు నీకు అనవసరం. నేను బాధల్లో ఉన్నానని నీతో ఎప్పుడు చెప్పలేదే. నువ్వేం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. ఆఖరిసారి మర్యాదగా చెప్తున్నాను, ఇంకోసారి నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో మా ఆయనతో చెప్తాను. ఆయన సంగతి నీకు తెలుసుగా.
0: మీరు వింటున్నారు మాతృదేవో భవ చిత్ర విశేషాలు. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో మాధవి గారి డేట్స్ కూడా దొరికాయి. వారి భర్త పాత్రలో నాజర్, మిగిలిన వారందర్నీ చకచకా ఫైనల్ చేసేయడం జరిగింది. మరి లొకేషన్ చోటాకేనాయుడు గారు సజెస్ట్ చేశారు. రాజమండ్రి అయితే బావుంటుందండి, ముఖ్యంగా గోదావరి బ్యాక్డ్రాప్లో అయితే సూటబుల్గా ఉంటుంది ఈ కథకి అని చెప్పి అన్నారు. సరే ఓకే అన్నారు దర్శక నిర్మాతలు. ఈలోపు ఈ విషయం మాధవి గారిని కూడా అడిగారు. అప్పుడే మాధవి గారు ఫోన్ చేశారట నిర్మాతకి దర్శకులకి, షూటింగ్ ఎక్కడండి, అక్కడ మంచి హోటల్స్ ఉండాలి, అలా అయితే నేను కూడా కంఫర్టబుల్గా చేయగలను అని. నాకు తెలిసి మీరు సజెస్ట్ చేసిన లొకేషన్స్లో హోటల్స్ అంతగా బాగలేవేమో, షూటింగ్ హైదరాబాద్లో చేసేద్దామని చెప్పి అన్నారట. అలా నర్సాపూర్ ఫారెస్ట్, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లోని ఫామ్ హౌజ్లో షూటింగ్ పూర్తయింది.

0: చిత్రకథ క్లుప్తంగా చెప్పుకుంటే, సేవాశ్రమంలో ఇద్దరు అనాథలు పెరిగి పెద్దవుతారు. వారే సత్యంగా నాజర్, శారదగా మాధవి గార్లు. సత్యం డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. శారద సంగీతం నేర్పించే టీచర్గా ఉద్యోగం. ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. నలుగురు పిల్లలతో ఉన్నదాంట్లో ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది వీరి జీవితం. మద్యపానం సత్యం బలహీనత. అలా అతనికి మద్యం అమ్మే అప్పారావుతో పరిచయం ఏర్పడుతుంది. కాని అప్పారావు కళ్లన్నీ శారదపైనే. దుర్బుద్ధితో ఎలాగైనా శారదను చేపట్టాలన్న దురాశతో ఉంటాడు అప్పారావు.
1: ఎందుకొచ్చానో నీకు తెలియదా?
2: నేను
1: అన్ని రకాల ఆడవాళ్ళని చూశాను. సంగీతం వచ్చిన నీలాంటి అందమైన ఆడదాని తప్ప.
2: చూడపరావు, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో.
1: చెప్పడం నీ ధర్మం, చెయ్యడం నా ధర్మం. నేను మర్యాదగానే చెప్తున్నాను, ఒప్పేసుకో.

0: பாப்பா.
1: நீக்கே மசாலா வடா தீஸ்கோ.
0: ரே ரவி கண்ணா,
2: லோரா
0: சாரதா. అసలు అసలు ఏం జరిగిందంటే, నేను బాబా గారి దగ్గరికి వెళ్ళి మందు మానేయటానికి పసరు ఇమ్మన్నాను.
1: ఇమ్మన్నానా?
0: ఆయన ఏమన్నాడో తెలుసా?

0: నాయన సత్యం, నీకు పసర ముందు ఇప్పుడప్పుడే అవసరం లేదు. నేను మళ్ళీ నెల రోజుల్లో తిరిగి వస్తాను, అప్పుడు కనిపించన్నాడు. ఈ నెల రోజులు నన్ను శుభ్రంగా పుచ్చుకోవచ్చు అన్నాడు. నిజంగా ఒట్టి సారదా,
1: మీ చిన్నాళ్ళు తాగుడు ఒకటే అలవాటు ఉందనుకున్నాను, ఇప్పుడు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నారా? మీరు మారండి, మేమంతా మీ కళ్ళ ముందు చచ్చిపోయినా మారు.
2: శారదా, ఏం నువ్వు మాట్లాడేది?
1: నేను మాట్లాడటం కాదండి, ఈ ఊరు ఊరంతా మన కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. ఈ సమాజం తాగుబోతు వాడి పిల్లానికి ఇచ్చే గౌరవం ఏంటో మీకు తెలుసా? ఒక తాగుబోతు పిల్లానికి పరాయి వాళ్ళు చూపించే మర్యాద ఏమిటో మీకు తెలుసా? తెలీదు. మీ ఆయన తాగుబోతు కదా, వాడు సంసారాన్ని పోషిస్తాడు, నన్ను పోషించమంటావా అని ఒకడు అడుగుతాడు. మీ ఆయన తాగుబోతు కదా, నిన్నే సుఖపెడతాడు, నన్ను సుఖపెట్టమంటావా అని మరొకరు అడుగుతాడు.
2: శారదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడు.
1: పిచ్చి పిచ్చిగా కాదండి, పచ్చి నిజం మాట్లాడుతున్నాను. తా ముగ్గురు పిల్లలు అడ్డుపడకుండా ఉండుంటే ఈ రోజు నేను సమ్మే ఉండేదాన్ని.
3: మీరు వింటున్నారు మాతృదేవోభవ చిత్ర విశేషాలు. సత్యం శారదల జీవితాల్లోకి నీలి నీడలా వస్తాడు అప్పారావు. అప్పారావు సత్యంల మధ్య గొడవ పెరిగి అప్పారావు సత్యంని హత్య చేస్తాడు. శారద జీవితం తెగిపోయిన గాలిపటంలా అయిపోతుంది. ఉన్న కష్టానికి తోడు శారదకు క్యాన్సర్ అని, అది చివరి స్టేజ్లో ఉందని, మృత్యువు కాచుకు కూర్చుందని తెలిసి తల్లడిల్లిపోతుంది శారద. తన కోసం కాదు, తన తర్వాత పిల్లల భవిష్యత్తు ఏంటని ఆవేదనతో ఆ అమ్మ కృంగిపోతుంది. తమలాగా పిల్లలు అనాథాశ్రమంలో పెరగకూడదని, తల్లిదండ్రుల నీడలో ఉండాలన్న ఆశతో పిల్లల్ని దత్తతకి ఇచ్చే ప్రయత్నంలో ఉంటుంది శారద.
4: బయట కూర్చున్న శారద గారు ఒకసారి లోపల రమ్మని చెప్పు.
5: అలాగే డాక్టర్. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారమ్మా.
4: రండమ్మా. నువ్వేం భయపడక్కర్లేదమ్మా, బాబుకేం పర్వాలేదని చెప్తున్నారు డాక్టర్ గారు. తరచూ జ్వరం రావటం, తలనొప్పి ఇలాంటి ఏమైనా ఉన్నాయా?
5: అబ్బే, అలాంటివేమీ లేవండి, చాలా ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఈ యాక్సిడెంట్ తర్వాత అలాంటివేమైనా వచ్చే అవకాశం ఉందా?
4: నోనో, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యూ. నేను అడిగింది మీ అబ్బాయి గురించి కాదమ్మా, మీ గురించి.
5: నా గురించా?
4: మీకు ఎప్పుడైనా ముక్కు నుంచి రక్తం వస్తూ ఉంటుందా?
5: అప్పుడప్పుడు వస్తుంటుంది, ఇప్పటికీ 5-6 సార్లు జరిగింది. డాక్టర్ గారికి చూపిస్తే సైనసైటిస్ అన్నారు.
4: మీకు ఎప్పుడైనా తలంతా పట్టేసినట్టు, సూదులతో గుచ్చుతున్నట్టు తలనొప్పి ఎప్పుడైనా వస్తుందా?
5: అప్పుడప్పుడు వస్తుంది, ఏ ఎనాసిన్ తీసుకుంటానో వెంటనే తగ్గిపోతుంది.
4: మీరు కొంచెంసేపు బయట కూర్చోండమ్మా, నేను మళ్ళీ పిలుస్తాను.
6: అదేమిటి డాక్టర్ గారు, అబ్బాయికి యాక్సిడెంట్ అయితే తల్లిని ప్రశ్నలు అడుగుతున్నారు?
4: యాక్సిడెంట్ అబ్బాయికి అయింది, కానీ యాక్సిడెంటల్గా మాకు ఇంకో విషయం తెలిసింది. అబ్బాయికి రక్తం ఎక్కించడం కోసం తల్లి రక్తం తీసాం కదా, అది చెక్ చేస్తుంటే మా ల్యాబ్ చీఫ్ టెక్నీషియన్కి ఇంకో అనుమానం వచ్చింది. అది నిర్ధారించుకోవడం కోసమే ఆవిడ ఎన్ని ప్రశ్నలు అడిగాను. ఎనీవే, ఈ రిపోర్ట్ ఒకసారి చూడండి.

0: ఒక అమ్మ వేదనే మాతృదేవోభవ. ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క కుటుంబం. అమ్మానాన్నలు దొరికి దత్తత ఇస్తున్నప్పుడు అమ్మగా, మాతృమూర్తిగా మాధవి తెరపై చూపిన నటన అత్యద్భుతం. షూటింగ్ 35 రోజుల్లోనే పూర్తయింది. ప్రివ్యూ షోలో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు. టెన్షన్లో దర్శకుడు. డిస్ట్రిబ్యూటర్స్ కళ్ళు తుడుచుకున్నారే కాని ఒక్క మాట కూడా చెప్పలేదు. హైదరాబాద్లో ఒక థియేటర్లో తొలిరోజు ఖాళీ థియేటర్. ఇంకొక థియేటర్కి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి. మాతృదేవోభవ చిత్రం ఖాళీ థియేటర్స్తో పలకరించిన కుర్చీలు ఎలా నిండాయి.
1: అమెరికా, అమెరికా చాలా దూరం కదా.
2: అయితే మమ్మల్ని కూడా తీసుకెళ్తావుగా.
1: లేదు బాబు, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆ పైవాడు ఒప్పుకోడు. ఆయన ఆజ్ఞలింది, ఎవ్వరూ అక్కడికి పోలేరు.
2: అదేం కుదరదు, నిన్ను విడిచి మేము ఎలా ఉంటాం? నిన్ను వెళ్ళనీయం. నువ్వు లేకపోతే మరి మమ్మల్ని అందరినీ ఎవరు చూస్తారు?
1: అందుకే బాబు, నీకోసం ఈ అమ్మ ఒక మంచి ఏర్పాటు చేస్తుంది. మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కో ఇంట్లో ఉండే ఏర్పాటు నేను చేస్తున్నాను. అక్కడ మీకు మంచి భోజనం, మంచి బట్టలు, మంచి చదువు అన్నిటిని మించి మిమ్మల్ని ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు అందరూ ఉంటారు.

నువ్వు అమెరికా అని ఉద్యోగం అని మాతో ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు తొందరలోనే చనిపోతావని డాక్టర్ చెప్పారు, అవునా?

0: అది అది నీకెలా తెలుసు?
1: నువ్వు నాన్నతో ఆ రోజు రాత్రి చెబుతున్నప్పుడే నేను విన్నాను. మా ఎందుకు ఏడుస్తుంది? అది మనందరినీ వదిలి వెళ్ళాలి కదా, అందుకని.
2: మీరు వింటున్నారు మాతృదేవోభవ చిత్ర విశేషాలు. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో 3 రోజులు ఖాళీ థియేటర్స్ దర్శనమిచ్చాయి. చిత్రం విడుదలయ్యాక దర్శక నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్తో అర్జెంట్ మీటింగ్ పెట్టారు. చాలా వాదోపవాదాల తర్వాత సినిమాకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి జేబురుమాలిద్దాం, ఈ స్ట్రాటజీ తప్పకుండా వర్కౌట్ అవుతుంది అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఒక్క వారం ఆగుదాం, కష్టమైనా నష్టమైనా ఓర్చుకుందాం, అమ్మ కథ అందరి ముందు వెళ్లాలి అని చెప్పి అనుకున్నారు. టికెట్స్ అమ్మేవారి దగ్గర ఈ జేబురుమాళ్ల కట్టలు సిద్ధంగా పెట్టారు. ముందుగా టికెట్ తీసుకున్నవారు పిచ్చె కిందా అని చెప్పి ప్రశ్నించాడట ఆ ప్రేక్షకుడు. తర్వాత తర్వాత ఆసక్తితో చూస్తే టికెట్ కొన్న అందరికీ ఎందుకిస్తున్నారు అన్న ఇంట్రెస్ట్తో థియేటర్లోకి వెళ్లారు. అమ్మ బాధ ఏడ్పించేసింది, స్పందించని మనసు లేదు. సూపర్ హిట్ అయింది మాతృదేవోభవ, కాని ఇదంతా హైదరాబాద్ థియేటర్స్ లోని కథ.
1: నువ్వే కదమ్మా మాకు చెప్పావు నీ ఆరోగ్యం బాగుండాలని. ముగ్గురు దేవుల్ని రోజు ప్రార్థిస్తున్నాం, ఆ దేవుళ్ళు వినే ఉంటారు. నీకేమీ కాదమ్మా, అయినా నీకు టైం అయిపోయింది అని చెప్పింది డాక్టరే కదా, దేవుడు కాదు కదా.
3: అవునమ్మా, కానీ ఆ దేవుడి నిర్ణయమే, డాక్టర్ చెప్పాడు. చూడరాదా, నేను పోయినా నా ఆత్మ మిమ్మల్ని చూసి బాధపడకూడదు, మీరెప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి.
1: నేను ఎన్నోసార్లు ఏడుస్తూ దేవుడితో చెప్పాను, అలా చెబితే దేవుడు తప్పకుండా వింటాడు. నాకు తెలుసమ్మా నీకేం కాదు, నువ్వు పని చేయకు, నేను ఎక్కడైనా పనిచేసి నిన్ను తమ్ముళ్ళు చూసుకుంటాను. నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా.
4: అమ్మా శారద, ఏమిటమ్మా ఏమైంది?
3: స్వామి, చూసే శక్తి వినే శక్తి కూడా నశించిపోతుంది. పాడుపడిపోయిన ఈ గూడు వదిలి రేపు మాకు ఈ చిలుక కూడా ఎగిరిపోయేటట్టుంది. ఈ దీపం ఆరిపోకముందే నా బిడ్డలు తలూ కూట్లో చేరుకుని సుఖంగా ఉన్నారనే సంతోషకరమైన వార్త తినగలనా స్వామి? చెప్పండి స్వామి, చెప్పండి.
4: శారద, నీకు ఆశ్రయం ఇచ్చిన ఈ మందిరం నీ పిల్లలకి ఎందుకు పనికిరాదమ్మా?
3: అది కాదు స్వామి, ఎన్ని ఉన్నా అనాథాశ్రయం అనాథాశ్రయమే కదా స్వామి. తినడానికి 3 పూట్ల తిండి, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి చదువు ఉండొచ్చు, కానీ స్నేహించడానికి ఎవరు ఉండరు, ప్రేమ పంచుకోవడానికి ఎవరు ఉండరు. వాళ్ళకి గత ఉండదు, భవిష్యత్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎంత ఎదిగినా ఏం సాధించినా తను అనాథిననే న్యూన్యతాభావం మనసులోనే జరిగిపోదు. అందుకే వద్దంటున్నాను స్వామి, వాళ్ళకి తల్లిదండ్రులు కావాలి, వారి నీడన వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి. ఎలాగైనా ప్రయత్నించండి స్వామి.
4: ఊరుకో అనంత స్వామి ఆ పనిలోనే ఉన్నారు. పిల్లలు లేక తప్పించిపోయే కొంతమంది తల్లిదండ్రుల నుంచి జవాబులొచ్చాయి. నీ బిడ్డలకు నువ్విచ్చినంత ప్రేమ పంచిపోలేకపోయినా వాళ్లను అపురూపంగా పెంచి వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే మంచివాళ్ల కోసం చూస్తున్నా. రేపో మాపో వాళ్ళ నీ దగ్గరికి పంపిస్తాను, కంగారు పడకమ్మా.
2: దర్శకులు అజయ్ విజయవాడకు బయలుదేరారు. స్టేషన్లో దిగి రిక్షా ఎక్కారు. ఆ రిక్షా

0: నడిపించే అబ్బాయిని అడిగారు, "బాబు, కొత్త సినిమాలేమైనా బావున్నాయా? కాసేపు చూసొస్తాను" అని. "మీరు ఏం చూసినా చూడకపోయినా మాతృదేవోభవ సినిమా చూడండి సారు, అది కథ కాదండి, మన జీవితం" అని చెప్పి అన్నాడట. అప్పుడు అర్థమైంది అజయ్ గారికి ఇక ఈ సినిమాని ఎవ్వరూ ఆపలేరు అని. ఎందుకంటే అన్ని వర్గాల ప్రేక్షకులని స్పందింపజేస్తేనే అది సూపర్ హిట్ అవుతుందని ఆయనకు బాగా తెలుసు.
1: "చూడు బాబు, అక్కడ కూడా నువ్వు మంచి కుర్రాడు అనిపించుకోవాలి. ఎవరితోటి కూడా పడకూడదు.
2: నీ సోదాపి అసలు విషయానికి రా.
3: ఉండవయ్యా, నేను చెబుతానుగా. చూడమ్మా, మాకు ముగ్గురు మగపిల్లలు. ఆడపిల్ల కావాలని నాకు ఉండేది, కానీ ఆ కోరిక తీరలేదు. పెద్దవాడు విమాన ప్రమాదంలో పోయాడు. రెండోవాడు కెనడాలో స్థిరపడ్డాడు. మూడోవాడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. మీ ఆస్తి మాకొద్దు, మీరే అట్టి పెట్టుకోండి, మేము ఇండియా రాము అని కరాఖండిగా చెప్పేశారు.
2: అబ్బబ్బబ్బబ్బా, ఇన్నేళ్లు నీతో కాపురం ఎలా చేశాను? అసలు విషయం చెప్తావని చెప్పమంటావా?
3: నేను చెప్తానయ్యా.
2: మరి కాని
3: ఆయన ఎప్పుడు ఇంతేనమ్మా, నువ్వేమనుకోకు. ఈ గడ్డ మీద పుట్టాం, ఈ గడ్డ మీదే పెరిగాం, ఈ గడ్డలోనే కలిసిపోవాలని మా కోరిక. ఇంత వయసు వచ్చింది, మమ్మల్ని చూసుకోవటానికి తోడొక్కడు కావాలి కదమ్మా. అమ్మాయిని ఎప్పుడు పంపుతావు?
1: ఎప్పుడంటే
2: చూడమ్మా, అమ్మాయికి ఒక చక్కటి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాదమ్మా. ఈ వయసులో కూడా మాకు ఇంకా పిల్లల మీద మమకారాలు తీరలేదు.
1: నాకు కూడా.
3: ఆ అమ్మాయిని ఒకసారి పిలుస్తావా అమ్మా?
1: రాధా, రాధా.
3: నా తల్లి, లక్ష్మిలా ఉన్నావమ్మా. వచ్చే లక్ష్వారం మా ఇంట్లో లక్ష్మీదేవిలే అడుగు పెడతావు.
4: నన్ను ఎక్కడికి పంపద్దు, నేను వెళ్ళను.
1: వెళ్ళకుండా?
4: నువ్వున్నంత కాలం నీతోను, ఆ తర్వాత తమ్ముడితోను ఇక్కడే ఉంటాను. కాదనుకమ్మా.
5: అన్నీ తెలిసి నువ్వే అమ్మ మాట వినకపోతే ఎలాగమ్మా?
4: అమ్మ ఆరోగ్యం బాగలేదని తెలిసి అమ్మని ఒంటరిగా వదిలి నేను ఎలా వెళ్ళను? నేనెవరింటికి వెళ్ళను. నన్ను ఎక్కడికి పంపద్దు. నేను వెళ్తే అమ్మని ఎవరు చూసుకుంటారు?
5: అందుకు అన్ని ఏర్పాట్లు నేను చేశానమ్మా. అమ్మ చెప్పినట్టుగా నువ్వు విను.
4: అమ్మ పోయే వరకైనా నేను ఇక్కడే ఉంటాను.
5: చూడమ్మా, అమ్మను చూసుకునే బాధ్యత నాది. తను బతుకుండగానే మిమ్మల్ని అందరినీ మంచి కుటుంబాల్లో చేర్చాను అన్న తృప్తి ఉండాలి కదా.
4: అది కాదు స్వామి.
5: నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా, అమ్మ సంగతి నాకు వదిలి నా మాట వినమ్మా.
0: 1993లో విడుదలైన మాతృదేవోభవ అత్యద్భుత కలెక్షన్స్తో దూసుకెళ్లింది. చిత్రగారికి ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డు, మూడవ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది నిర్మాత కెఎస్ రామారావు గారికి లభించింది. ఈ అవార్డులన్నీ అమ్మకే కదా. మాతృదేవోభవ.
4: నేను ఎవటికాలతో పుట్టడం నా అదృష్టం కదమ్మా.
1: ఏంటి బాబో అలా అంటున్నావు?
4: ఎందుకంటే నేను కూడా అందరిలా ఉండుంటే ఎవరో ఒకరు నన్ను కూడా తీసుకుపోయేవారు. ఈ కుంటితనం వల్లే కదా ఇంకా నీ దగ్గరే ఉన్నాను. ఇది నా అదృష్టమే కదా.
6: అయ్యయ్యో, అమ్మాయి చేత పని చేస్తున్నావా? ఏమయ్యా, నీకు పని చేయించడానికి నా బిడ్డ దొరికిందా? రాధా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా.
4: పర్వాలేదు నాయనమ్మా, ఇదేం పెద్ద పని కాదుగా.
6: పెద్ద పని కాదంటావేమిటమ్మా, ఇంట్లో ఇంతమంది నౌకర్లు ఉండగా నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. ఈ పేపర్ పొద్దుంచి చదువుతున్నావు, నువ్వు వెళ్ళి చెట్లకు వెళ్ళిపోయి.
2: అలాగే
6: ఉత్తరం ఎవరికమ్మా?
4: నాకేనాయనమ్మా, అమ్మ రాసింది, ఇప్పుడే వస్తాను.
6: వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వస్తే మాకు ఎంత ఎలిగిపోతుందో.
2: ఏమైనా కన్న తల్లి కదటే.
1: ప్రియమైన రాధకి, మీ అమ్మ దీవించి రాయినది, అక్కడ మీరంతా క్షేమమని భావిస్తున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ చెకప్ చేసి ఇంకా హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదన్నారు. రాధ, ఈ దీపావళి పండక్కి మన అందరం ఒకసారి కలవాలి. మన ఇంట్లో మిమ్మల్ని అందరినీ ఒకసారి నిండుగా చూసుకోవాలని ఉంది. నా చేతులతో వండి వడ్డించి తినిపించాలని నా కోరిక. రవి విషయం ఆలోచిస్తుంటేనే

0: బాధగా ఉంది. ఎంత ప్రయత్నించినా ఆవిడ వాడిని దత్తతకు తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. మిమ్మల్ని అందరినీ పిలవడానికి స్వయంగా నేను రవి కలిసి వస్తాం. మేము వచ్చేటప్పుడు అందరి అడ్రస్ లో తీసుకొస్తాను. ఎందుకంటే నేను పోయిన తర్వాత తుపేగా వాళ్ళకి అమ్మవి.
1: మీరింతవరకు మాతృదేవోభవ చిత్ర విశేషాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి నుంచి ప్రసారమైంది.
2: మీరింతవరకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం విన్నారు.
3: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సులో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు. మరికొన్ని క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం ఒక అసాధారణ వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రంలో డీఐజీ వంటి అత్యున్నత పదవిలో దేశానికి సేవ చేశారు. కానీ పదవీ విరమణ తర్వాత ఆయన గన్ పట్టుకున్న చేతులతో చీపురు పట్టుకున్నారు. చండీగఢ్ వీధుల్లో ఆయన ప్రతిరోజు బ్రూమ్ వారియర్ గా చూస్తుంటారు అక్కడి ప్రజలు. ఆయన 2026 పద్మశ్రీ అవార్డు గ్రహీత సర్దార్ ఇంద్రజిత్ సింగ్ సిద్ధు. వీరి గురించి మరిన్ని విశేషాలు ఈనాటి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి

0: మీరు విన్న ఈ పాట జనతా గారి చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో సర్దార్ ఇంద్రజిత్ సింగ్ సిద్ధు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వీరు 1938 జూన్ 6న పంజాబ్లోని సంగరూర్ జిల్లాలో ఒక సైనిక కుటుంబంలో జన్మించారు. క్రమశిక్షణ, దేశభక్తి, ఆయనకు ఉన్న అమితమైన ప్రేమ. 1961 పంజాబ్ పోలీస్ శాఖలో చేరిన ఆయన తన నిస్వార్థ సేవకుగాను ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ మెడల్ను కూడా అందుకున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా ఆ పరిసరాలను శుభ్రంగా చూడాలనుకుంటారు. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడు వినబోతున్న పాట గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనుంజయ పాడిన పాట అనంత శ్రీరామ్.

0: గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనంజయ్ పాడిన ఒక అద్భుతమైన పాట వినేశారు కదా. స్టూడియో క్లాక్లో సమయం 12:15. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: పంతొమ్మిది 1996 పదవీ విరమణ చేసిన ఆయన చండీగఢ్కు మారారు. ఒకప్పుడు దేశంలోనే అత్యంత ప్రణాళికాబద్ధమైన నగరం.

పేరు పొందిన చండీగఢ్ కనీసం మొదటి 10 పరిశుభ్రమైన నగరాల్లో కూడా లేకపోవటం అనే మాట ఆయన్ను తీవ్రంగా కదిలించింది. ఆయన చండీగఢ్ను తాను ఉండే ఊరిగా కాకుండా తన సొంత ఇల్లుగా భావించారు. అందుకే అధికారుల కోసం ఎదురు చూడకుండా తానే స్వయంగా వీధులను శుభ్రం చేయటం ప్రారంభించారు. వీరికి సంబంధించిన మరిన్ని విశేషాలను మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ఇప్పుడు వినబోతున్న పాట పరుగు చిత్రం కోసం రంజిత్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. సర్దార్ ఇంద్రజిత్ సింగ్ సిద్ధు మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లేవారు, కానీ మెల్లగా ఆ నడక కంటే చెత్త ఎరడమే ఆయనకు ముఖ్యమైంది. ఒక ఉన్నత స్థాయి రిటైర్డ్ అధికారి రోడ్లపై చెత్త ఎరడం చూసి అక్కడి ప్రజలు మొదట్లో ఆశ్చర్యపోయారు. కొందరు ఎగతాళి కూడా చేశారు. గ్లౌజులు వేసుకోమని సలహా ఇచ్చారే కానీ సహాయం చేయడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. అయినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గత 3 దశాబ్దాలుగా తన సేవను కొనసాగిస్తూనే ఉన్నారు. సిద్ధు గారి పట్టుదల సమాజంలో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చింది. వారి పొరుగువారు, స్నేహితులు చెత్త వేయడానికి భయపడే స్థాయికి వచ్చారు. ఆయన నిశ్శబ్ద పోరాటం చూసి ఆయన ఒక్కరే ఇంత చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం అని అక్కడి వారు ఆలోచించడం మొదలుపెట్టారు. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

సిద్ధు గారి 30 ఏళ్ల నిరంతర సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2026లో ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. సమాజంలో గుర్తింపుకు నోచుకోని అన్సంగ్ హీరోస్ కేటగిరీలో ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఒకప్పుడు ఆయన్ను వింతగా చూసిన వారే ఈరోజు ఆయన్ను చూసి గర్వపడుతున్నారు. వారు మనకిచ్చే గొప్ప సందేశం, గాలి గురువైతే నీరు తండ్రి, భూమి తల్లి వంటిది అని. తన తల్లిలాంటి భూమిని ఎవరైనా మురికి చేస్తే అంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదని చెప్తారాయన. చెత్త వేయడం సిగ్గుచేటు, కానీ శుభ్రం చేయటం గౌరవప్రదం అనేది ఆయన జీవిత సూత్రం. మనం కూడా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం మనందరి బాధ్యత. ఇదండి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్లో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలను సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. వారి ప్రయత్నాలు మరింత బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడతాయని ఉపరాష్టపతి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమగ్నమైన వారి కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని అమిత్ షా అన్నారు. నార్కో కార్టెల్స్ను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించామని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ

ముచ్చటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాతో సమావేశమయ్యారు. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి సరసమైన ధరలకు ఎలా తీసుకువస్తుందో వారు చర్చించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆర్థిక ఆరోగ్య ప్రత్యేక ప్రతినిధిగా ఆర్థిక చేరికపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా గళం విప్పుతున్న నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య దేశాలతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రుద్రపూర్లో జరిగే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులతో సమావేశమవుతారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల పరిస్థితిని అంచనా వేసి వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులతో మంత్రి చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరవుతారు. అనంతరం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పంత్నగర్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన రెండవ పాక్స్ సిలికా సదస్సులో కృత్రిమ మేధ సాంకేతికతలను మెరుగుపరిచేందుకు బలమైన విశ్వసనీయ సప్లై చైన్లను నిర్మించేందుకు అమెరికా నేతృత్వంలోని ఒక చొరవపై భారత్ మరో 34 దేశాలతో కలిసి సంతకం చేసింది. ఏఐ అభివృద్దికి, ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ విధానానికి పాల్గొనే దేశాలు మద్దతుగా నిలిచాయని, ఏఐ అవకాశాలపై ఉమ్మడి ప్రకటన కింద ఈ సంతకాలు జరిగాయని అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ స్టేట్ సెక్రటరీ జేకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ సదస్సులో భారత్ తరపున సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనమడు, హజ్రత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాడని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు వందేమాతర గీత రచయిత బంకించంద్ర చట్టోపాధ్యాయ జయంతి సందర్బంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. బంకించంద్ర తన సాహిత్య కృషితో బానిసత్వంలో ఉన్న భారత్లో ఆత్మగౌరవం, దేశభక్తి, స్వేచ్ఛ అనే దీపాన్ని వెలిగించారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన రచించిన వందేమాతర గీతం దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆత్మగా నిలిచిందని, లక్షలాది దేశవాసుల హృదయాలలో మాతృభూమి పట్ల అంకితభావం, ధైర్యం, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని అన్నారు. బంకించంద్ర రాసిన ఆనందమఠం నవల దేశ సాంస్కృతిక చైతన్యం, జాతీయ ఐక్యత, ఆత్మగౌరవానికి ఒక శాశ్వతమైన పత్రమని ఓం బిర్లా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళం, మాహే, లక్షద్వీప్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఫీఫా ప్రపంచకప్లో ఈరోజు ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో ఆస్ట్రేలియా పారాగ్వే జట్టుపై విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. లాస్ ఏంజిల్స్

జరిగిన మరో గ్రూప్ డి మ్యాచ్ లో టర్కీ అమెరికాపై 3-2 తేడాతో విజయం సాధించింది. కాన్సా సిటీలో జరిగిన మరో మ్యాచ్ లో నెదర్లాండ్స్ టునీషియాపై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ ఎఫ్ లో అగ్రస్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భారత్లోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మాన్ అన్నారు. ఫిలిప్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్ జర్మనీల మధ్య వాణిజ్యం, రాజకీయ, వ్యూహాత్మక రంగాలలో బలమైన సహకారం ఉందని, హరిత సుస్థిరాభివృద్ది భాగస్వామ్యం విజయవంతమైందని అకర్మాన్ అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ ఇయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ప్రసంగిస్తూ, దీనికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎఫ్టీఏ ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని, ఇది జర్మన్ వ్యాపార సంస్థల నుంచి భారత్లోకి మరిన్ని పెట్టుబడులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని అకర్మాన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పుదుచ్చేరిలోని పూరణన్ కుప్పంలో 400 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మక ముళ్యన్ కుళం చెరువును పునరుద్ధరించి ప్రారంభించారు. తావలకుప్పం సమీపంలో ఉన్న ఈ 2 ఎకరాల చెరువు పల్లవుల కాలం నాటిదని నమ్ముతారు. ఇది గ్రామానికి తాగునీటి, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. ఇందులో సహజ ఊటల ద్వారా నిండిన 4 బావులు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన పునరుద్ధరణ పనులను పూరణన్ కుప్పం నివాసితుల భాగస్వామ్యంతో ధనసుందరం బాల్ చారిటబుల్ ట్రస్ట్ సమన్వయం చేసింది. నిన్న లండన్లో యూకే విదేశాంగ మంత్రి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వారు కొత్త అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివేక్ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 12:40. ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్, మాదక ద్రవ్యాల అక్రమ వాడకం, రవాణాను నియంత్రించి నిరోధించే దిశగా అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించే రోజు. ప్రత్యేక కదంబం వింటారు. వ్యాఖ్యానం ఆర్జే పవన్ కన్నన్.
1: 80 మిలియన్ల సంవత్సరాలైంది మనం కోతి నుండి మనిషిగా మారటానికి, ఎవాల్వ్ అవ్వటానికి. కానీ మన సొసైటీలో ఉన్న ఒక సమస్య మనల్ని మళ్ళీ ఆ కోతి స్టేజ్కి తీసుకెళ్ళిపోతుంది. ఆ సమస్యనే డ్రగ్స్. ఈ డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ ఏంటో మీకు తెలుసా? ఒక మనిషి, తన కుటుంబం కాదు మన సమాజం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఏంటి సడన్గా స్టార్టింగే డ్రగ్స్ మీద లెక్చర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు మన ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ గురించి కాబట్టి. 1987లో యునైటెడ్ నేషన్స్ జూన్ 26ని ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్గా ప్రకటించింది. జూన్ 26ని ఎందుకు అంటే, జింగ్ డైనస్టీ గవర్నర్ జనరల్ లిన్ జాయు చైనాలో షూమెన్ ప్రాంతంలో ఓపియం ట్రేడ్ని నిర్మూలించాడు కాబట్టి. ఈ హిస్టారికల్ ఈవెంట్ కారణంగా ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ని జరుపుకుంటున్నాం. పైకి చూస్తుంటే ఇది కేవలం డ్రగ్స్ గురించి మాట్లాడుకునే రోజులా అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది అంతకంటే చాలా పెద్ద విషయానికి సంబంధించిన రోజు. ఇది మనుషుల ఫ్రీడమ్కి సంబంధించిన రోజు. ఇది క్రైమ్ ఇంకా కరప్షన్కి సంబంధించిన రోజు. ఇది టెర్రరిజం అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన రోజు. అండ్ అల్టిమేట్లీ మనం ఎలాంటి సొసైటీలో బతకాలి అనుకుంటున్నాం అనే దానికి సంబంధించిన రోజు. ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. ఇక్కడ మనం ఈ సమస్యని రెండు భాగాలుగా చూడాలి.

ముందు డ్రగ్ అబ్యూస్. ఈ డ్రగ్స్ వాడటం వల్ల ప్రజల జీవితాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు డ్రగ్స్కి బానిసలుగా ఎలా మారుతున్నారు, దీనివల్ల వాళ్ళ జీవితాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ కుటుంబం ఇంకా వాళ్ళ పిల్లలపై ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక భాగం. రెండవది ఇల్లిసిట్ ట్రాఫికింగ్, అంటే ఈ డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, సప్లై చేసే ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ ఎంపైర్ చాలా టీవీ షోస్లో చూస్తుంటాం కదా, డ్రగ్ కార్టల్స్ అని అంటారే, అవే ఇవి. ఒకటి మనిషి లోపల నుండి నాశనం చేస్తుంది, మరొకటి సొసైటీని బయట నుండి అన్స్టేబుల్ చేస్తుంది. ఈ రెండూ కలిసి మోడర్న్ వరల్డ్లో మనం మన గవర్నమెంట్స్ ఎదుర్కొంటున్న చాలా

డ్రగ్స్ వాడటం అనేది ఈ మధ్యకాలంలో మొదలైంది కాదు. మనుషులు వేల సంవత్సరాల నుండి ఏదో ఒక రకమైన మత్తు కోసం వెతుకుతూనే ఉన్నారు. ఏన్షియంట్ సివిలైజేషన్స్లో కూడా ఆల్కహాల్, క్యానబిస్, ఓపియం ఇంకా రకరకాల డ్రగ్స్ని వాడేవారు. అప్పట్లో చాలా సొసైటీస్లో వీటిని మెడిసిన్స్ కోసం లేదా రిచువల్స్ కోసమో వాడేవారు. కానీ ఎప్పుడైతే ఇవి కమర్షియల్ అయ్యి ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వడం మొదలయ్యాయో అప్పుడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. 19th century మార్ఫిన్, కొకెయిన్, హెరాయిన్ లాంటి సబ్స్టెన్సెస్ని ఇంకా పవర్ఫుల్గా మార్చారు. సైంటిఫిక్ ప్రోగ్రెస్ వల్ల వాటి పొటెన్సీ పెరిగింది. గ్లోబల్ ట్రేడ్ వల్ల అవి అందరికీ ఈజీగా దొరకడం మొదలైంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వల్ల వాటిని పెంపొందించే స్థాయి, స్కేల్ ఇంకా పెరిగింది. ఒకప్పుడు లోకల్గా ఉన్న విషయం కాస్త ఒక గ్లోబల్ కమోడిటీగా మారిపోయింది. 19th century జరిగిన ఓపియం వార్స్ కంటే దీనికి పెద్ద ఎగ్జాంపుల్ లేదు. ఓపియం అడిక్షన్ వల్ల తన కంట్రీ నాశనం అయిపోతుందని చైనా దీన్ని బ్యాన్ చేయడానికి ట్రై చేసింది. అప్పుడు ఇంపీరియల్ వార్స్ సపోర్ట్ ఉన్న కమర్షియల్ ఇంట్రెస్ట్ దీన్ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేశారు. దానివల్ల వార్ జరిగింది. ఆనాటి లెసన్ ఈరోజు కూడా రెలవెంట్గా ఉంది. డ్రగ్స్ అనేవి ఎప్పుడు కేవలం ఒక హెల్త్ ఇష్యూ మాత్రమే కాదు, వాటి వెనుక ఎప్పుడు ఆర్థిక ఇంకా రాజకీయ పరిణామాలు ఉంటాయి. అడిక్షన్ గురించి మాట్లాడే ముందు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి మనకి. అసలు మనుషులు ఇంటాక్సికేషన్ని ఎందుకు కోరుకుంటారు? ఈ మత్తు అనేదాన్ని ఎందుకు కోరుకుంటారు? దానికి జవాబు కేవలం ప్లెజర్ మాత్రమేనా? కాదు, వాళ్ళ పరిస్థితుల నుంచి పారిపోవడానికి వాడతారు. దే యూజ్ డ్రగ్స్ యాజ్ అన్ ఎస్కేప్, వాళ్ళ బాధల నుంచి ఎస్కేప్ కావడానికి, ఒంటరితనం నుంచి పారిపోవడానికి, మానసిక క్షోభ నుంచి ఎస్కేప్ కావడానికి, యాంగ్జైటీ నుంచి ఎస్కేప్ కావడానికి, బోర్డం నుంచి ఎస్కేప్ కావడానికి, చివరికి జరిగేదేంటంటే తమ నుండి తామే పారిపోవడానికి. బ్లేస్ పాస్కల్, ఫ్రెంచ్ ఫిలాసఫర్ అండ్ మ్యాథమెటిషియన్, ఆయన ఏం చెప్పాడంటే, ఆల్ ఆఫ్ హ్యుమానిటీస్ ప్రాబ్లమ్ స్టెమ్ ఫ్రమ్ మ్యాన్స్ ఇన్అబిలిటీ టు సిట్ క్వైట్లీ ఇన్ రూమ్ అలోన్. మానవ సమస్యలన్నిటికీ కారణం మనిషి ఒక్కడే ఒక గదిలో ప్రశాంతంగా కూర్చోలేకపోవడమే. డ్రగ్స్ అనేవి సమస్యల నుండి ఎస్కేప్ ఇస్తుంది అని ఒక ఫాల్స్ హోప్, ఇంకా ఫాల్స్ ప్రామిస్ ఇస్తుంది, ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ని ఇస్తుంది. డ్రగ్ అడిక్షన్ని తరచుగా ఒక ప్రాబ్లం లాగా చెప్తారు. కానీ వాటితో పాటు అడిక్షన్ అనేది మనల్ని మనుషులుగా ఉంచే కొన్ని క్వాలిటీస్ పైనే అటాక్ చేస్తుంది. మన సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్, మన అటానమీ, మన సెల్ఫ్ కంట్రోల్, మన అబిలిటీ టు చూస్ పైనే అటాక్ చేస్తుంది. అరిస్టాటిల్ ఏమన్నాడంటే, ఫ్రీడమ్ రిక్వైర్స్ మాస్టరీ ఓవర్ వన్స్ డిజైర్స్. మనకి నిజమైన స్వేచ్ఛ ఎప్పుడు దొరుకుతుందంటే మన కోరికల్ని జయించినప్పుడు. ఈ పర్స్పెక్టివ్లో చూస్తే అడిక్షన్ అనేది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లో ఒక పారాడాక్స్ లాగా. జనాలు మొదట ఫ్రీడమ్, స్వేచ్ఛ కోసం డ్రగ్స్ని వాడటం స్టార్ట్ చేస్తారు. దేని నుంచి స్వేచ్ఛ? ఫ్రీడమ్ ఫ్రమ్ స్ట్రెస్, ఫ్రీడమ్ ఫ్రమ్ పెయిన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్హిబిషన్. కానీ ఈ అడిక్షన్ అనేది ఎలా పనిచేస్తుందంటే దానికి కంప్లీట్ ఆపోజిట్గా పనిచేస్తుంది. మనము స్వేచ్ఛ గురించి వెతుకుతాం, కానీ అది తర్వాత తర్వాత డిపెండెన్సీ, కంపల్షన్, ఇంకా లాస్ ఆఫ్ కంట్రోల్కి దారితీస్తుంది. ద సర్చ్ ఫర్ ఫ్రీడమ్ ఎండ్స్ ఇన్ క్యాప్టివిటీ. స్వేచ్ఛ కోసం చేసే ఈ ప్రయత్నంలో, ఈ మత్తు అనే చెరసాలలో మనము బందీలుగా మారుతున్నాము.

డ్రగ్స్ అనేవి ఒకరితో వాళ్ల కుటుంబంతో ఆగేది కాదు. దీని పరిణామాలు రాష్ట్రం మీద, దేశం మీద, ఇంకా ఖండాల మీద కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటే ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్. ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్ అనేది ప్రపంచంలోనే చాలా ప్రాఫిటబుల్ ఎంటర్ప్రైజెస్లో ఒకటి. ఇది వేల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఇలాంటి ప్రాఫిట్స్ ఉన్న దగ్గర నెక్స్ట్ వచ్చేదేంటి? క్రైమ్ అండ్ కరప్షన్. అధికారులకి బ్రైబింగ్ జరుగుతుంది, లా ఎన్ఫోర్స్మెంట్ కాంప్రమైజ్ అవుతాయి, జ్యుడిషియల్ సిస్టమ్స్ వీక్ అవుతాయి. మొత్తం దేశమే ఈ ఇలిసిట్ ఎకానమీ పైన డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కానీ డేంజర్ అక్కడితో ఆగదు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఇన్సర్జెన్సీ, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, ఇంకా టెర్రరిజంతో లింక్ అయి ఉన్నాయి. దీనిని నార్కో టెర్రరిజం అంటారు. నార్కో టెర్రరిజం అంటే ఈ ఇలిసిట్ డ్రగ్ ట్రేడ్లో వచ్చిన డబ్బులని టెర్రరిజంకి, ఇంకా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ని ఫండ్ చేయడానికి ఉపయోగించడం అన్నమాట. అందుకే డ్రగ్ ట్రేడ్ అనేది ఒక అడిక్ట్ పర్సనల్ లైఫ్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కాదు, దేశ శాంతి భద్రతలకు సంబంధించిన విషయం. బికాస్ డ్రగ్ ట్రేడ్ ఫండ్స్ వైలెన్స్ అండ్ టెర్రర్. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఒక దేశంలోని ఇన్సర్జెంట్ గ్రూపులు 2005 నుంచి 2008 మధ్యలో ఓపియం ట్రేడ్ ద్వారా 350 నుంచి 660 మిలియన్ డాలర్లు సంపాదించారు. అంటే సంవత్సరంలో దాదాపు 90 మిలియన్ డాలర్ల నుండి 160 మిలియన్ డాలర్లు వచ్చేదన్నమాట. ఆ దేశపు జీడిపికి ఈ ఓపియం ట్రేడ్ అనేది 9 నుంచి 14% కాంట్రిబ్యూట్ చేసేది. ఈ ఫిగర్స్ నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, డ్రగ్స్ రెవెన్యూతో ఇన్సర్జెంట్ గ్రూప్స్ వెపన్స్ని పర్చేస్ చేయటం, ఫైటర్స్ని రిక్రూట్ చేయటం కోసం ఉపయోగిస్తారు. 9/11 ఇన్సిడెంట్ తర్వాత పాలసీ మేకర్స్ అందరూ టెర్రరిజం, ఆర్గనైజ్ క్రైమ్, ఇంకా నార్కోటిక్స్ ట్రాఫికింగ్ని వేరువేరుగా

యుఎన్ఓడిసి రిపోర్ట్ ప్రకారం ఇంకో దేశంలో 2023లో 1000 మెట్రిక్ టన్నుల ఓపియం ప్రొడక్షన్ జరిగింది. ఈ దేశం ప్రపంచంలోనే మోస్ట్ నటోరియస్ డ్రగ్ ప్రొడ్యూసింగ్ రీజన్ అయిన గోల్డెన్ ట్రయాంగిల్కి కీలకంగా ఉంది. ఈ ప్రాంతంలో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఆర్మ్స్ స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, ఇంకా ఇన్సర్జెంట్ ఫినాన్సింగ్తో లింక్ అయి ఉంది. ఇంకో రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఒక ప్రముఖ పెద్ద దేశంలో సర్క్యులేషన్లో ఉన్న 99% బ్యాంక్ నోట్స్లో కొకెయిన్ ట్రేసెస్ ఉన్నాయని. అంతేకాకుండా ఆ దేశంలోని అతిపెద్ద ప్రవహించే నదిలో ట్రేసబుల్ లెవెల్స్ ఆఫ్ కొకెయిన్ డిటెక్ట్ అయ్యాయని. ఇవన్నీ సూచిస్తుంది ఒకటే, డ్రగ్ ట్రేడ్ పరిస్థితిని, అది ఎంత తీవ్రంగా ఉందని. గ్లోబలైజేషన్లోని ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏంటంటే, ఒక దేశంలో

జరిగే చర్యలు ఇంకో దేశాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక సిటీలో కొనే డ్రగ్ వల్ల వచ్చే ప్రాఫిట్స్ క్రిమినల్ నెట్వర్క్స్ ద్వారా బార్డర్ దాటి వేల మైళ్ళ దూరంలో ఉన్న వైలెన్స్కి ఫినాన్స్గా మారి ఇన్స్టిట్యూషన్స్ని కరప్ట్ చేసి కాన్ఫ్లిక్ట్ని సస్టైన్ చేస్తుంది. అందుకే డ్రగ్ అబ్యూజ్ని కేవలం ఒక పర్సనల్ చాయిస్గా చూడలేం. ఫ్యామిలీ సఫర్, కమ్యూనిటీ సఫర్, నేషన్స్ సఫర్, సమ్టైమ్స్ ద ఎంటైర్ రీజన్ అండ్ కాంటినెంట్ సఫర్. ద యూజర్ నెవర్ సీజ్ ద విక్టిమ్స్, ద విక్టిమ్స్ నెవర్ మీట్ ద యూజర్స్, యెట్ బోత్ ఆర్ కనెక్టెడ్ బై ద సేమ్ ఇలిసిట్ ఎకానమీ. ఈ ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, డ్రగ్ అబ్యూజ్ వల్ల వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి, డ్రగ్ ట్రాఫికింగ్ వల్ల క్రైమ్, వైలెన్స్, ఇంకా టెర్రరిజం ఎక్కువ అవుతాయి. అందుకే డ్రగ్స్కి అగెయిన్స్ట్గా చేసే ఈ పోరాటం కేవలం ఒకరిని కాపాడడానికి మాత్రమే పరిమితం కాదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ.

0: మీరింతవరకు ఇంటర్నేషనల్ డే అగెయినెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్, మాదక ద్రవ్యాల అక్రమ వాడకం, రవాణాను నియంత్రించి నిరోధించే దిశగా అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించే రోజు ప్రత్యేక కదంబం విన్నారు. వ్యాఖ్యానం ఆర్జే పవన్ కన్నన్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై
2: మీట్ ద స్టార్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ముందుగా ముఖ్య అంశాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మొహర్రం పండుగను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. యువతలో సానుకూల ఆలోచనలు విలువలు పెంపొందించి మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల సమాజ రహిత సమాజ నిర్మాణం కోసం మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సందేశమిచ్చారు. మాదక ద్రవ్యాలు వ్యక్తి జీవితాన్ని కాకుండా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని, తద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ఈ నెల 28 హైదరాబాద్ చేరుకుని శంషాబాద్లోని రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచి మొత్తం 10 జిల్లాల బీజేపీ ఆఫీసులను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అదే రోజు సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్ల ప్రతినిధులతో రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు ఎమ్మెల్సీలతో సమావేశం అవుతారని తెలిపారు. 3వ రోజు రాష్ట్ర వర్కింగ్ కమిటీతో సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొహరం పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో మొహరం సంతాప దినాల ఊరేగింపులు ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక బీబికా ఆలం జులూస్ దబీరాపురా నుంచి నయాపూల్ వరకు 7 కిలోమీటర్ల మేర సాగనుండగా ఈ ఊరేగింపులో వేలాదిగా షియా ముస్లింలు పాల్గొంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నగర పోలీస్ శాఖ 2000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేసింది. ఇందులో టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, క్రైమ్ విభాగాల పోలీసులున్నారు. చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. రద్దీ దృష్ట్యా ప్రయాణికులు పాత బస్తీ వైపు రాకుండా ఇతర మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మొహరం పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని రెబ్బెన మండలం పుంజిమేరగూడలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి పెద్ద సరిగెత్తు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో మైనారిటీలు పీర్లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పండుగ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అభివృద్ధి పనులకు రేపు

0: శ్రీకారం చుడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమ శాస్త్ర నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ది పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయ వైభవం ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగకుండా సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సూచించారు. వచ్చే శ్రీరామనవమి నాటికి నిర్దేశించిన పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి ముందస్తుగానే పనుల విభజన చేసుకుని సమాంతరంగా అన్ని పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి డీఎస్పీ అశోక్ నేతృత్వంలో విద్యార్థులతో కలిసి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌక్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మాదక ద్రవ్యాలతో కలిసి కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.
1: ఈ వారం 22nd నుంచి 26th వరకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం యాంటీ డ్రగ్ అబ్యూస్ వీక్ మనం జరుపుకుంటున్నాము. తెలంగాణ డ్రగ్ రహిత రాష్ట్ర అందరికీ రిక్వెస్ట్ ఉంది, ఆల్ పీపుల్ పిల్లల ప్రజలకు అందరికీ మంచిగా లైఫ్ చాయిసెస్ తీసుకోండి, డ్రగ్స్ నుంచి మెత్తు పదార్థం నుంచి దూరంగా ఉండండి, ఇది ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది.
0: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన పురవిధుల గుండా విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టి డ్రగ్స్ రహిత సమాజం కోసం మానవహారం ఏర్పాటు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా రక్షణ కల్పించేందుకు వివిధ బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూపాయి ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో సింగరేణి కార్మికులకు అందించిన 1 కోటి రూపాయల బీమా విజయవంతం కావడంతో దీనిని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నామని ఆయన అన్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అంచనా వేసింది. నేడు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలో నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనుబంధ ఆన్లైన్ సేవలు నిలిపేస్తున్నట్టు వరంగల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూ ఆస్తి రిజిస్ట్రేషన్లు 3 రోజుల పాటు జరగవని వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ సమీక్షా సమావేశంలో ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలపై ప్రత్యేక డాక్యుమెంట్ సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తుకారాం రాథోడ్ పిలుపునిచ్చారు. పాల్వంచలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం వైద్యులు, సిబ్బందితో సమీక్ష చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 30 నుండి సదర్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న కంటి చూపు, జూలై 2, 3న ఆర్థో, వినికిడి 4, 6, 7, 8 తేదీల్లో కంటి చూపు ఆర్థో, 9న జనరల్, 17, 18 తేదీల్లో మానసిక సమస్యలున్నవారు సదరం శిబిరానికి సంబంధిత ధృవపత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించే పల్స్ పోలియో ప్రత్యేక దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్య అధికారి సీతారాం తెలిపారు. 15 మండలాల్లో 667 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

0: ఈ నెల 28 నుండి 3 రోజుల పాటు చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆదివారం పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం ప్రాంతంలో త్రాగునీటి సమస్యను తీర్చడం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. మహిళా చైతన్యంతోనే మానవ హక్కుల రక్షణ సాధ్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సాధికారత జిల్లా కేంద్రం కోఆర్డినేటర్ రోజా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మొహరం పండుగను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను రేపటి నుండి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:21. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న షో టైం కార్యక్రమానికి స్వాగతం. మరి షో టైం లో నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మొబైల్ లేకపోతే మనకు అస్సలు గడవదు కదా. మరి మన ఫోన్లన్నింటిలో ఉండే ఆ సిమ్ కార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి. మా నెంబర్ 0402324 ఈ నెంబర్కి ముందుగా మీ సమాధానాన్ని, ఆ తర్వాత మీ పేరు, ఊరి పేరు టైప్ చేసి పంపించండి. ఈలోపు గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విందాం.

మన శ్రోతలందరూ చాలామంది సరైన సమాధానం పంపించారు. వారి పేర్లు నేను ఇప్పుడు చదువుతాను. బిక్షపతి నిర్మల వైష్ణవి హన్మకొండ జిల్లా నుండి, అలాగే శ్రీనివాస్ లక్ష్మీనగర్ నుండి, ఓల్డ్ బోయన్పల్లి నుండి, హరీష్ కుమార్ కన్యగిరి సత్యనారాయణ హస్తినాపురం ఈస్ట్ నుండి, హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుండి సరైన సమాధానం పంపించారు, సుష్మిత హొన్నాజీపేట్ నుండి, బలరాం హరిణి అలాగే హనుమాన్ హైదరాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద నిజామాబాద్ నుండి సరైన సమాధానం పంపించారు, వారి పేరు పంపించలేదు. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా, అలాగే పున్నా వెంకటేశం హేమలత ఆర్మూర్ నుండి, ప్రేమ్నాథ్ కళావతి ఏకలవ్య నగర్ నుండి, బిజిలీ వెంకటేష్ శ్యామల వనస్థలిపురం హైదరాబాద్ నుండి, డి బాలాజీ శ్రీనివాస్ షాపల్లి నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుండి, నమోని గ్రామం నుండి అజయ్ కుమార్ పావని, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి సరైన సమాధానం పంపించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1:33. షో టైంలో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నోట్లో వేస్తే కరిగిపోయే గులాబ్ జామున్ అంటే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమే. అయితే అందరూ మన దేశానిదే అనుకునే ఈ స్వీట్ నిజానికి ఏ దేశంలో పుట్టింది?

తెలుసా? ఆన్సర్ చేయండి, ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. మీ సమాధానాన్ని 04023240852 నెంబర్కి ముందుగా మీ సమాధానం, ఆ తర్వాత మీ పేరు ఊరు పేరు టైప్ చేసి పంపించండి. జీన్స్ చిత్రం కోసం ఉన్నికృష్ణ పల్లవి పాడిన పాట ఇప్పుడు విందాం.

నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇరాన్. సమాధానం పంపించిన శ్రోతలు హరీష్ కుమార్ ఓల్డ్ బోయన్పల్లి సికింద్రాబాద్ నుండి, అలాగే శ్రీనివాస్ రెడ్డి సైదాబాద్, హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుండి సరైన సమాధానం పంపించారు. అంకుశాపురం నుండి దౌర్నాల సుదర్శన్, మహాలక్ష్మి యార్పల్ నుండి, అలాగే తుకారాం గేట్ నుండి సుకన్య, జనార్దన్ సుభాషిణి హైదరాబాద్ నుండి, దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలీపురం నుండి, బ్రహ్మయ్య కర్నూలు డిస్టిక్ నుండి సరైన సమాధానం పంపించారు. చోడవరపు సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుండి, హైదరాబాద్ నుండి హనుమాన్ అప్పలరాజు పెడన నుండి, అలాగే నమోని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత, హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, నాగర్ కర్నూలు జిల్లా నుండి నేదనూరి కళ్యాణీచారి, పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి సరైన సమాధానం పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, అజయ్ కుమార్ పావని, పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని, భూలక్ష్మి వెల్లుల్ల నుండి, అలాగే సత్యనారాయణ మియాపూర్ నుండి. ఇంకా సరైన సమాధానం పంపించిన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు వినబోతున్న పాట హిట్ 2 చిత్రం కోసం సిద్ శ్రీరామ్ రమ్య బెహ్రా పాడిన పాట, కృష్ణకాంత్ సాహిత్యానికి ఎంఎం శ్రీలేఖ సంగీతం.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. షో టైంలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, నటసింహం బాలకృష్ణ నటించిన మైల్ స్టోన్ 50వ చిత్రం పేరు ఏంటి? అలాగే ఆ సినిమాకి స్వరాలు అందించిన లెజెండరీ సంగీత దర్శకుడు ఎవరు? ప్రశ్న మరోసారి, నటసింహం బాలకృష్ణ నటించిన 50వ చిత్రం పేరేంటి? ఆ సినిమాకి స్వరాలు అందించిన లెజెండరీ సంగీత దర్శకుడు ఎవరు? ఆన్సర్ చేయండి 0402324085 నంబర్కి.

సరైన సమాధానం నారీ నారీ నడుమ మిరారి. సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ గారు. సరైన సమాధానం పంపించిన శ్రోతలు హైదరాబాద్ బాచుపల్లి నుండి రామారావు లక్ష్మి, అలాగే సిహెచ్ విజయకుమార్, చందనగర్ నుండి

శాంతకుమార్ జయశ్రీ అఖిల్, జాబా భూమేశ్వర్ వెల్లుల నుండి, వెంకటేష్ నందిపేట నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల రాజేశం, హైదరాబాద్ నుండి కమల్, అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివ దాసిరెడ్డి వారి కుటుంబ సభ్యులు, అలాగే మహదేవన్, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్, కళావతి, నిర్మల్ జిల్లా నుండి షేరే బాలాజీ, సావిత్రి, కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, అలాగే సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి సరైన సమాధానం పంపించిన శ్రోతలు, సైదాబాద్ నుండి పుష్పశ్రీ శ్రీనివాసరెడ్డి, చోడవరపు రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుండి సుమన్, కిస్మత్పూర్ నుండి హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి బాలకృష్ణ, నర్సంపేట నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, ప్రేమ్ సాయి, వరుణ్, సోలాపూర్ మహారాష్ట్ర నుండి బి గోపాల్, అలాగే పోలపల్లి శ్రీనివాస్ రాజనపేట నుండి, ఇంకా సరైన సమాధానం పంపించిన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి కార్యక్రమంలో కలుసుకుందాం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 2:15:59. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఇవాల్టి మన శక్తిశీలి కార్యక్రమంలో గెలుపు అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల కృషి, సాధించాలనే పట్టుదల, కష్టం, కన్నీళ్లు ఉంటాయి. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకుని ప్రపంచ వేదికపై మన దేశ ఖ్యాతిని చాటిన తెలంగాణ మహిళ, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ జీవిత ప్రయాణ విశేషాలను మాట్లాడుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ జ్యోతి.

నిఖత్ జరీన్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. బాక్సింగ్లోకి రావడం అంటే సామాన్య విషయం కాదు. చిన్నప్పటి నుండి నిజామాబాద్లో కలెక్టర్ గ్రౌండ్స్లో అడుగుపెట్టిన ఆమె అక్కడ కేవలం అబ్బాయిలు మాత్రమే బాక్సింగ్ చేయడం చూసింది. అమ్మాయిలు ఎందుకు బాక్సింగ్ చేయకూడదు అని తన తండ్రిని అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఆమె జీవితాన్నే మార్చేసింది. మరి ఆ విశేషాలను కూడా తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి శక్తిశీలి మీ FM 102.8లో.

మేరిట్లిన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 2:27. శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం. చాలా మంది ఇళ్లలో అమ్మాయిలు ఆటల వైపు వెళ్తుంటే వద్దంటారు, కానీ నిఖత్ తండ్రి జమీల్ అహ్మద్ అలా అనలేదు. ఆయనే ఆమెలోని ఫైటర్ని గుర్తించారు. నిజామాబాద్లోని మొదటి కోచ్ శంసాముద్దీన్ దగ్గర నిఖత్ తన ప్రాథమిక శిక్షణ ప్రారంభించింది. సమాజం ఏమనుకున్నా సరే తన కూతుర్ని బాక్సర్గా నిలబెట్టాలని ఆ తండ్రి పడ్డ తపన నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శమనే చెప్పాలి. ఇక అక్కడి నుండి ఆమె ప్రయాణం తన కెరియర్ని ఎలా మలిచిందో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ప్రతిభకు సరైన సాన పడితే వజ్రం మెరుస్తుంది కదా, అలానే నిఖత్కి కూడా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం వచ్చింది. నిజామాబాద్ నుండి నిఖత్ ప్రయాణం విశాఖపట్నంలోని ఒక కోచింగ్ సెంటర్కు చేరింది. అక్కడ ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు గారి శిక్షణలో నిఖత్ మరింత మెరుగైన శిక్షణను సంపాదించింది. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక ఒక సీనియర్ కోచ్ ఆధ్వర్యంలో టెక్నికల్ బాక్సింగ్లో ఎన్నో మెలకువలు నేర్చుకుంది. వారికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడు వినబోతున్న పాట ఆర్యాటు చిత్రం కోసం కేకే పాడిన పాట, బాలాజీ సాహిత్యానికి దేవిష్ణు ప్రసాద్ సంగీతం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆటల్లో గెలుపులు ఎంత సహజమో గాయాలు అంతే సహజం. 2017లో నిఖత్ జరీన్కు తీవ్రంగా భుజంపై గాయమైంది. దానికి సర్జరీ కూడా చేయవలసి వచ్చింది. ఒక బాక్సర్కి భుజం దెబ్బతినటం అంటే కెరీర్ ముగిసిపోవడమే అని చాలామంది అనుకున్నారు. 2018లో ఎన్నో ముఖ్యమైన కాంపిటీషన్స్ మిస్ అయిందామె. ఆ సమయంలో మానసికంగా కృంగిపోకుండా పట్టుదలతో మళ్లీ బాక్సింగ్కి రీఎంట్రీ ఇచ్చారు నిఖత్. ఆమె గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి కార్యక్రమం. కష్టపడే గుణం ఉంటే కాలం కలిసి వస్తుంది అన్నట్లుగానే టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2022లో నిఖత్ చరిత్ర సృష్టించింది. 52 కేజీల విభాగంలో థాయిలాండ్ బాక్సర్ జిట్పాంగ్ జుటామస్ను 5-0 తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత తొలి తెలుగు అమ్మాయిగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే కదా అసలైన పట్టుదల, విశ్వాసం అంటే. ఇంకా చెప్తాను ఒక పాట తర్వాత.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని

0: సందర్శించండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఒక క్రీడాకారిణికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం చాలా ముఖ్యం. నిఖత్ జరీన్ సాధించిన విజయాలను గుర్తించి అప్పటి తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతినిచ్చి ప్రోత్సహించింది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆమెకు ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచింది. బ్యాంక్ ఉద్యోగం తర్వాత ఆమె ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లలో వరుసగా బంగారు పతకాలు సాధించి దేశ కీర్తిని మరింత పెంచారు. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆమెకు మరింత ఉన్నతమైన గౌరవాన్ని కల్పించింది. సెప్టెంబర్ 2024లో నిఖత్ జరీన్ను తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీగా నియమించింది. నిఖత్ కెరీర్లో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వాటికి కృంగిపోకుండా ధైర్యంగా పోరాడి ఒక అద్భుతమైన ఆటతో దేశంలో నెక్స్ట్ నెంబర్ వన్ బాక్సర్గా తానే అని నిరూపించింది. మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కేసీల తర్వాత ప్రపంచ ఛాంపియన్ నిలిచిన 5వ భారతీయ మహిళా బాక్సర్గా ఆమె రికార్డు సృష్టించారు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 MHz పై.
4: మీట్ ద స్టార్.
5: నిఖత్ జరీన్ 2022లో టర్కీలో జరిగిన టోర్నమెంట్లో మొదటిసారి, ఆ తర్వాత 2023లో న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో రెండోసారి బంగారు పతకాలు సాధించారు. మన దేశ బాక్సింగ్ చరిత్రలో లెజెండరీ బాక్సర్ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన రెండో భారతీయ బాక్సర్గా నిఖత్ జరీన్ నిలిచారు. దేశం నలుమూలలా ఉన్న కోట్లాది మంది ప్రజల దీవెనలు ఆమెకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. అమ్మాయిలు బాక్సింగ్ చేయలేరు అన్న సమాజపు కట్టుబాట్లను దాటి గాయాలను తట్టుకుని పట్టుదలతో పోరాడితే ప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించారు నిఖత్ జరీన్. ఇదండి ఇవాల్టి శక్తిశీలి

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ ప్రాముఖ్యతపై సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ సహాయ శాఖ మంత్రి బిఎల్ వర్మ రాసిన ఒక వ్యాసాన్ని సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి షేర్ చేశారు.

మాదక ద్రవ్యాల ముప్పు, దేశ భద్రత, సామాజిక స్థిరత్వం, ఆర్థిక ప్రయోజనాలు, యువత, దేశ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, దీనిపై సమిష్టి పోరాటం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు చేపడతారు. దేశీయ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి కారణంగా చూపుతూ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాక్స్ 2026 క్యాలెండర్ సంవత్సరానికి భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధి అంచనాను 6.5% నుండి 6.8% పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 30న పాల్గొనే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి అడ్డరోడ్డు వద్ద ఈ సభ జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. ఆ వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ వార్తా ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 8:05. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయ్ తో హాయ్ కవర్లు. ప్రతి ఇంట ప్రతిరోజు విరబూసే పాటల పూదొట్టలో మాటల మాలికలతో ఈ పూట మిమ్మల్ని అందరినీ అలరించడానికి నేను మీ ఆర్జే నాగమణి మీ ముందుకు వచ్చేసాను. మరి ఇప్పుడైతే చాయ్ తో హాయ్ కవర్లు, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: マヌジェネレンジェネ。
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల జరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు. అదే మొహరం. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెలే ఈ మొహరం. త్యాగానికి, సత్యానికి, అచంచలమైన ధైర్యానికి ప్రతీక. 10 రోజుల పాటు ఈ మొహరంని నిర్వహిస్తారు. 10వ రోజైన ఆషురా రోజున ఉపవాసాన్ని ఎంతో నిష్ఠగా పాటిస్తారు. కొన్ని శతాబ్దాల క్రితం కర్బలా మైదానంలో ప్రవక్త మనవడైన హజ్రత్ ఇమాం హుసేన్ ఇంకా అతని అనుచరులు 72 మంది అధర్మానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారు. మరి దీని గురించి మరికొన్ని విషయాలు నేను మీకు చెప్తాను చాయ్తో హాయ్ కబుర్లో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. కర్బలా మైదానంలో ఏం జరిగిందంటే, ఒకనొకప్పుడు యాజిద్ అనే పాలకుడి అన్యాయాన్ని అంగీకరించకుండా ఇస్లామియా మానవీయ విలువలను, శాంతిని కాపాడటం కోసం ఆకలి దప్పుకిలతో అలమటించినా సరే ధర్మం వైపే నిలబడి ఇమాం హుసేన్ ఆయన ప్రాణాలని త్యాగం చేశారు. చరిత్రలోనే ఇది అత్యంత స్ఫూర్తిదాయకమైన ఘట్టంగా నిలిచిపోయింది. ఈ సంగ్రామంలో అవతలి వారు ఎంత అన్యాయంగా, క్రూరంగా ప్రవర్తించినా సరే ఇమాం హుసేన్ తరపున అనుచరులు సైతం ధర్మానికి అనుగుణంగా నడుచుకున్నారు. అందుకే మొహరం అంటే పండగ కాదు, అది సత్యం కోసం రెండు శక్తుల మధ్య, న్యాయానికి అన్యాయానికి, సత్యానికి అసత్యానికి మధ్య జరిగిన చారిత్రాత్మక సంగ్రామం. ఇమాం అధర్మానికి తలవంచకుండా ఆయన చూపిన ధీరత్వం కోట్లాది గుండెల్లో స్ఫూర్తిదాయకం. అందుకే మొహరం సత్యం కోసం, ధర్మం కోసం జరిపిన మహాత్యాగానికి ప్రతిరూపం. విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలనేదే మొహరం సారాంశం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. నేను మీ ఆర్జే నాగమణి. వ్యసనాలకు లోనై యువత జీవితం మసకబారుతోంది. ధూమపానం మద్యపానం కంటే ప్రమాదకరం మత్తుమందు సేవించటం. దీంతో నేటి యువతరం డ్రగ్స్ ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీలకే పరిమితమైన మత్తు పదార్థాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అయిపోయాయి. ఎన్ని చట్టాలున్నా ఎన్ని రకాలుగా డ్రగ్స్ కి అడ్డుకట్ట వేసినా చాప కింది నీరులా ఇది వ్యాపిస్తోందంటేనే అర్థమవుతోంది ఎంతలా వెళ్లునకపోయిందో అని. దీని గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి డ్రగ్స్ గురించి మాట్లాడుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటో చాయ్తో హైకబుల్లో నేను మీకు చెప్పేస్తాను ఈ పాట తర్వాత.

మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

చాయ్తో హాయికి వింటున్నారు. మత్తుమందు చేస్తోంది జీవితాల్ని చిత్తు. దీనివల్ల ఎంతో భవిష్యత్తున్న యువతలో సామర్థ్యం తగ్గడమే కాకుండా కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, సామాజిక పరంగా ఎన్నో సమస్యలు, ఎన్నో నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. రవాణా పరంగా కూడా చేతులు మారుతూ ఎక్కడెక్కడికో వేగంగా పరుగులు పెడుతోంది మత్తుమందు జోరు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు ఒక కారణం ఉంది అన్నాను కదా, అదేంటంటే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం. దీని గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇలాంటి మహమ్మారి బారిన పడి యువత భవిష్యత్తుని పాడు చేసుకోకూడదని 1989 నుంచి ఈ డేని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. డ్రగ్స్ లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటం, డ్రగ్స్ రవాణాకి అడ్డుకట్ట వేయటం, ఇంకా దీని బారిన పడిన వారికి పునరావాసం కల్పించటం ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ రోజు ఇంటర్నేషనల్ డే అగేనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అన్నమాట. యువత భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకుని దేశ ప్రగతిలో భాగమవ్వాలంటే ఇలాంటి వ్యసనాలకి లోనవ్వకూడదు.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. 2021 సంవత్సరం తర్వాత రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ అనేది బాగా ఎక్కువైపోయింది. ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎంతగా ఆ సినిమాని హిట్ చేస్తున్నారో, రీ రిలీజ్ అప్పుడు కూడా ఆ సినిమాలకి మరి అంతే క్రేజ్నిస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈరోజు ఒక సినిమా రీ రిలీజ్ అయిపోయింది. ఆ సినిమా ఏంటంటే కొండారెడ్డి బురుజంటే ఒక్కడు సినిమా అన్నట్లుగా ఒక మార్క్ సృష్టించి మహేష్ బాబు కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన సినిమా. అది ఇండస్ట్రీని షేక్ చేసి అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమా. 2003 సంవత్సరంలో రిలీజ్ అయిన ఒక్కడు సినిమా ఈరోజు దేశవ్యాప్తంగా 4K హంగులతో రీ రిలీజ్ అయి హౌస్ఫుల్తో మళ్లీ అదే క్రేజ్ ని సంపాదించుకుంది. మహేష్ బాబు, భూమిక, ప్రకాష్ రాజ్, తెలంగాణ శకుంతల నటించిన ఈ సినిమా గుణశేఖర్ డైరెక్షన్ లో, మణిశర్మ సంగీతంలో, ఎంఎస్ రాజు బ్యానర్ పై రీ రిలీజ్ అయి 23 ఏళ్ల తర్వాత కూడా అంతే క్రేజ్ తో థియేటర్స్ లో సందడి చేస్తోంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. వర్షం చిత్రం నుండి టిప్పు.

0: మీరింతవరకు ఒక సినీగీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా

సంజయ్ జాదును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు చేపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. జగిత్యాల జిల్లాలోని రోళ్లవాగు ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతులు త్వరలో పూర్తి చేసి ఈ వానాకాలం సీజన్లో రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని బీర్పూర్,

0: అటవీ శాఖ అనుమతులు త్వరలో పూర్తి చేసి ఈ వానాకాలం సీజన్లో రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని బీర్పూర్ మండలంలోని ప్రాజెక్టును జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అభివృద్ది జరుగుతోందని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ బీజేపీ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. నియోజకవర్గంలోని బారేగూడ శివపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 2 మహిళా సమాఖ్య భవనాలు, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు జగిత్యాల జిల్లా బీర్పూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు డిమాండ్ చేశారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిపి జెండా ఊపి ప్రారంభించారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ
1: నార్కోటిక్ డ్రగ్స్ మీద వాళ్ళు ఉగ్రపాదం మోపడం జరిగింది. అదే విధంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అనేక వింగ్స్ కలిపి ప్రభుత్వ శాఖలు కలిపి సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు ఒక సోషల్ ఇవిల్ గా భావించి సమాచారాన్ని లోకల్ పోలీస్ స్టేషన్కు అందేట.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐఎంఏ డాక్టర్ సహకారంతో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ సూచించారు. ఈరోజు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుండి వినాయక చౌరస్తా వరకు సాగింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు ఖమ్మంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఖమ్మం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి ప్రారంభించారు. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అనే నినాదంతో వరంగల్ కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ నగరంలో 2K రన్ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వేములవాడ రూరల్ మండలం, వేములవాడ పట్టణ పరిధిలోని బీఎల్ఏలు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఐటీడీఏపీఓ రాహుల్ ఈరోజు బూర్గంపాడు, వీరవెండి, మోతే పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఇంటింటికి తిరిగి ఎన్యుబనేషన్ ఫారాలు పంపిణీ చేసి ఓటర్లకు అవగాహన కల్పించారు. రిజర్వేషన్ల స్వర్ణోత్సవ యాత్ర సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో చేపట్టిన యాత్ర నాగర్ కర్నూలుకు చేరుకుంది. ఇందులో భాగంగా బిజినెస్

పల్లి మండల కేంద్రంలో సభ నిర్వహించారు. అనంతరం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ, ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చి 50 సంవత్సరాలు అవుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రాందాస్ నాయక్, బాలు నాయక్, మురళీ నాయక్, జిల్లా ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డి, ట్రైకాన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాడులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం సింగన్నగూడెం 2BHK కాలనీలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. భువనగిరి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెం 2BHK కాలనీని ఆయన ఈరోజు సందర్శించారు. విద్యార్థులు, యువత కోసం రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు బీల్ ఐలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని చౌక ధరల దుకాణాల తీర్ల నియామకానికి జూన్30న ఐసీఓడిలో సమావేశ హాల్లో ఉదయం 10:30 రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరానికి ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడె మొక్కును చెల్లించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ రాష్ట ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాదును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:20. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల నుండి పాటలు విందాం. అనిరుద్ధ్ రవిచందర్ పాడిన పాట ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలోనిది. వివేక్ మెర్విన్ గీతం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై.
3: మీట్ ద స్టార్.
4: లేటెస్ట్ ఫిల్మ్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట మిరాయి చిత్రంలోనిది. అర్మాన్ మాలిక్ గానం చేశారు. కృష్ణకాంత్ గీతానికి గౌరహరి సంగీతం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
2: మీట్ ద స్టార్.
3: ఇప్పుడు వినబడుతున్న పాట ఓజీ చిత్రం నుండి. శృతిరంజని పాడారు. కళ్యాణ్ చక్రవర్తి త్రిప్రణయ గీతానికి ఎస్ఎస్ థమన్ సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరింతవరకు లేటెస్ట్ ఫిలిం సాంగ్స్ విన్నారు. మరికొన్ని పాటల్ని 6:50 నుండి 7:05 వరకు వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:40. ఇప్పుడు వింటారు నీరాజనం శీర్షికన లంహే ప్రాయచిత కార్యక్రమం.

మీరింతవరకు నేరాజనం శీర్షికన లంహే ప్రాయశ్చిత్త కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:50. లేటెస్ట్ ఫిల్మ్ సాంగ్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట సంక్రాంతికి వస్తున్నాం. చిత్రంలోనిది రమణ గోగుల మధుప్రియ గానం చేశారు. భాస్కర్ భట్ల రవికుమార్ గీతానికి భీమ్ శిశిరో లియో సంగీతం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: లేటెస్ట్ ఫిలిం సాంగ్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట తండేల్ చిత్రం నుండి జావేద్ అలీ గానం చేశారు శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: లేటెస్ట్ ఫిలిం సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట కార్యక్రమంలో చివరిది. గేమ్ చేంజర్ చిత్రం నుంచి కార్తీక్, శ్రేయ ఘోషల్ పాడారు. రామ్ జోగేశాస్త్రి గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

లేటెస్ట్ ఫిల్మ్ సాంగ్స్ మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రారంభమవుతుంది. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతపై కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ పంచుకున్నారు. మాదక ద్రవ్యాల రహిత దేశాన్ని తద్వారా వికసిత్ భారత్ నిర్మించే మహాకార్యంలో ప్రతి పౌరుడు ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి జాతీయ భద్రత సామాజిక స్థిరత్వం ఆర్థిక ప్రయోజనాలతో పాటు దేశ యువతను తీవ్రంగా వేధిస్తోందని దీనిపై అందరూ కలిసికట్టుగా యుద్దం ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.

0: చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్లో 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ 2004 నుండి 2014 మధ్య కాలంలో సుమారు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకోగా 2014 నుండి 2026 మధ్య కాలంలో ఈ పరిణామం 1.18 కోట్ల కిలోలకు పెరిగిందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం నిరంతరాయంగా ముందుకు సాగుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని హోంమంత్రి స్పష్టం చేశారు.
1: మాదక పదార్థో కి సమస్య కేవల్ కానూన్ వ్యవస్థ ఆర్ సార్వజనిక్ స్వాస్థ్య కా ముద్దా నహీ, నార్కో టెర్రరిజం ఇకో సిస్టమ్ భీ బన్ చుకీ. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
0: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల బృందం, 2 నావికా దళ నౌకలు పాల్గొంటాయని విదేశ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హార్మిల్తో సమావేశమవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్లో మంత్రి ప్రసంగిస్తూ వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి, ఆవిష్కరణలు, పరివర్తనాత్మక మార్పులను ముందుకు తీసుకెళ్లడంలో కృత్రిమ మేధ చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి రెండు కూడా అత్యంత కీలకమైనవని షెకావత్ స్పష్టం చేశారు.
2: आने वाले समय में टूर ऑपरेटर्स की भूमिका को, ट्रैवल गाइड की भूमिका को, डेस्टिनेशन सिलेक्शन की भूमिका में आर्टिफिशियल इंटेलिजेंस अभी से बहुत बड़ा रोल प्ले करने लगी है. भारत जैसा देश जिसकी 10,000 साल से भी ज्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है, हम अपने सभ्यगत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए AI बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి, ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక పారదర్శకమైన, బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. జాతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి ఈజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, పర్యాటకం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించామని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన తెలిపారు. అభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి వాటిపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ ఐరోపా దేశాలకు చెందిన పాత్రికేయుల బృందంతో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు, మార్పులు, ప్రపంచంలో నెలకొన్న అస్థిరత, భారత్ యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర అవగాహన, సహకారం గురించి మంత్రి వారితో చర్చించారు. జర్నలిస్టుల భారత పర్యటన, ఇక్కడి అనుభవాలు, భారతదేశంపై వారికి మరింత

లోతైన అవగాహనను కల్పిస్తాయని, అలాగే భారత్ యూరప్ భాగస్వామ్య శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మన్మడు, హజ్రత్ ఇమాం హుసేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును

చేస్తున్నారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో జరిగే ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత పురుషుల హాకీ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి స్కోరు 2-2 సమం కాగా షూటౌట్లో భారత్ 4-1 ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోపే భారత్ మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో తమ సెమీఫైనల్ ముందస్తు మ్యాచ్ ఆడబోతోంది. భారత గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైల్ ద్వారా డివైస్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరిట 11 రోజుల ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కడుపటి వార్తలు అందే సమయానికి ఐర్లాండ్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులతో ఆడుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలను కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:15.
1: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సు లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీ కండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు, ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నంబర్లకు కాల్ చేయండి.
0: కొద్ది క్షణాల్లో మాదక ద్రవ్యాల అక్రమ వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా అవగాహన కల్పించే రోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మీకోసం కొద్ది క్షణాల్లోనే.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: 80 మిలియన్ల సంవత్సరాలైంది మనం కోతి నుండి మనిషిగా మారటానికి, ఎవాల్వ్ అవ్వటానికి. కానీ మన సొసైటీలో ఉన్న ఒక సమస్య మనల్ని మళ్ళీ ఆ కోతి స్టేజ్కి తీసుకెళ్ళిపోతుంది. ఆ సమస్యనే డ్రగ్స్. ఈ డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ ఏంటో మీకు తెలుసా? ఒక మనిషి, తన కుటుంబం కాదు మన సమాజం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఏంటి సడన్గా స్టార్టింగే డ్రగ్స్ మీద లెక్చర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు మన ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ గురించి కాబట్టి. 1987లో యునైటెడ్ నేషన్స్

0: జూన్ 26ని ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఎలిసిట్ ట్రాఫికింగ్గా ప్రకటించింది. జూన్ 26ని ఎందుకు అంటే, జింగ్ డైనసిటీ గవర్నర్ జనరల్ లిన్ జాయు చైనాలో హ్యూమెన్ ప్రాంతంలో ఓపియం ట్రేడ్ని నిర్మూలించాడు కాబట్టి. ఈ హిస్టారికల్ ఈవెంట్ కారణంగా ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఎలిసిట్ ట్రాఫికింగ్ని జరుపుకుంటున్నాం. పైకి చూస్తుంటే ఇది కేవలం డ్రగ్స్ గురించి మాట్లాడుకునే రోజులా అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది అంతకంటే చాలా పెద్ద విషయానికి సంబంధించిన రోజు. ఇది మనుషుల ఫ్రీడమ్కి సంబంధించిన రోజు. ఇది క్రైమ్ ఇంకా కరప్షన్కి సంబంధించిన రోజు. ఇది టెర్రరిజం అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన రోజు. అండ్ అల్టిమేట్లీ మనం ఎలాంటి సొసైటీలో బతకాలి అనుకుంటున్నాం అనే దానికి సంబంధించిన రోజు. ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఎలిసిట్ ట్రాఫికింగ్. ఇక్కడ మనం ఈ సమస్యని, దీన్ని రెండు భాగాలుగా చూడాలి. ముందు డ్రగ్ అబ్యూస్. ఈ డ్రగ్స్ వాడటం వల్ల ప్రజల జీవితాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు డ్రగ్స్కి బానిసలుగా ఎలా మారుతున్నారు, దీనివల్ల వాళ్ళ జీవితాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ కుటుంబం ఇంకా వాళ్ళ పిల్లలపై ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక భాగం. రెండవది ఇల్లిసిట్ ట్రాఫికింగ్, అంటే ఈ డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, సప్లై చేసే ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ ఎంపైర్. చాలా టీవీ షోస్లో చూస్తుంటాం కదా, బ్రేకింగ్ బ్యాడ్, నార్కోస్ లాంటి టీవీస్లో డ్రగ్ కార్టల్స్ అని అంటారే, అవే ఇవి. ఒకటి మనిషి లోపల నుండి నాశనం చేస్తుంది, మరొకటి సొసైటీని బయట నుండి అన్స్టేబుల్ చేస్తుంది. ఈ రెండూ కలిసి మోడర్న్ వరల్డ్లో మనం మన గవర్నమెంట్స్ ఎదుర్కొంటున్న చాలా పెద్ద ఛాలెంజెస్ లో ఒకటి.
1: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులెన్నో

డ్రగ్స్ వాడటం అనేది ఈ మధ్యకాలంలో మొదలైంది కాదు. మనుషులు వేల సంవత్సరాల నుండి ఏదో ఒక రకమైన మత్తు కోసం వెతుకుతూనే ఉన్నారు. ఏన్షియంట్ సివిలైజేషన్స్లో కూడా ఆల్కహాల్, క్యానబిస్, ఓపియం ఇంకా రకరకాల డ్రగ్స్ని వాడేవారు. అప్పట్లో చాలా సొసైటీస్లో వీటిని మెడిసిన్స్ కోసం లేదా రిచువల్స్ కోసమో వాడేవారు. కానీ ఎప్పుడైతే ఇవి కమర్షియల్ అయ్యి ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ కావడం మొదలయ్యాయో అప్పుడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. 19th century మార్ఫిన్, కొకెయిన్, ఇంకా తరువాత హెరాయిన్ లాంటి సబ్స్టెన్సెస్ని ఇంకా పవర్ఫుల్గా మార్చారు. సైంటిఫిక్ ప్రోగ్రెస్ వల్ల వాటి పొటెన్సీ పెరిగింది. గ్లోబల్ ట్రేడ్ వల్ల అవి అందరికీ ఈజీగా దొరకడం మొదలైంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వల్ల వాటిని పెంపొందించే స్థాయి, స్కేల్ ఇంకా పెరిగింది. ఒకప్పుడు లోకల్గా ఉన్న విషయం కాస్త ఒక గ్లోబల్ కమోడిటీగా మారిపోయింది. 19th century జరిగిన ఓపియం వార్స్ కంటే దీనికి పెద్ద ఎగ్జాంపుల్ లేదు. ఓపియం అడిక్షన్ వల్ల తన కంట్రీ నాశనం అయిపోతుందని చైనా దీన్ని బ్యాన్ చేయడానికి ట్రై చేసింది. అప్పుడు ఇంపీరియల్ వార్స్ సపోర్ట్ ఉన్న కమర్షియల్ ఇంట్రెస్ట్ దీన్ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేశారు. దానివల్ల వార్ జరిగింది. ఆనాటి లెసన్ ఈరోజు కూడా రెలవెంట్గా ఉంది. డ్రగ్స్ అనేవి ఎప్పుడు కేవలం ఒక హెల్త్ ఇష్యూ మాత్రమే కాదు, వాటి వెనుక ఎప్పుడు ఆర్థిక ఇంకా రాజకీయ పరిణామాలు ఉంటాయి. అడిక్షన్ గురించి మాట్లాడే ముందు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి మనకి. అసలు మనుషులు ఇంటాక్సికేషన్ని ఎందుకు కోరుకుంటారు? ఈ మత్తు అనేదాన్ని ఎందుకు కోరుకుంటారు? దానికి జవాబు కేవలం ప్లెజర్ మాత్రమేనా? కాదు, వీళ్ళు దీన్ని వాళ్ళ పరిస్థితుల్లో నుంచి పారిపోవడానికి వాడతారు. దే యూస్ డ్రగ్స్ యాజ్ అన్ ఎస్కేప్, వాళ్ళ బాధల నుంచి ఎస్కేప్ కావడానికి, ఒంటరితనం నుంచి పారిపోవడానికి, మానసిక క్షోభ నుంచి ఎస్కేప్ కావడానికి, యాంగ్జైటీ నుంచి ఎస్కేప్ కావడానికి, బోర్డం నుంచి ఎస్కేప్ కావడానికి, చివరికి జరిగేదేంటంటే తమ నుండి తామే పారిపోవడానికి. బ్లేస్ పాస్కల్, ఫ్రెంచ్ ఫిలాసఫర్ అండ్ మ్యాథమెటిషియన్, ఆయన ఏం చెప్పాడంటే, ఆల్ ఆఫ్ హ్యుమానిటీస్ ప్రాబ్లమ్ స్టెమ్ ఫ్రమ్ మ్యాన్స్ ఇనబిలిటీ టు సిట్ క్వైట్.

నిన రూమ్ అలోన్. మానవ సమస్యలన్నిటికీ కారణం మనిషి ఒక్కడే ఒక గదిలో ప్రశాంతంగా కూర్చోలేకపోవడమే. డ్రగ్స్ అనేవి సమస్యల నుండి ఎస్కేప్ ఇస్తుంది అని ఒక ఫాల్స్ హోప్, ఇంకా ఫాల్స్ ప్రామిస్ ఇస్తుంది, ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ని ఇస్తుంది. డ్రగ్ అడిక్షన్ని తరచుగా ఒక ప్రాబ్లం లాగా చెప్తారు, కానీ వాటితో పాటు అడిక్షన్ అనేది మనల్ని మనుషులుగా ఉంచే కొన్ని క్వాలిటీస్ పైనే అటాక్ చేస్తుంది. మన సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్, మన అటానమీ, మన సెల్ఫ్ కంట్రోల్, మన అబిలిటీ టు చూస్ పైనే అటాక్ చేస్తుంది. అరిస్టాటిల్ ఏమన్నాడంటే, ఫ్రీడమ్ రిక్వైర్స్ మాస్టరీ ఓవర్ వన్స్ డిజైర్స్. మనకి నిజమైన స్వేచ్ఛ ఎప్పుడు దొరుకుతుందంటే మన కోరికల్ని జయించినప్పుడు. ఈ పర్స్పెక్టివ్లో చూస్తే అడిక్షన్ అనేది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లో ఒక పారాడాక్స్ లాగా. జనాలు మొదట ఫ్రీడమ్ స్వేచ్ఛ కోసం డ్రగ్స్ని వాడటం స్టార్ట్ చేస్తారు. దేని నుంచి స్వేచ్ఛ? ఫ్రీడమ్ ఫ్రమ్ స్ట్రెస్, ఫ్రీడమ్ ఫ్రమ్ పెయిన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్హిబిషన్. కానీ ఈ అడిక్షన్ అనేది ఎలా పనిచేస్తుందంటే దానికి కంప్లీట్ ఆపోజిట్గా పనిచేస్తుంది. మనము స్వేచ్ఛ గురించి వెతుకుతాం, కానీ అది తర్వాత తర్వాత డిపెండెన్సీ, కంపల్షన్, ఇంకా లాస్ ఆఫ్ కంట్రోల్కి దారితీస్తుంది. ద సర్చ్ ఫర్ ఫ్రీడమ్ ఎండ్స్ ఇన్ క్యాప్టివిటీ. స్వేచ్ఛ కోసం చేసే ఈ ప్రయత్నంలో, ఈ మత్తు అనే చెరసాలలో మనము బందీలుగా మారుతున్నాము.

డ్రగ్స్ అనేవి ఒకరితో వాళ్ల కుటుంబంతో ఆగేది కాదు. దీని పరిణామాలు రాష్ట్రం మీద, దేశం మీద, ఇంకా ఖండాల మీద కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటే ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్. ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్ అనేది ప్రపంచంలోనే చాలా ప్రాఫిటబుల్ ఎంటర్ప్రైజెస్లో ఒకటి. ఇది వేల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఇలాంటి ప్రాఫిట్స్ ఉన్న దగ్గర నెక్స్ట్ వచ్చేదేంటి? క్రైమ్ అండ్ కరప్షన్. అధికారులకి బ్రైబింగ్ జరుగుతుంది, లా ఎన్ఫోర్స్మెంట్ కాంప్రమైజ్ అవుతాయి, జ్యుడిషియల్ సిస్టమ్స్ వీక్ అవుతాయి. మొత్తం దేశమే ఈ ఇలిసిట్ ఎకానమీ పైన డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కానీ డేంజర్ అక్కడితో ఆగదు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఇన్సర్జెన్సీ, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, ఇంకా టెర్రరిజంతో లింక్ అయి ఉన్నాయి. దీనిని నార్కో టెర్రరిజం అంటారు. నార్కో టెర్రరిజం అంటే ఈ ఇలిసిట్ డ్రగ్ ట్రేడ్లో వచ్చిన డబ్బులని టెర్రరిజంకి, ఇంకా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ని ఫండ్ చేయడానికి ఉపయోగించడం అన్నమాట. అందుకే డ్రగ్ ట్రేడ్ అనేది ఒక అడిక్ట్ పర్సనల్ లైఫ్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కాదు, దేశ శాంతి భద్రతలకు సంబంధించిన విషయం. బికాస్ డ్రగ్ ట్రేడ్ ఫండ్స్ వైలెన్స్ అండ్ టెర్రర్. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఒక దేశంలోని ఇన్సర్జెంట్ గ్రూపులు 2005 నుంచి 2008 మధ్యలో ఓపియం ట్రేడ్ ద్వారా 350 నుంచి 660 మిలియన్ డాలర్లు సంపాదించారు. అంటే సంవత్సరంలో దాదాపు 90 మిలియన్ డాలర్ల నుండి 160 మిలియన్ డాలర్లు వచ్చేదన్నమాట. ఆ దేశపు జీడిపికి ఈ ఓపియం ట్రేడ్ అనేది 9 నుంచి 14% కాంట్రిబ్యూట్ చేసేది. ఈ ఫిగర్స్ నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, డ్రగ్స్ రెవెన్యూతో ఇన్సర్జెంట్ గ్రూప్స్ వెపన్స్ని పర్చేస్ చేయటం, ఫైటర్స్ని రిక్రూట్ చేయటం కోసం ఉపయోగిస్తారు. 9/11 ఇన్సిడెంట్ తర్వాత పాలసీ మేకర్స్ అందరూ టెర్రరిజం, ఆర్గనైజ్ క్రైమ్, ఇంకా నార్కోటిక్స్ ట్రాఫికింగ్ని వేరువేరుగా చూడలేమని రియలైజ్ అయ్యారు.

యుఎన్ఓడిసి రిపోర్ట్ ప్రకారం ఇంకో దేశంలో 2023లో 1000 మెట్రిక్ టన్నుల ఓపియం ప్రొడక్షన్ జరిగింది. ఈ దేశం ప్రపంచంలోనే మోస్ట్ నటోరియస్ డ్రగ్ ప్రొడ్యూసింగ్ రీజన్ అయిన గోల్డెన్ ట్రయాంగిల్కి కీలకంగా ఉంది. ఈ ప్రాంతంలో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఆర్మ్స్ స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, ఇంకా ఇన్సర్జెంట్ ఫినాన్సింగ్తో లింక్ అయి ఉంది. ఇంకో రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఒక ప్రముఖ పెద్ద దేశంలో సర్క్యులేషన్లో ఉన్న 99% బ్యాంక్ నోట్స్లో కొకెయిన్ ట్రేసెస్ ఉన్నాయని. అంతేకాకుండా ఆ దేశంలోని అతిపెద్ద ప్రవహించే నదిలో ట్రేసబుల్ లెవెల్స్ ఆఫ్ కొకెయిన్ డిటెక్ట్ అయ్యాయని. ఇవన్నీ సూచిస్తుంది ఒకటే, డ్రగ్ ట్రేడ్ పరిస్థితిని, అది ఎంత తీవ్రంగా ఉందని. గ్లోబలైజేషన్లోని ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏంటంటే, ఒక దేశంలో జరిగే చర్యలు ఇంకో దేశాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక సిటీలో కొనే డ్రగ్ వల్ల వచ్చే ప్రాఫిట్స్ క్రిమినల్ నెట్వర్క్స్ ద్వారా బార్డర్ దాటి వేల మైళ్ళ దూరంలో ఉన్న వైలెన్స్కి ఫినాన్స్గా మారి ఇన్స్టిట్యూషన్స్ని కరప్ట్ చేసి కాన్ఫ్లిక్ట్ని సస్టైన్ చేస్తుంది. అందుకే డ్రగ్ అబ్యూస్ని కేవలం ఒక పర్సనల్ చాయిస్గా చూడలేం. ఫ్యామిలీ సఫర్, కమ్యూనిటీ సఫర్, నేషన్స్ సఫర్, సమ్టైమ్స్ ద ఎంటైర్ రీజన్ అండ్ కాంటినెంట్ సఫర్. ద యూజర్ నెవర్ సీజ్ ద విక్టిమ్స్, ద విక్టిమ్స్ నెవర్ మీట్ ద యూజర్స్, యెట్ బోత్ ఆర్ కనెక్టెడ్ బై ద సేమ్ ఇలిసిట్ ఎకానమీ. ఈ ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, డ్రగ్ అబ్యూస్ వల్ల వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి, డ్రగ్ ట్రాఫికింగ్ వల్ల క్రైమ్, వైలెన్స్, ఇంకా టెర్రరిజం ఎక్కువ అవుతాయి. అందుకే డ్రగ్స్కి అగెయిన్స్ట్గా చేసే ఈ పోరాటం కేవలం ఒకరిని కాపాడడానికి మాత్రమే పరిమితం కాదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ.

0: మీరింతవరకు మాదక ద్రవ్యాల అక్రమ వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా అవగాహన కల్పించే రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం పాటతో ప్రయాణంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా ఆనందం చిత్రం నుండి మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట సిరియన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట ప్రేమకు స్వాగతం చిత్రం నుండి ఉదిత్ నారాయణ మహాలక్ష్మి పాడారు. చంద్రబోస్ గీతానికి ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పాటతో ప్రయాణంలో చివరి పాట మనసంతా నువ్వే చిత్రం నుంచి ఎస్పీ చరణ్ సుజాత పాడిన పాట. సిరివెన్నెల గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం.

యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూన్19తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 672 బిలియన్ డాలర్ల స్థాయిని దాటినట్లు రిజర్వ్ బ్యాంక్ నివేదిక తెలిపింది. సైబర్ మోసాలతో సంబంధం ఉన్న 63749 బ్యాంక్ ఖాతాలను గత ఏడాది కాలంలో పంజాబ్ రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం స్తంభింపజేసింది. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతున్నాయని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాదూను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య బెల్ఫాస్ట్లో జరుగుతున్న మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 8:05.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీట్ ద స్టార్. ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో సినీ దర్శకులు శ్రీ రాజ్ రాచకొండ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం కొద్ది క్షణాల్లో.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: అందరికీ నమస్కారం. ఐటీ ప్రోగ్రామర్గా ఉండి సినిమాల మీద మనసు పారేసుకుని సినిమా తెరేంద్రజాలంలోకి అడుగుపెట్టిన వ్యక్తి రాజ్ ఆర్. రాజార్ అంటే మీకు అర్థం కాలేదనుకుంటాను. రాజ్ రాచకొండ అంటే మీరు ఇప్పుడు బాగా కనెక్ట్ అయిపోతారు, ఎందుకంటే మల్లేశం సినిమా దగ్గర నుంచి 8 AM మెట్రో, ఆ తర్వాత 23 ఈ సినిమాలన్నీ కూడా ఒక సామాజిక స్పృహతో మనందరినీ కూడా ఆలోచింపచేశాయి. 2025 గద్దర్ ఫిలిం అవార్డ్స్లో జ్యూరీ స్పెషల్ అవార్డుని అందుకుంది 23 సినిమా. ఇది చాలామంది మేధావుల్ని కూడా కదిలించిన సినిమా. అసలు ఒక ప్రోగ్రామర్గా ఉండే ఐటీ ప్రోగ్రామర్ ఈ సినిమా రంగం వైపు ఎందుకు మరలాడు? తర్వాత కేవలం తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో కూడా సినిమాలు తీయాలని వారికి ఎందుకు అనిపించింది? ఆ నేపథ్యాలేంటి? ఈ విశేషాలన్నీ కూడా మనం ఈ వారం అతిథి కార్యక్రమంలో పంచుకుందాం. రాజ్ రాచకొండ గారు మన స్టూడియోలో ఉన్నారు, వారికి సాదర స్వాగతం తెలియజేద్దాం. రాజు గారు నమస్కారం.
5: నమస్తే మ్యామ్.
4: ముందుగా కంగ్రాచులేషన్స్ అండి, శుభాభినందనలు. ఎందుకంటే 23 సినిమా చాలా వరకు అందరినీ కూడా ఒక జాగృతిలోకి తీసుకొచ్చింది. అంటే మనకందరికీ తెలుసు, కులం, మతం, తర్వాత ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన, ప్రభావవంతమైన వారు ఏ విధంగా ఉంటారు, మామూలుగా ఉన్న సాధారణ మనుషులకు ఎలాంటి న్యాయం జరుగుతోంది అన్నది కూడా మీరు చాలా బాగా చూపించారు ఆ సినిమాలో. ముందుగా మీకు అభినందనలు అండి.
5: థ్యాంక్ యూ సో మచ్.
4: మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు చిన్నప్పటి నుంచి మీరు ఎలా పెరిగారు? సినిమాల మీద మీకు మనసు ఎందుకు కలిగింది?
5: కాలేజ్లో నార్మల్ రెగ్యులర్ స్టూడెంట్ లైఫ్ అండి. బట్ కాలేజ్లో
4: మీది,
5: మా ఫాదర్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేసేవారు. సో అక్కడ నేను అక్కడ ఒక టౌన్షిప్ లో పుట్టి పెరిగాను. సో ఫర్ ఆల్ పర్పసెస్ అది ఇంకా నేను నేటివ్ ప్లేస్ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఎల్కేజీ నుంచి 12th వరకు మొత్తం ఎడ్యుకేషన్ అక్కడే. తర్వాత ఇంజనీరింగ్ ఇక్కడ ఉస్మానియా అండి, క్యాంపస్ లో. తర్వాత మళ్ళీ జాబ్ చేయడం ఐటీలో, ఇంకా యుఎస్ అదండి. బట్ కాలేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం కొంచెం రాయాలి, స్క్రీన్ ప్లే అది ఇదని ఫార్మాట్ తెలియదు, ఎవరిని అప్రోచ్ చేయాలి తెలియదు. బట్ రాయడం అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి,
4: కాలేజ్ డేస్ లోనే. ఓకే.
5: బట్ బాగా రాస్తున్నావా రాయట్లేదా అని మనకు వాలిడేషన్ లేదు, ప్లస్ ఎవరికి చెప్పాలి తెలియదు. బట్ అది ఉండిపోయింది మ్యామ్. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే యుఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ లైబ్రరీస్లో వరల్డ్ సినిమా చూసే ఒక అదృష్టం దొరికింది. ఇక్కడ ఉన్నప్పుడే 1997 ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగిందండి హైదరాబాద్లో. అప్పుడు రాబర్టో బెనినీది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూసినప్పుడు అది చాలా ఇంప్రెసివ్ అనిపించింది. దాని తర్వాత మళ్ళీ నేనొకటి కాలేజ్లో అప్పుడు అనుకున్న స్క్రీన్ ప్లే రియల్ ఇన్సిడెంట్స్ మీద ఒక పంజాబీ డైరెక్టర్ తీసాడు, సేమ్ దాని మీద 1997.

0: దాంట్లో. సో
1: ఈ రెండు కొద్ది దగ్గరకు వచ్చాను అనిపించిందా?
0: ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనం ఒక ఐడియా ఉంటుంది, అందరికి చాలా మందికి ఉంటాయి, బట్ అది ఇంకొకరు సక్సెస్ఫుల్గా తీసినప్పుడు ఒక వ్యాలిడేషన్ ఉంటుంది. అంటే ఐడియా వరకు ఓకే, సి కానీ మళ్ళీ టూ థింగ్స్ ఉంటాయండి దీంట్లో, ఐడియా ఒకటి, మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూషన్ ఒకటి. సో ఐడియా గొప్పగా ఉన్నంత మాత్రాన ఎగ్జిక్యూషన్ మళ్ళీ బాగుండాలని ఏం లేదండి. చాలా మందికి చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి, బట్ అట్లీస్ట్ ఐడియా వరకు బాగానే ఉంది అనే వ్యాలిడేషన్ వచ్చింది. సెకండ్ పార్ట్ స్టిల్, బట్ ఫస్ట్ పార్ట్ ఒక ఇప్పుడు మనం యూపీఎస్సీ టైప్ రెండండి, ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా. ప్రిలిమ్స్ లేకపోతే మెయిన్స్ ఉండదు, బట్ ప్రిలిమ్స్ ఉన్నంత మాత్రాన మళ్ళీ మెయిన్ సక్సెస్ఫుల్ ఉంటాం అనేది ఏం లేదు, బట్ అట్లీస్ట్ దట్ వాస్ ఎ వ్యాలిడేషన్. రెండోది ఆ మూవీ కూడా ఒక చాలా ఇన్స్పిరేషన్ అండి. ఒకసారి ఇంకా చూసుకెళ్ళిందంటే లైబ్రరీస్ లో వరల్డ్ సినిమా చూసినప్పుడు అయితే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యానండి. అప్పుడు స్లో స్లోగా అనుకున్నా కానీ అవ్వలేదు, తర్వాత అయినాయి, తర్వాత మళ్ళీ ఒకటి 2007 లో ఒక తమిళ ఫిల్మ్ స్టార్ట్ చేసి, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఈ ఫీల్డ్ మనకు వద్దు అనుకుని వదిలేసి మళ్ళీ లక్కీగా మల్లేశం సార్ది టెట్ టాక్ చూడడం, నేను ఇన్స్పైర్ అవ్వడం. మల్లేశం గారితో కనెక్ట్ కావడానికి రీజన్ ఏంటంటే, లైక్ నేను ఒక దానికి ఫెయిల్ అయ్యి మళ్ళీ నేను ఆపేసాను, నేను ఇది మనకు ఫీల్డ్ కాదు అని. బట్ అక్కడ నాకేమి ఇన్స్పిరేషన్ అనిపించింది అని అంటే, ఒక సిక్స్త్ క్లాస్ చేస్తూనే ఉన్నాడు కదా,
1: ఒకసారి
0: రెండోసారి ఫెయిల్ అవుతే ఏమైంది అనేది. సో అప్పుడు అనిపించింది, ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు, బట్ ఫెయిల్ అయినా ఏం కొంచెం ఫైనాన్షియల్ గా అయితే సెట్ బ్యాక్ ఉంటుంది, ప్లస్ కొంతమంది ఎందుకు చేసేవా ఉంటారు ఇవన్నీ ఉంటాయి, బట్ దట్స్ ఓకే కదా, ఇంకొకసారి అటెంప్ట్ చేయడంలో తప్పేం లేదు అని. అదే ఇన్స్పిరేషన్, ఆ ఇన్స్పిరేషనే సినిమా అయింది అది. సో తర్వాత పగా నా సౌండ్ డిజైనర్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు నువ్వు చేసేసుకుంటావు మరి మాకు కూడా ఉంది చేయాలి అని అన్నప్పుడు ఒక గ్రాటిట్యూడ్ తో ఒక సినిమా చిన్నది చేయాలని అనిపించింది మేము ఒక టీంలో అక్కడికైనా. సో సినిమాటోగ్రాఫర్ వీళ్ళందరూ కూడా పిచ్ చేస్తే సౌండ్ డిజైనర్ మలయాళం నుంచి అతను, అతను చెప్పింది కొంచెం ఈజియర్ అనిపించింది చేయడం, ప్లస్ కొంచెం అతను వర్క్ బాగా చేసాడు అంటే రాయడం అన్నీ పర్ఫెక్ట్గా ఉంది అతను స్కీమ్. సో ఇది ఈజీ చేయడం అనుకుని అప్పుడు మలయాళం సినిమా అతనికి ప్రొడ్యూస్ చేయడం అయింది. అది టొరంటోలో స్క్రీన్ అయింది, పర్వాలేదు క్రిటిక్స్ వైజ్ బాగానే వచ్చింది. దాని తర్వాత తెలుగులో అందమైన జీవితం, ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెంకట్ ఒక లైన్ ఇచ్చాడు, ఇది అందమైన జీవితం నుంచి అంటే అరే బాగుందిగా లైన్ అని మల్లాదిసని కలిసి రైట్స్ తీసుకుని అది తెలుగులో చేద్దాం అనుకున్నా. తెలుగులో చాలా మంది యాక్టర్స్ అందరికి చెప్తే ఎవరు చేయలేదు. మళ్ళీ హిందీలో అనురాగ్ కశ్యప్ని పట్టుకుంటే వీళ్ళిద్దరు యాక్టర్స్ని ఇచ్చాడు. సో ఒరిజినల్గా అక్కడ రాజమండ్రి నుంచి హైదరాబాద్కి రావాలి, కాకపోతే ఇక్కడ నుంచి నాందేడ్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసి అదండి. దాని తర్వాత 23 ఇదండి
1: మొత్తానికి ఒక దీని ప్రస్థానం అంతా కూడా అప్ అండ్ డౌన్స్ తో ఉంది. కానీ రాజకొండ అంటే మా వాళ్ళు ఏమంటారంటే, ఒక 16-18 నెలలు కష్టపడతాడు అమెరికాలో ఉండి, పాపం ఐటీ ప్రోగ్రామర్గా కొంత డబ్బులు ఎర్న్ చేసుకుంటాడు, మళ్ళీ ఇండస్ట్రీకి వస్తాడు, మళ్ళీ అన్ని ఖర్చు పెట్టుకుంటాడు. ఫ్యాషన్ అండి అతనికి, చైతన్యం తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటాడు నిరంతరం కూడా అని.
0: అంటే అండి లైక్ ఈ ఫిల్మ్స్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటండి, అందరూ ఇది వర్కౌట్ అవ్వదు అని అన్నందుకు ఇంకా చేయాలనిపిస్తుంది అండి. ఒక ఛాలెంజ్, ఇప్పుడు ఎవరెస్ట్ ఉంటుందండి, ఇప్పుడు ఎవరైనా అంటారు ఇప్పుడు నేను ఎక్కుతా అంటే కాదు నీతో అవ్వదు అని అంటారు, కానీ అప్పుడే కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది కదండి. సరే తర్వాత యాక్చువల్గా ఇప్పుడు ఆలోచిస్తే వీళ్ళందరూ చెప్పిందే కరెక్టే, చాలాసార్లు ఫ్లాప్ లేనాయి, ఎవరు చూడలేదు మూవీలు, ఇవన్నీ కరెక్టే వాళ్ళు చెప్పింది, బట్ దాంట్లో ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. అంటే ఇప్పుడు అవ్వదు ఇది ఎవరు చూడరు సినిమా వాళ్ళది కరెక్ట్ అయినా కూడా, తర్వాత ఫ్లాప్ అయినా పర్వాలేదు, బట్ ఆ ఇనీషియల్ ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో అవ్వదంటున్నారు కదా అని అప్పుడు ఇంకా కొంచెం చేయాలి, ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అండి ఆ మూవీ.
1: సహజంగా వర్క్ ఎట్లా అనుకుంటాడు, మీరు ఫస్ట్ సినిమా యాజ్ ఏ రైటర్ గా మీరు డిగ్రీ నుంచి అంటే మీ బీటెక్ నుంచి స్టార్ట్ చేశారు, ఒక సబ్జెక్ట్ ఎంచుకున్న తర్వాత మీరు కథ మీదకి వెళ్తారా, కథ అనుకున్నాక మీరు మిగతా సినిమా దాని మీద ఆలోచిస్తారా?
0: ఐడియా మ్యామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23 లైన్ ముఖ్యం. ఇప్పుడు 23 ఏమైంది అంటే, అప్పటికే ఏ టైం మెట్రో తీసున్నా, దానికి అసలు ఎవరు థియేటర్లో చూడలేదు, బయట చూడలేదు, కంప్లీట్ కమర్షియల్గా ఫ్లాప్ అయ్యింది. అమ్మో ఇప్పుడు కొన్ని రోజులు సినిమా చోటుకి వెళ్ళకపోతే బెటర్ అని ఉన్నా. అప్పుడు ఒక ఫ్రెండ్ ఇక్కడ ఒక జర్నలిస్ట్ భరద్వాజ్ గారిని కలిశారు, కలిసి ఇది ఒక సినిమా ఒక ఐడియా చెప్పారు నాకు, కాకపోతే ఇది లైన్, వాళ్ళు ఈ పరిస్థితుల వల్ల ఒకటి దొంగతనం చేద్దాం అనుకున్నారు బస్సు, దాంట్లో ఇదే అయిపోయి 23 మంది చనిపోయారు.
1: అంటే దాంట్లో మీరు 3 కథలు తీసుకున్నారు.
0: లేటర్ వచ్చింది మ్యామ్,
1: ఫస్ట్ లైన్
0: ఇది వచ్చింది, ఇది ఫ్రెండ్ చెప్పారు.

0: ఓకే
1: కలిసి నేను
0: దొంగతనం.
1: కలిసాను, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది అన్నాను. నేనమ్మా అది నేను కాలేజీలో ఉన్నప్పుడు, ఇప్పుడు హాలిడే అవర్ 17 or 18 అండి ఇది విన్నప్పుడు. సో నాకు అందరిలాగే అప్పుడు రియాక్షన్ ఏంటంటే అసలు వీళ్ళని కొట్టి చంపాలి, 23 మందిని చంపారు వీళ్ళు చేయబట్టి అని అందరిలాగే నాది కూడా రియాక్షన్ అండి. బట్ అప్పటికి ఇప్పటికి నేను కొంచెము ఇవాల్వ్ అయ్యాను. అప్పుడేంటంటే బ్లాక్ అండ్ వైట్ లో చూసేవాడిని అన్ని,

0: రిడీమ్ చేస్తాము, అది ఇంపాసిబుల్ అని ధైర్యం రాలేదండి. విచిత్రం ఏంటంటే అదే నైట్ ఇంకొక ఫ్రెండ్ కాల్ చేశాడు, చేసి చుండూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకప్పుడు, దానికి రైటింగ్ హెల్ప్ ఎవరికో కావాలంట చేస్తాను అన్నారు. నేను అన్నాను అది ఇన్సిడెంట్ నాకు కూడా తెలుసు, కాకపోతే ఆ లైన్ స్క్రీన్ ప్లే దాంట్లో లేదు, ఇప్పుడు సరే గొడవలు అయినాయి, వీళ్ళేదో అన్నారు వాళ్ళేదో అన్నారు, ఏదో గొడవలు జరిగినాయి, దాంతో వీళ్ళు చంపేశారు, తర్వాత లోవర్ కోర్టుకి వెళ్ళారు, తర్వాత హైకోర్టులో వదిలేశారు. దీంట్లో ఒక స్క్రీన్ ప్లే ఫార్మాట్ లేదండి, ఒక పోయెటిక్ జస్టిస్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పూరందేవి సినిమా ఇన్ని సంవత్సరాలు అదంతా ఒక ఎందుకు ఉందంటే దానికి ఒక లైన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె హిస్టరీ, ఆమె ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ఆమె ఎందుకు అవ్వాల్సి వచ్చింది అనే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది,
1: హార్ట్ టచింగ్ అనిపిస్తుంది ఎవరికి విన్నా కూడా.
0: తర్వాత ఆమెని ఇంతమందిని చంపింది, అది మన అందరికి తెలుసు చాలా తప్పది ఇంతమందిని చంపడం అనేది. సరే ఠాకూర్లు వాళ్ళు ఆమెను అన్యాయం చేసినా ఎంత చేసినా కూడా మనం దాన్ని సమర్థించలేం, కాకపోతే కొంచెం అర్థం చేసుకుంటాం ఎందుకు చేసి ఉంటుంది, ఆమె పరిస్థితులు ఏంటి ఏంటి అని. బట్ దాని తర్వాత సో ఆమె రివెంజ్ తీసుకుంది కాబట్టి దాని పోయెటిక్ జస్టిస్ ఒకటి ఉంది, కానీ మళ్ళీ ఆమె ఒక ఓవర్ బోర్డ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆమెకు ఒక జస్టిస్ జరిగింది, ఆమె చనిపోయింది. సో ఇదొక అదొక లైన్, అదొక ఒక స్క్రీన్ ప్లే ఫార్మాట్లో ఉందండి అది, బట్ చుండూరు లేదు. బట్ రెండు ఆలోచించినప్పుడు అప్పుడు అనుకున్నా కాంట్రాస్ట్ ఆఫ్ జస్టిస్, అసలు ఇట్లాంటి సిమిలర్ జరిగినప్పుడు మిగతా వాళ్ళకి ఏం శిక్షలు పడినాయి, వీళ్ళకేం పడినాయి, వీళ్ళకన్నా పెద్ద తప్పులు చేసినప్పుడు కూడా వాళ్ళకేం శిక్షలు పడినాయి, ప్లస్ దాంట్లో పశ్చాత్తాపం ఉందా లేదా అని మెయిన్ అండి.
1: అది చాలా ఇంపార్టెంట్,
0: చాలా ఇంపార్టెంట్. సో ఈ మూడు సినారియోస్ తీసుకున్నప్పుడు వీళ్ళు 100% తప్పు చేసింది, మిగతా రెండు కేసులలో వాళ్ళు చేసింది ఇంకా పెద్ద తప్పులు, బట్ అక్కడ పశ్చాత్తాపం లేదు.
1: మరి ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ కార్ బాంబ్ ఎప్పుడు జాయిన్ అయింది దీంట్లో కథలో?
0: ఇవన్నీ ఆలోచించినప్పుడు తర్వాత వచ్చిన
1: అన్ని
0: సపరేట్ ఒక లైన్ వచ్చింది, కానీ కాంట్రాస్ట్ చేస్తే దీంట్లో ఒక స్టోరీ ఉంటుంది అని అప్పుడు మళ్ళీ అల్లుకోవడం ఇవన్నీ. సో డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ ఒక 1 ఇయర్ అవుతుందండి ఆల్మోస్ట్ ఈ స్టార్ట్ ఆఫ్ ఐడియా నుంచి ఇవన్నీ చేసి చేయడానికి.
1: బాబాయ్, ఈ 23 సినిమా చూస్తున్నప్పుడండి ఆ జైల్లో అతను ఉండటము, ఆ కూతుర్ని చూసుకోవడము, అమ్మి అమ్మి అంటము, ఆ చూడాలని తపన పట్టడం, తనతో పాటు ఆ బస్సులో ఉండి ఆ వేపంతా అంటించుకున్న మనిషి, 23 మందిని చంపావురా ఇంకా మనకు బతికెందుకురా అంటము, ఈ ఇతనేమో జీవించాలని తపన పట్టము, లాస్ట్లో మీరు తీసుకొచ్చారు ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చి అతను అదందరినీ కలవాలనుకుంటున్నప్పుడు ఆ కుటుంబాల వాళ్ళు కొంతమంది ఏమో చాలా రియాక్ట్ అవుతుంటారు, కొంతమంది ఏమో క్షమించేద్దాం అంటూ ఉంటారు, ఎక్కడ కూడా బ్యాలెన్సింగ్ తప్పకుండా తీసుకొచ్చారండి.
0: అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ విషయం కూడా బ్లైండ్ గా మనం ఒక యాంగిల్లో చూడకుండా అన్ని యాంగిల్స్ లో చూస్తేనే దానికి ఒక జస్టిస్ చేసినట్టు ఉంటుందండి. లేకపోతే ఏమైపోతుంది అంటే కొంచెం బయాస్డ్ అయిపోతుంది, లేకపోతే ప్రాపగాండా అయిపోతుంది. ఎప్పుడైతే మనం లాజికల్ గా అసలు ఏ సైడ్ ఒకటి తీసుకోకుండా అన్ని సైడ్స్ లో చెప్పినప్పుడే దానికి ఒక న్యాయం చేసినట్టు ఉంటుందండి ఆ సబ్జెక్ట్కి. ఇప్పుడు సింపుల్ అండి, అందరికి నచ్చినట్టు తీయాలి ఈజ్ ద ఈజియెస్ట్ వే, కానీ కొంచెం కఠినంగా ఉన్నా కొంతమందికి ఇక్కడ నచ్చదు, కొంతమందికి ఒక పాయింట్ నచ్చదు, కొంతమందికి అయినా పర్వాలేదు ఇది కరెక్ట్ అని చేయడం కొంచెం కష్టమండి, ఎందుకంటే ఒకటొకరికి నచ్చదు ఒకటికొకరు నచ్చదు. బట్ కన్సిస్టెంట్ గా ట్రూత్ను ఒకటి నమ్ముకొని అన్ని యాంగిల్స్ లో కరెక్ట్ గా చెప్తే అప్పుడు కొంచెం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది వర్కౌట్ అయిందా లేకపోయినా మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, కొంచెం న్యాయం చేసేము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి.
1: అంటే ఒక అధికారము లేకపోతే ఒక అగ్ర కులం అనుకోండి, ఒక ఎకరం అమ్మేద్దాంరా, అందరు ఊర్లో అందరూ ఒక ఎకరం అమ్మేసి మమ్మల్ని బయటకు తీసుకురాలేరా అంటారు చూడండి అదర్దైన వాళ్ళది, అలాంటిది కూడా చాలా ఇంపాక్ట్ పడింది. నాకు ఒక్క క్లారిఫికేషన్ కావాలండి దీంట్లో, రాజు రాచకొండ అనే అతను తను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డాడా లేకపోతే తను అనుకున్న దానికోసం నిలబడ్డాడా? ఎందుకంటే 2008 మీరు తమిళ పిక్చర్తో ఎంటర్ అయ్యారు ఫీల్డ్లోకి, ఆ 2008 తర్వాత మళ్ళీ అస్త్ర సన్యాసం చేసినట్టుగా మళ్ళీ 10 సంవత్సరాలు తీసుకున్నారు. అప్పుడు మీకు మీరు ఆలోచించుకుంది ఏంటి అంటే మనం చిత్రసీమకి మనం ఫిట్టా కాదా, లేకపోతే మనం ఈ ఫీల్డ్లో నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి అని మళ్ళీ ఇంకా సాధన చేశారా? ఎందుకోసం మీకు అంత గ్యాప్ వచ్చింది?
0: అసలు ఏమైందంటే ఆ తమిళ ఫిల్మ్ కి కూడా 2007-8 లో
1: చేసినప్పుడు
0: దానికి కూడా రివ్యూస్ బాగానే వచ్చినాయి, కాకపోతే అది నా ఇనీషియల్ గా ఒరిజినల్ స్క్రిప్ట్ కాదు మేము, అది అందరు ఫస్ట్ కాదు ఇది సేఫ్ అది ఇది అంటారు కాబట్టి అది చేసిన ఫిల్మ్. బట్ దానికి కూడా ప్రాబ్లం ఏంటంటే దానికి రివ్యూస్ బాగానే వచ్చినాయి కానీ ఫైనాన్షియల్ గా డిజాస్టర్ మళ్ళీ. కానీ దానికన్నా జర్నీ ఏంటంటే అప్పుడు యూనియన్స్ అని అక్కడ లాంగ్వేజ్ రాదు నాకు, సో ప్రొడక్షన్ అవన్నీ
1: అసలు
0: చాలా
1: తమిళ్ వైపు
0: కష్టమైపోయింది.
1: ఎందుకు

0: వచ్చారు?
1: జస్ట్ ఒక కాంటాక్ట్ దాంట్లో ఆల్రెడీ ఉన్నాడని తెలిసి ఈజీ అవుతుంది అనుకుని అట్లా వెళ్ళిపోయాను మ్యామ్. ప్లస్ ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మాట్లాడితే మ్యామ్, ఇప్పుడు చేసిన మన అన్ని, ఇప్పుడు నేను 5 ఫిలిమ్స్ చేశాను, 5 ఫిలిమ్స్లో 3 డైరెక్ట్ చేశాను, 2 రాయడము, ప్రొడ్యూసర్ 2 మ్యామ్. ఇవన్నిట్లలో ఇవన్నీ యూనివర్సల్ థీమ్సే. యాక్చువల్గా ఏ లాంగ్వేజ్ పెట్టి ఏ లాంగ్వేజ్ పెట్టినా ఏమీ డిఫరెన్స్ రాదు. సో అప్పుడు మనకు అక్కడ ఛాన్స్ ఉంది కదా అని వెళ్ళిన ఇదండి. కాకపోతే తర్వాత మేబీ అక్కడ యూనియన్స్, లాంగ్వేజ్ ప్రాబ్లమ్, కష్టాలు అవన్నీ చూసిన తర్వాత మాత్రం, ఓ ఇది చాలా కష్టమైన ఫీల్డ్, ఇది మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే మాత్రం వర్కౌట్ కాదు అనే ఒక ఇది. ప్రొడక్షన్ చాలా కష్టం, మంత్తో కాదు, ఒక ట్రై చేసాము సరే సాటిస్ఫైడ్ ఇప్పుడు అని గివప్ చేశాను మేము యాక్చువల్లీ. బట్ మల్లేశం గారి ఆ స్ఫూర్తి మళ్ళీ
0: చింతకింది, మళ్ళీ ఒక ప్రేరణ
1: కలిగిన ఇన్స్పిరేషన్ మాత్రం సార్ దగ్గర నుంచి.
0: ఓకే, మల్లేశం తీసినప్పుడు ఆ ప్రియదర్శిని పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది? తర్వాత ఒక నేత కార్మికుల జీవితాలు కదా ఇది, మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా మీకు కనెక్ట్ అయిందా, లేకపోతే చింతకింది మల్లేశం జీవిత చరిత్ర మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిందా?
1: అది దర్శిది రీజన్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ ఒకటి ఫస్ట్ సజెస్ట్ చేసినప్పుడు నేను అసలు ఎట్లా సూట్ అవుతాడు అసలు కమేడియన్ దీనికి అని అన్నా. ఇప్పుడు తర్వాత ఆన్లైన్ గూగుల్ చేస్తున్నప్పుడు ఒక అతను ఆడిషన్ టేప్ ఇచ్చాడండి ఒక దగ్గర, అది చూసినప్పుడు ఒక పళ్ళు అమ్ముకుంటున్నాడు దాంట్లో, ఇప్పుడు మన రోడ్డు మీద ఎట్లా అది చేసాడు, అది చూసి నచ్చి ఇతను కామన్ మ్యాన్ లకు ఫిట్ అవుతాడు కదా అని అనిపించి కంటిన్యూ చేశాను. అందరు అన్నారు ఏంటంటే కష్టం, ఇంపాసిబుల్ కమేడియన్ సీరియస్ రోల్. కమేడియన్స్ హీరోస్ అయ్యారు, ఇప్పుడు అలీ గారు అయ్యారు, బ్రహ్మానందం గారు వీళ్ళందరూ అయ్యారు, బట్ వాళ్ళందరూ దాంట్లో కూడా మళ్ళీ కమేడియనే మెయిన్ పాత్ర ఉన్నా కూడా అప్పుడు వర్కౌట్ అవుతుంది వాళ్ళు. నేను సీరియస్ రోల్ ఇట్లాంటి ఇప్పుడు నవాజుద్దీన్ సిద్దికీ టైప్ ఇర్ఫాన్ అట్లాంటివి తీస్తే ఒప్పుకోరు ఆడియన్స్ అన్న, అది రిస్క్ అండి అంతే. అది అది లక్కీలీ వర్కౌట్ అయింది. సెకండ్ పాయింట్ ఈ వీవర్స్ది ఒకటి ఏంటంటే, నేను పెరుగుతున్న టైంలో మ్యామ్ నాకు డైరెక్ట్ కనెక్షన్ లేకపోయినా ఈ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్లో ఎవ్రీ ఫ్యూ వీక్స్కి అయినా దేనికైనా ఒక వార్త అయితే వచ్చేది మ్యామ్, పురుగుల మందు తీసుకొని చనిపోయారు అది మాత్రం ఒకటి వచ్చేది. సో కొన్ని రోజుల తర్వాత మనం కూడా ఎప్పుడైతే న్యూస్ చాలాసార్లు చూస్తూ ఉంటామో మనం కూడా దానికి కొంచెం సర్లే ఇది అని మనం దాన్ని ఇంకా లోపలికి వెళ్ళాం ఇంకా, ఎందుకంటే పైన ఫస్ట్ వన్ లైన్ చూసే ఇది ఇదే అనుకుని మనం కూడా కొంచెం ఇండిఫరెంట్ అయిపోతాం మేము. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మాత్రం ఒకటి ఎప్పుడు కూడా ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. ఒక 10-20 ఇయర్స్ మనం ఒక న్యూస్ అంటే రోజన్ కాదు మేము, కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ఒకటి వచ్చేది, సిరిసిల్లాలో ఒకరు ఇది ఫ్యామిలీ చనిపోయారు అట్లా అట్లా అని వచ్చేవి. కానీ అప్పుడు మాత్రం అనిపించేది అసలు ఒక ఫ్యామిలీ వాట్ విల్ దే గోత్రు, ఒక సూసైడ్ అయినప్పుడు వాళ్ళకేమవుతుంది ఇంకెవరికైనా. సో ఆ సాఫ్ట్ కార్నర్ మాత్రం ఎప్పటికొకటి ఉంది. ప్లస్ ఇప్పుడు కొన్ని కొన్ని సార్లలో మనం కొంచెం గ్రీడ్కి వెళ్ళేసి లాస్ అవుతాం మేము, అవన్నిటికీ మనం దానికి జస్టిఫై చేసుకోవచ్చు, ఎక్కువ గ్రీడ్కి వెళ్ళాము లేక స్టాక్లలో ఎక్కువ కావాలని వెళ్ళాము లాటరీ అనుకున్నాం లాస్ అయింది అని జస్టిఫై చేయొచ్చు. బట్ ఎప్పుడైతే కష్టపడతారో ఎవరైనా, కష్టపడుతున్నప్పుడు తర్వాత కూడా అన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, అరే పొద్దున్న లేసే రాత్రి వరకు కష్టపడతారు అయినా కూడా సూసైడ్ సిచ్యువేషన్ వచ్చిందంటే కొంచెం. అట్లాంటి మూవీ ఒక పాజిటివ్ వచ్చినప్పుడు, ఎన్ని సంవత్సరాలు మనం ఒక నెగిటివ్ చూసుకుంటూ వచ్చాము, బట్ ఒక్కసారి ఒక పాజిటివ్ వచ్చినప్పుడు మాత్రం అరే ఇది చాలా బాగా అనిపిస్తుంది, ఒక ఇంకొక హ్యాపీనెస్ ఉంటుంది ఆ పాజిటివ్ ని.
0: పైగా దాంట్లో కూడా ఇంకొక కనెక్షన్ ఏంటంటే అమ్మ మీద ప్రేమ, యూనివర్సల్, అందరూ కనెక్ట్
1: అయ్యే థీమ్ ఇది. 23 కూడా మోర్ ఛాలెంజింగ్, ఇప్పుడు 8 AM మెట్రో చూసుకున్నా అది మెంటల్ హెల్త్ ఇష్యూస్ మీద అందరు కనెక్ట్ కాలేరు, బికాస్ అది వాళ్ళకి జరిగినప్పుడే తెలుస్తుంది కదా మేము ఆ పెయిన్, లేకపోతే దీనికి ఏముందిలే అని అనొచ్చు.
0: కానీ మల్లేశం తీసినప్పుడు మీరు అనుకున్నారా?
1: అసలు అనుకోలేదు,
0: మల్లేశం అవార్డు వస్తుంది
1: అసలు దాన్ని అసలు ఎవరైనా చూస్తారని కూడా ఊహించిన ఇది కాదు అది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆల్రెడీ ఒకసారి మనం ఫెయిల్యూర్ కి ఇదైనప్పుడు మన మైండ్ లో ఫస్టే ఇది ఎవరు చూడరు అనే దాంతోనే స్టార్ట్ అవుతుంది మేము మనకి.
0: కానీ అది కమర్షియల్ గా మంచి
1: కొంచెం లక్ కూడా మేము అది అది ఆ టైమ్ సోషల్ మీడియాలో అక్కడిక్కడ అందరు దాన్ని ప్రేజ్ చేయడం అట్లా అట్లా కలిసి వచ్చిన ఇదే అది. కాకపోతే ఫైనాన్షియల్ గా అదేం వర్కౌట్ కాలేదండి యాక్చువల్ గా మూవీ కూడా, బట్ అంతమంది కూడా చూస్తారు అని మాత్రం అసలు మా టీమ్ లో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని ఇది.
0: కానీ ఇది గద్దర్ థర్డ్ ఫిలిం అవార్డు వచ్చినట్టుంది కదా మల్లేశం కి.
1: అవును మ్యామ్,
0: ఇప్పుడు రెండోసారి మీరు 23 అవార్డు అందుకుంటున్నారు.
1: ఇది 23 రావడం అయితే ఒక లక్కే మ్యామ్, ఎందుకంటే లవ్ స్టోరీస్ ఉంటాయి మ్యామ్. ఇప్పుడు టీనేజ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సినిమాలు, వాళ్ళ పేరెంట్స్ ఇడుతూ ఉంటారు ఏదో ఉంటుంది, బట్ ఆర్ ఎల్స్ రొమాన్స్ ఉంటాయి. ఇవి రుటీన్ స్టోరీలేనా, ఎప్పుడు ఎవ్రీ మంత్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, మళ్ళీ ఏదో

0: కొన్ని వర్కౌట్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈజీ టు కనెక్ట్ విత్ అండి. ఇప్పుడు యూత్కేనా లేకపోతే ఇంకా అరే మనం కూడా ఒకసారి కనెక్ట్ అయ్యాం కదా. ఇప్పుడు మీరు తల్లిది సెంటిమెంట్ అన్నారు, ఇట్స్ యూనివర్సల్ సెంటిమెంట్. ఈజీ అండి ఇలాంటి సబ్జెక్ట్స్, బట్ 8 AM కొంచెం కష్టమైన సబ్జెక్ట్. 23 ఇంకా కష్టం. ఎందుకంటే సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక దగ్గర ఒక డిస్క్రిమినేషన్, ఎనీ కైండ్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ అనుభవించకపోతే అది ఇంకొకరు అనుభవిస్తే ఏముంటుంది అని తెలుసుకోవడం చాలా కష్టం అండి. సో ఇప్పుడు చాలామందికి ఆ లీగల్ రిసోర్సెస్ ఉండవు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఎట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చారు. చాలా ఈజీగా అందరం మనం ఎంత మనం ఏం క్రైమ్ చేయము అది ఇది అని అనేస్తాం. కరెక్టే, కానీ మనకి చాలా అదృష్టం కూడా కలిగింది. అంటే మనకి ఇప్పుడు అట్లాంటి ఒక వాతావరణంలో పుట్టడం, కానీ అందరు ఏమనుకుంటారు అంటే అసలు నేను ఎంత గ్రేట్, నేను అసలు అసలు ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేదు అది, అంతా మనం క్రెడిటే అనుకుంటాం. కానీ అది ఎంతోమంది ప్లస్ కొంచెం తత్వం కూడా ఉంది. అంటే కొంతమందికి ఇంట్రెన్సిక్గా నేను ఇంకొకరిని హర్ట్ చేయను, ఇది నా సొమ్ము కాదు, ఇవి కొన్ని న్యాచురల్గా వచ్చే ట్రైట్సే. బట్ మెజారిటీ చిన్నప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఒకటి కనిపిస్తే అది తీసుకోవాలనిపిస్తుంది. అప్పుడు పేరెంట్స్ తిట్టారా కొట్టారా, అది టీచర్స్ ఏమన్నారు, ఈ లక్ష కారణాలతో ఒకటి అవుతుందండి. అంత చాలా ఈజీగా మనం దాన్ని ఇది రాంగ్ రైట్ అని అనేస్తాం. కానీ మనం చాలా లక్తో చాలా ప్రివిలేజెస్ చాలా దొరికినందుకు మనం ఒక మార్గంలో వెళ్ళాం.
1: అందుకే మేధావులు అంటారు ఒక పసివాడిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలంటే ఊరు ఊరంతా కష్టపడాలంటండి.
0: ఎగ్జాక్ట్లీ,
1: తోటకూర కాడినాడే చెప్పుంటే ఉరితాడు దాకా రాను కదమ్మా అంటాడు.
0: ఎగ్జాక్ట్లీ,
1: ఆ రోజు తోటకూర కాడే దొంగతనం చేసుంటే అప్పుడే చేతుల మీద ఒక రెండు దెబ్బలు వేసుంటే ఈ దొంగతనాలు చేసుకుంటూ పెద్ద గజ దొంగగా అయిపోయి ఉరితాడు ఎందుకు ఎక్కుతాడు. అందుకని ఫస్ట్ కుటుంబమే చూసుకోవాలి పిల్లల్ని, ఏది మంచి ఏది చెడు చెప్పగలగాలి.
0: కరెక్ట్ అండి, కానీ చాలా మంది కుటుంబాలే ఉండవు. ప్లస్ కుటుంబాలు ఉన్నా కూడా ఒక టీనేజ్ వరకు రాగానే ఫ్రెండ్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్
1: ఉంటారు.
0: సపోజ్ కొంతమంది మీరు అన్నట్టు పేరెంట్స్ కొంచెం వెనకేసుకు రావడం దాంతో దీంతో ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. బట్ పాపం కొంతమంది కరెక్ట్గా చేసినా కూడా టీన్స్ వచ్చేసరికి అండి, ఎస్పెషలీ అబ్బాయిలకి రెబల్ కావడానికి కూడా ఆ సిస్టమ్ కూడా కొంచెం కొంచెం ఆ టైంలో హార్మోన్స్ చేయబట్టి తిరుగుబాటుతనం అనేది ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ అండి. ఎందుకంటే అది హార్మోనల్ ఇది ఉంటుంది. అంటే ఈ సబ్జెక్ట్స్ అండి, ఇప్పుడు 8 AM మెట్రో ఒక 4-5 సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు వర్క్ చేశారు దాని మీద. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్స్ అండి. మనం ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో రాసేసి పిచ్చి పిచ్చిగా తీసేసేది కాదు. ఎందుకంటే మెంటల్ హెల్త్ అనేది 8 AM మెట్రోకి అసలు తీస్తే రెగ్యులర్ సినిమాలు అది ఇది చేసేసినా డిఫరెన్స్ ఏం రాదండి. ఎందుకంటే అందరికి తెలుసు కమర్షియల్ అని, ఇప్పుడు ఆడ AK-47 పెట్టేసి అందరినీ ఫెయిల్ చేసాడు కాదని తెలుసు కాబట్టి అక్కడ ఏం పెద్ద నష్టం జరగవు. బట్ మనం కొంచెం సీరియస్ ఫిల్మ్ చేసినప్పుడు దానికి ఆ రీసెర్చ్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మెంటల్ హెల్త్ మీద సెన్సిటివ్గా చేస్తే బెటర్, చేయకపోవడం బెటర్. సో అందుకనే 5 మెంబర్స్ వర్క్ చేశారు దాని మీద, సో దట్ వీ హావ్ టు గెట్ ఇట్ రైట్ అంతే. అదేవిధంగా ఇప్పుడు 23 ఇప్పుడు బీనా మ్యామ్ అని హెడ్ ఆఫ్ ద సైకాలజీ డిపార్ట్మెంట్, ఝాన్సీ పాత్ర మ్యామ్
1: చేసిన బీనా మేడం,
0: లాయర్ పాత్ర ఏమో భువనగిరి చంద్రశేఖర్. బీనా మ్యామ్ సోషల్ మన సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్, ఫస్ట్ విమెన్ రెక్టర్ ఉస్మానియాకి. రిటైర్మెంట్ తర్వాత ఇంట్లో కూర్చోవచ్చు కదా మేము, అందరిలాగే రిటైర్ అయిపోయి పెన్షన్ వస్తుంది హాయిగా ఇన్ని రోజులు కష్టపడడం.
1: లోపల తపన ఉంటుంది కదా, సమాజం ప్రేమ ఉంటుంది కదా.
0: ఒక టీనేజర్ కూడా ఆ ఎనర్జీ మ్యాచ్ చేయలేడు మేము. సో ఆమె వాళ్ళు ఏ టెక్నిక్స్ వాడతారు, ఎందుకు వాడతారు, వై క్రైమ్ హ్యాపెన్స్, రిఫార్మ్ ఎందుకు ఎందుకు జరుగుతుంది, జరిగే పాసిబిలిటీ ఉందా, ఎంత పర్సంటేజ్ పాసిబిలిటీ, ఇవన్నీ వాళ్లతో కూర్చొని. ఇప్పుడు యుఎస్ లో కూడా చాలా ప్రిజన్ రిఫార్మ్స్ మీద చాలా జరిగినాయి మేము. సో ఆ రీసెర్చ్ తీసుకొని ఈ రీసెర్చ్ వీళ్ళవి అన్ని, సో అదొక చాలా సైంటిఫిక్ వేలో తీసినవి. కానీ మనం ఎప్పుడు కూడా అది రావద్దు మళ్ళీ పబ్లిక్ కి, అది కరెక్ట్ గా ఉండాలి రీసెర్చ్ వైజ్. కానీ మళ్ళీ ఈ బోధ ఇచ్చినట్టు కానీ ప్రీచిగా వస్తే మళ్ళీ చూడరు
1: అసలు,
0: మళ్ళీ అది ఇప్పుడు సైంటిఫిక్ గా అట్లా చెప్తే మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండదు. టీనేజ్ వాళ్ళకి ఎందుకు తక్కువ శిక్షిస్తారు, రీజన్ అన్నిటికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే మనకి బ్రెయిన్ ఒక 5-6 ఇయర్స్ అయినా 90% మొత్తం సెట్ అయిపోతుందండి. వీటి జెనెటిక్గా వీడికి ఏంటి వీటి ట్రైట్స్ అంటే ఫిజికల్ మెంటల్ 90%కి సెట్ అయిపోతుంది బ్రెయిన్ 5-6 ఇయర్స్ లోపలే. ఒక పార్టే ఒకటి బ్రెయిన్ డెవలప్ కాదు అప్పటికి, అది ఫ్రంట్గా దాన్ని ఏమంటారంటే PFC అంటారండి, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. అది డెవలప్ అవ్వదు, అది టీనేజ్ తర్వాత వాళ్ళ వాళ్ళ అనుభవాలతో నేర్చుకొని డైనమిక్ గా వదిలేసింది నేచర్ హ్యూమన్స్ కి. అప్పుడు వరకు ఓకే నీకు అది కావాలి కాబట్టి

0: ఇది ఈ బ్రెయిన్ లో ఈ పార్ట్ కావాలి నీకు, ఈ పార్ట్ కావాలి సర్వైవ్ కావడానికి, బట్ ఈ పార్ట్ మాత్రం డైనమిక్ గా కొన్ని నేర్చుకునే ఉంటాయి కాబట్టి ఆ పిఎఫ్సి టీన్స్ తర్వాత అబ్బాయిలకి అయితే ఇంకా ఆల్మోస్ట్ 21 నుంచి 25 వరకు అది ఇప్పుడు డెవలప్ అవుతుంది. అమ్మాయిలు కొంచెం తొందరగా 20-21 కి కొంచెం అవుతుంది. సో ఇప్పుడు ఆ టైంలో వాళ్ళకి అది ఫుల్ డెవలప్ కాదు కాబట్టి అది ఎందుకు చేస్తారు క్రైమ్ అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అండి క్రైమ్ అనేది. బట్ ఎంతవరకు అవుతే అంతవరకు దాన్ని సింప్లిఫై చేసి చెప్పే మార్గం చేసాం. బట్ లాట్ ఆఫ్ రీసెర్చ్ వెంట ఇంటు ఇట్. సో అది ఇంకా 23 వర్కౌట్ అవ్వలేదు, బట్ అది కష్టమైన సబ్జెక్ట్ కూడా, ఎందుకంటే అందరూ ఐడెంటిఫై ఈజీగా అవ్వలేరండి. మాకేం వాడు తప్పు చేశాడు జైలుకి వెళ్ళాడు అంతే కదా అని చాలా ఈజీ కొట్టిపడేస్తాడు.
1: అంతర్లీనంగా చాలా బలమైన రీజన్స్ ఉంటాయి.
0: చాలా అండి, చాలా డీప్.
1: కానీ మీరు ప్రతి దాంట్లో కూడా మీ ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీ వృత్తి, కానీ ప్రవృత్తి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ని సమాజం మీద కుదులుతున్నారు. అది చాలా మీరు అన్నారు ఇందాక 5-6 సైక్రాటిస్టులు కలిసి వర్క్ చేశారు అంటే ఒక 1 ఇయర్ ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని తీసుకొస్తున్నారు. మీరు అన్నట్టుగా గుల్జార్ పోయెట్రీని 8 AM మెట్రోలో పెట్టడం, అది 7-8 కవితల పైన, అది కొత్త ప్రయోగం అనిపించింది అండి. మన వాళ్ళు ఏం చేశారంటే ఒక పాట వేసేస్తారు, కానీ ఆమె అలసిపోయి భర్తని పిల్లల్ని పంపించాక దాంట్లో గుల్జార్ పోయమ్స్ రాసుకొని ఆమె చెప్తుంటది, ఆమెకి ఇష్టం అది.
0: అవును,
1: అలా పెట్టాలని ఎందుకు అనిపించింది
0: అంటే ఇది ఇది మెంటల్ హెల్త్ లో ఉన్నప్పుడు మ్యామ్. ఇప్పుడు ఒక ఫ్రెండ్కి అది జరిగింది, అది ప్యానిక్ అటాక్స్ అంతా ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి. నాకు అప్పటి వరకు కొంచెం అరే నేను అవేర్నెస్ మెంటల్ హెల్త్ గురించి కొంచెం అవేర్ అనుకున్నా, కానీ ఫ్రెండ్ అయిన తర్వాత ఒక చాలా అసలు మనకేం తెలియదు అనేది ఫస్ట్ అర్థమైంది. రెండోది నేను చెప్పినట్టు ఇప్పుడు 23 కూడా చాలా మందికి ఎందుకు ఎక్కదంటండి, లైక్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరు ఆ క్యారెక్టర్స్తో. ఇప్పుడు బుక్స్ ఎవరికి ఎక్కువ నచ్చుతాయి అంటండి, ఆ ఉన్న క్యారెక్టర్స్లో మనం వాళ్ళ షూస్లోకి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ బుక్స్ నచ్చుతాయి. కొంతమంది బుక్స్ ఎక్కువ చదువుతారు, కొంతమంది అంత చదవరు. మెయిన్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ క్యారెక్టర్ వాళ్ళ షూస్లోకి వెళ్ళేసి ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళకి ఎక్కువ నచ్చుతాయండి బుక్స్. సో అదేవిధంగా 23లో కూడా ఎవరైతే ఆ క్యారెక్టర్స్ లోపలికి వెళ్ళేసి వాళ్ళు ఎందుకు అయ్యి ఉంటారు ఏంటి అనేది అంటే అప్పుడు కనెక్ట్ అవుతారు. బట్ ఎక్కువ మంది కనెక్ట్ కారు కాబట్టి అదొక కష్టమైన సబ్జెక్ట్. 8 AM మెట్రో అప్పుడు మనకు మెంటల్ హెల్త్ అనేది మనకు అది ప్రాబ్లం లేదు కాబట్టి మనం ఎక్కువ కనెక్ట్ కాము మేము జనరల్గా అవుతాయి. బట్ కోవిడ్ ఏం చేసిందంటే మెంటల్ హెల్త్ లెవెల్లో కాకపోయినా అందరికీ అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంటి, మానసిక ప్రాబ్లమ్ అనేది ఒక 1%, 10% అయినా అందరికి అర్థం చేసేలా చేసింది కోవిడ్.
1: కరెక్ట్, అది
0: ఎందుకంటే ఇంట్లో ఉండగానే ఫస్ట్ అందరం కొట్టిపడేసా, ఏం లేదంట సార్స్ వచ్చింది అది వచ్చింది అది అయిపోతుంది, వారం 10 రోజులు అనుకున్నాం. తర్వాత ఎప్పుడైతే పీపుల్ స్టార్టెడ్ లూజింగ్ దర్ లవ్డ్ వన్స్, టెన్షన్ పడ్డం, అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏమైందంటే అన్సర్టినిటీ. అంటే 6 మంత్స్ అవుతుందా, ఇట్లా 1 ఇయర్ అవుతుందా, 2 ఇయర్స్ అవుతుందా, ఎవరికి తెలియట్లేదు, ఎవరు చెప్పలేకపోతున్నారు అసలు వ్యాక్సిన్ వస్తుందా రాదా.
1: పైగా మరణానికి కూడా గౌరవం ఉండాలని కోరుకునే వాళ్ళం, బ్లడ్ లో అది ఉంటుంది. కనీసం చివరి చూపు కూడా మనం దగ్గరికి వెళ్ళి ముట్టుకొని పట్టుకొని మనసారా ఏడుద్దామన్నా కూడా దక్కని ఇది.
0: ఎగ్జాక్ట్లీ.
1: అయితే మీరు మెంటల్ హెల్త్,
0: అప్పుడు నేను కొంచెం ఇంకా బెటర్ గా కనెక్ట్ కాగలను. అంటే మనం అనుభవించినప్పుడు మేము మనకి ఇంకా పూర్తిగా అర్థం కాదు. ఇప్పుడు ఎవరికైతే ఇంకా డీప్ గా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారో వాళ్ళని మనం పూర్తిగా ఎప్పుడు అర్థం చేసుకోలేము. అది ఇప్పుడు 23 కానీ అట్లీస్ట్ ఒక 10% అయినా అర్థం చేసుకునే ఇది ఇచ్చింది, ఎక్స్పీరియన్స్ ఇచ్చింది కోవిడ్. సో అప్పుడు ఆర్ట్ ఫామ్స్ నిజంగా కూడా కోవిడ్ అప్పుడు కొంచెం ఎక్కువ కన్స్యూమ్ చేసుకున్నారు ఆడియన్స్. ఎందుకంటే ఈ కష్టాలు ఉన్నప్పుడు అప్పుడెప్పుడైనా బుక్స్, పోయెట్రీ ఇవన్నీ ఒక రిలీఫ్, మ్యూజిక్,
1: ఒక థెరపీ,
0: ఇవన్నీ ఒక మైండ్కి ఇంత వాళ్ళ లోపల ఉన్న పాపం అంత కష్టాలలో కూడా ఒక రిలీఫ్, చిన్న రిలీఫ్ అనుకుందాం. ఒక బుక్ చదివినప్పుడైనా, ఒక కవిత చదివినప్పుడు, ఒక మ్యూజిక్ విన్నప్పుడు, లేదా వాళ్ళే పెద్ద కవిత్వం కూడా రాయక్కర్లేదు కదండి, ఒక చిన్నది రాసుకున్నారు అనుకుందాం, అది వచ్చే ఒక సాటిస్ఫాక్షన్. ఇవన్నిటినీ బోరింగ్గా కాకుండా కష్టంగా కాకుండా ఒక మధ్య మధ్యలో ఇవి రిలీఫ్ అండి. అది ఒకటి పెట్టాలి అనిపించింది. ప్లస్ అసలు మనం అంటే నేనే చాలా చదువుతా అనట్లేదండి, కానీ కొంచెం చదువుతూ ఉంటా అప్పుడప్పుడు. బట్ అట్లాంటిదైనా ఒక కల్చర్ మనం కంప్లీట్గా లూజ్ అయిపోతున్నాం. అంటే ఇప్పుడు పుస్తకాలు చదవడము, కవిత్వం చదవడము, రాయడము చదవడము అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి అది కొంచెం ఒక హిడెన్ అజెండా. ప్లస్ ఇవన్నీ మెంటల్ హెల్త్కి రిలేటెడ్ కూడా కొంచెం రిలీఫ్ కూడా ఇస్తాయి ఒకరికొకరికి. ఏదో ఒకటండి సంథింగ్.
1: కానీ గుల్షన్ దేవయ్య తర్వాత సయామి వీళ్ళిద్దరూ కూడా అంటే పర్ఫెక్ట్ ఈ పాత్రలు అన్నట్టుగా మనకి ఆ ఏటీఎం మెట్రో అంటే

0: వీళ్ళ కోసమే ఈ పాత్రలు సృష్టించబడ్డాయా, వీళ్ళని చూసి అనిపించే లెవెల్లో ఒదిగిపోయారు.
1: అది ఫస్ట్ లో ఎవరు అనలేదండి,
0: ఫ్రాంక్లీ.
1: ఇది రావడానికి కూడా ఒక 1 ఇయర్ తర్వాత కొంచెం అన్నారు, మళ్ళీ కొంచెం పెరగడానికి ఒక 2-3 ఇయర్స్ పట్టింది. సో హోప్ ఏంటంటే ఇప్పుడు 23 కూడా ఇప్పుడు ఎవరు పెద్దగా ఏం చూడలేదు. ఎవరు ఇప్పుడు నేను ఎవరు నేను అడిగాను అనుకోండి, ఫ్రెండ్ ఎవరైనా 23 సినిమా 23 చూశారంటే ఆమెకు తెలియదు సినిమా. చూడడం అనేది ఈరోజు రేపు సెకండరీ అండి. ఫస్ట్ ఏంటంటే టైటిల్ తెలియాలి ఒక సినిమా ఉందని. సో ఇప్పుడు 23 సినిమా ఉందనే చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు కూడా హోప్ ఏంటంటే సరే ఇప్పుడు ఇప్పుడు ఈ అవార్డు వల్ల కొంచెం దీనివల్ల ఒక ఇంకొక 10 మంది చూస్తారు అని. బట్ మెయిన్ ఏంటంటండి ఇప్పుడు అవార్డు, ఇప్పుడు దీనికి అవార్డు రావడం కూడా ఒక అదృష్టమే అండి. ఎందుకంటే ఇప్పుడు జ్యూరీలో కూడా ఏదైనా ఇట్లా పట్టుబట్టి ఈ సినిమాకి ఇవ్వదాం అంత తప్ప ఇది వచ్చే ఛాన్స్ లేదు. సింపుల్ రీజన్ ఏంటంటే మన జ్యూరీని కూడా ఎప్పుడు తప్పు పట్టలేమండి. ఎందుకంటే కొన్ని సినిమాలు తెలియని కూడా తెలియవు, వాళ్ళు తెలియనప్పుడు తెలియని సినిమాకి అవార్డు అనేది రాదు అంతే, జస్ట్ బికాస్ తెలియదు కాబట్టి.
0: అంటే జ్యూరీ వాళ్ళు కూడా అనుకునే అవకాశం ఉంది కదా, ప్రజాదరణ, ప్రజాదరణ ఉన్న సినిమాలకి ఇస్తే జనాలు ఇష్టపడతారు అని కూడా.
1: అదొకటి ఉంటుంది, బట్ తెలియకుండానే నేచురల్ బయాస్ కూడా ఏముంటుంది అంటే మనకి ఏదో తెలియని సినిమా ఏదో అంట అని అన్నప్పుడు మనకి నిజంగా కూడా బ్రెయిన్ లో ఇది ఏదో సినిమా అన్నట్టు ఉంటాం, ఎందుకంటే తెలియదు కాబట్టి మనకి. ఇప్పుడు నేనైనా 10 టైటిల్స్ చూస్తాను అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తానండి, ఇక్కడ మన ఫిల్మ్ నగర్ దగ్గర 10 పోస్టర్స్ ఉంటాయి, కొన్ని మనకు అసలు అవి రిజిస్టర్ కూడా కావు, ఏదో లేనుకొని వెళ్ళిపోతాం కదండి. అది అది కూడా బయాసే మనకి, ఎందుకంటే పూర్తిగా అది తెలియకుండానే మనం ఒక జడ్జిమెంట్ పాస్ చేసేసాం. బట్ న్యాచురల్ అండి అది ఆ బయాస్ అట్లా రావడం అనేది. కాకపోతే ఏంటంటే అసలు 23 మూవీ తీసినప్పుడు ఒక కోర్ ఆడియన్స్ అనుకుంటామండి ఎవరికి తీసాము అనేది. యాక్చువల్గా నేను మల్లేశం అని అన్నప్పుడు దాని కోర్ ఆడియన్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే, సో స్పెసిఫిక్గా అది టార్గెట్ చేసుకున్నా. కానీ మనం ఎప్పుడైనా ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటుందండి, అది కాకుండా ఇంకా కొంతమంది వెళ్తే బాగుంటుంది అని మనకి ఎప్పుడైనా ఉంటుంది. బట్ మనకు క్లియర్గా తెలిసేది కమర్షియల్ ఫిల్మ్స్ కాదు, దీనికి ఏ 100,000 కోట్ల మంది వచ్చేది చూడరు. బట్ వీ వాంట్ మోర్ ఆడియన్స్ టు వాచ్ ఇట్, అట్లీస్ట్ టార్గెట్ ఆడియన్స్. బట్ టార్గెట్లో కూడా కోర్ టార్గెట్ ఆడియన్స్ ఒకటి చూసుకో, అది మలేషియం కదండి. 8 AM మెట్రో అప్పుడు ఏంటంటే టార్గెట్ ఆడియన్స్ ఎన్నుకున్నది ఏంటంటే ఎవరైతే మెంటల్ హెల్త్ ఉన్నారో. బట్ అది ఎంత ఉంటుందండి, 1-2% ఉంటారు పాపులేషన్. ఇంకొకరు బుక్స్ నచ్చేవాళ్ళు, తర్వాత చూస్తే 1% కన్నా తక్కువ ఉన్నారు బుక్స్ అది
0: చదివే.
1: పోయట్రీ నచ్చే వాళ్ళు అంటే మళ్ళీ అది కూడా 1% కన్నా తక్కువ ఉన్నారు. సో ఇంత మన కోర్ టార్గెట్ ఆడియన్స్ చాలా తక్కువ ఉన్నారు. బట్ ఇది మనం ఫస్ట్ ఒకటి కోర్ ఎన్నుకుంటాం అండి, తర్వాత ఇంకా స్ప్రెడ్ అవుతే సంతోషం. బట్ ఫస్ట్ మనం ఒకటి చేయాలి. ఇప్పుడు పెద్ద సినిమాలు అనుకోండి, అందరు కావాలి వాళ్ళకి, పిల్లలు కావాలి, విమెన్ కావాలి, అందరు కావాలి, లేకపోతే అన్ని కోట్లు రావు. బట్ మనకి అది రారు తెలుసు, బట్ అవసరం కూడా లేదు. కానీ మనకు కనుక మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో 23 అప్పుడు కూడా ఇది ఎవరికోసం మనం సినిమా తీద్దాము అని అనుకున్న కోర్ టార్గెట్ ఆడియన్స్ ఎవరంటండి, ఒకటి ప్రిజనర్స్ కోసం తీసిన సినిమా ఇది. ఎందుకంటే వాళ్ళకి మనలాంటి వాళ్ళే కొంతమంది మారారు అన్నప్పుడు పర్సంటేజ్ 100లో 1% అయినా కానివ్వండి, 2%
0: చాలా బాగుంది.
1: సో మనకు ఒక చేసినందుకు అరే ఇది కరెక్ట్ ఈ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అయింది అనేది అనిపిస్తుంది ఒకసారి. ఇంకొక ఆడియన్స్ ఏంటంటే టీనేజ్లో కొంచెము వైలెంట్ టెండెన్సీ ఉన్న పిల్లలండి, వాళ్ళల్లో టీనేజ్కి ఎట్లయినా కొంతమందికైనా తీసుకుని వెళ్తే, ప్లస్ ఈ జ్యూవెనైల్ హోమ్స్లో ఉన్న వాళ్ళు ఉంటారండి, ఇంకా పూర్తి క్రిమినల్స్ అవ్వలేదు బట్ చిన్నపిల్లలు, బట్ వాళ్ళు వెళ్తే ఏంటంటే వాళ్ళు చూస్తే మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఏముంటుంది అని అంటే, ఇంత పెద్ద ఒక చిన్న తప్పు ఏదో దొంగతనం చేసుకుందాం అని అనుకున్నా కూడా ఎంతమంది జీవితాలు పోతాయి. బట్ వాళ్ళే కాదు, వాళ్ళ నెక్స్ట్ తరాలు అనేది ఒక మనం ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎన్ యాక్షన్ అనే దాంట్లో కూడా ఒక 1%గా అవుతే ఇది కొంచెం భయపడి అమ్మో ఇది మనం వెళ్ళకపోతే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. సో వీళ్ళు టార్గెట్ ఆడియన్స్ అండి యాక్చువల్గా ఈ సినిమాకి.
0: కొంచెం
1: వెళ్ళలేదు ఎందుకంటే నేను ఒక 6 మంత్స్ తిరిగి ఇంకా నాతో అవ్వలేదని ఇంకా నేను వాపస్ జాబ్ జాయిన్ అయిపోయానండి. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రిజన్ అఫీషియల్స్లందరికీ, ఇది కాపీరైట్ ఏం లేకుండా మీరు ఫ్రీగా ఒక షో అయితే వేయండి, నచ్చలేదంటే ఇంకా మీరు కంటిన్యూ చేయకండి, బట్ అట్లీస్ట్ ఒక షో ఒక ప్రిజన్లో అయినా ఒక దగ్గరైనా. సో మళ్ళీ ఈ అవార్డు రూపంలో మళ్ళీ ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేసి అఫీషియల్స్ ని, ఎందుకంటే అది కోర్ ఆడియన్స్ కదా, అది రీచ్ అవ్వాలని.
0: ఏ మార్పు అయితే మనం కోరుకున్నామో ఏ మార్పు వాళ్ళు రావాలని, మీరన్న మాటల్లో 100 మంది నాకు మారొద్దు, కనీసం ఒక్కరు మారినా చాలు, ఆ ఒక్క మనిషికి చేరాలి అంటున్నారు. అయితే రాజుగారు, మీరు మన తెలుగులో వచ్చినాయి 3 సినిమాలు, ఆ 3 సినిమాల్లో మల్లేశం అయితే బయోపిక్, చింతకింద మల్లేశం, పద్మ

0: శ్రీ అవార్డు గ్రహీత ఆశ యంత్రాన్ని తయారు చేశారు. అమ్మ మీద ప్రేమ కొద్దీ ఆ సినిమా తీశారు. మీరన్నట్టుగా కొంతవరకు వెళ్ళింది, దానికి ఒక అవార్డు కూడా వచ్చింది. ఇక రెండో సినిమా 8 AM మెట్రో, దాని నవల ఆధారితంగా అందమైన జీవితం మల్లాది గారి నవల, కృష్ణమూర్తి గారి మల్లాది తీసుకొని ఒక మెంటల్ హెల్త్ మీద ఒక అర్బన్ బేస్డ్ స్టోరీ కింద దాన్ని తీసుకొచ్చారు. కారంచేరు ఘటన నిజ సంఘటన ఆధారంగానేమో ఇక 23 ఈ సినిమా తీసుకొచ్చారు. అంటే ప్రతి సినిమా కూడా మీరు ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నారు.
1: అది అంటే స్పెసిఫిక్గా అనుకోలేదు మ్యామ్, కాకపోతే నేను ఎక్కడైతే కనెక్ట్ అవుతున్నానో నాలాగా కొంతమంది కనెక్ట్ అవుతారు కదా అనే యాంగిల్తో తీసింది. అంటే ఇప్పుడు 8 AM చెప్పాను కదా మ్యామ్, మెంటల్ హెల్త్ మనం కూడా గురయ్యాం కాబట్టి కోవిడ్ అప్పుడు, అది ఆ కనెక్షన్తో తీసింది ఆ సినిమా. మల్లేశం ఏమో నా ఫెయిల్యూర్స్ ఏవైతే అయినాయో ఆ ఫెయిల్యూర్స్తో కనెక్ట్ అయ్యాను కాబట్టి అయ్యాను. 23 పర్సనల్ ఏంటంటే మ్యామ్, నేను ఒక 2-3 తప్పులు చేసి ఉంటా కాలేజ్ ఆ టైంలలో వరకు, కొంచెం అబ్బాయిలలో ఆ టైంలో కొంచెము తెలియకుండానే ఆ రెబెల్ ప్లస్ వైలెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మ్యామ్. అది ఆ టైంలో లక్తో నేను ఆ దారిలో పోలేదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో కనెక్ట్ కావడానికి రీజన్ ఏంటంటే ఆ టీనేజ్లో కొంచెం ఆ లైన్ వారికి వెళ్ళి అటువైపు వెళ్ళకపో, అది నేను పర్సనల్గా నేను అది అంటే నాది కరెక్ట్ నీది కరెక్ట్ నా గ్రూప్ నీ గ్రూప్ ఏదో
0: మీరు ఒక విధంగా మనసులో ఒకటి అనుకుని సినిమా తీస్తారు. ఆడియన్స్ గా మేము ఒకటి క్యాచ్ చేస్తాం. మీరు మెంటల్ హెల్త్ గురించి అనుకుని తీసినప్పుడు కొంతమంది ఆ సినిమా చూసినప్పుడు, ఇప్పుడు బాగా విరివిగా అందుబాటులోకి వచ్చింది 8 AM మెట్రో మనకి ఇప్పుడు దొరుకుతోంది సినిమాలో అన్ని చూస్తానికి. అయితే హైదరాబాద్ నగరాన్ని చాలా కొత్తగా చూపించారు. హైదరాబాద్ ని విపరీతంగా ప్రేమించాడు అబ్బాయి. ఆ దుర్గం చెరువు కానీ ఐటీ సెక్టర్ కానీ కాంటెంపరీ కల్చర్ బాగా కనిపించింది అనిపించింది. ఆర్టీ ఫ్యాక్టర్స్ బాగా అనిపించాయి. ఇంకా ఆర్కిటెక్చరల్ ఈ అంబియన్స్ ఉంది చూసారా, మనం ఎప్పుడు చూస్తున్న హైదరాబాదే కానీ మాకు కొత్తగా కనిపించింది. దానికోసం అందరికి ఇద్దరు ముగ్గురికి చెప్పాం, అబ్బా హైదరాబాద్ చూడాలనుకుంటే మీరు 8 AM మెట్రో చూడండి అని.
1: ఇది భలే పాట చెప్పారు మ్యామ్. అసలు
0: ఒకసారి మామిడి హరికృష్ణ గారు కొన్ని సినిమాల మీద రివ్యూ బాగా చేసినప్పుడు, అప్పుడు హైదరాబాద్ చూడాలా మీరు మా 8 AM మెట్రో చూడండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే బెస్ట్ ఫిలిం క్రిటిక్ కదా.
1: చాలా థ్యాంక్స్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. చాలా మంచి క్వశ్చన్ ఇది. ప్లస్ మామిడి హరికృష్ణ సార్ యాక్చువల్గా ఆ సార్ హెల్ప్తోనే కొంచెం జరిగింది కూడా సినిమా. యాక్చువల్గా అది మనం ఒక సిటీకి వచ్చిన తర్వాత టు సమ్ ఎక్స్టెంట్ నేను అవుట్ సైడర్ అని అనుకోవచ్చు హైదరాబాద్లో. దో మా రిలేటివ్స్ అందరు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా మా ఫాదర్ వేరే దగ్గర జాబ్ చేయడంతో నేను కాలేజ్ అప్పుడు వచ్చిన సిటీ. సో నాకు చదువు ఇచ్చిన సిటీ, నాకు ఫస్ట్ జాబ్ ఇచ్చిన సిటీ. సో ఒక గ్రాటిట్యూడ్ ఉంటుందండి ఒక సిటీ మీద కూడా. ఆ గ్రాటిట్యూడ్ వల్ల ఈ ప్లస్ సినిమాకి అవసరం కూడా వచ్చిందండి. ఎలా అంటే ఇద్దరు పీపుల్ అండి, ఇద్దరు
0: అమ్మాయి ఒక అబ్బాయి,
1: బట్ వాళ్ళిద్దరికి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయండి. ఇప్పుడు డిప్రెషన్ ఒకటి, పానిక్ అటాక్స్, ఈ రెండు సిమిలర్ అండి బట్ స్టిల్ వేరు. ఒక స్పెక్ట్రమ్ ఎప్పుడైనా మెంటల్ హెల్త్లో సిమిలర్ బట్ డిఫరెంట్. అదే మనం హైదరాబాద్ చూసుకున్నాం మ్యామ్, న్యూ సిటీవి డెవలప్మెంట్లు జరుగుతున్నాయి, ఓల్డ్ సిటీవి ఉన్నాయి, అవి రెండు సిమిలర్ బట్ మళ్ళీ డిఫరెంట్. సో అది ఆ క్యారెక్టర్స్కి సూట్ అవుతున్నాయి ఆ ఆస్పెక్ట్స్, ప్లస్ లోపల నుంచి ఆ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద సిటీ. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందండి మ్యామ్, ఇండిపెండెంట్ సినిమాలలో దానికి ఉండే కన్స్ట్రెయిన్స్ దానికి ఉంటాయి, బడ్జెట్ పరంగా అనుకోండి, పర్మిషన్స్ పరంగా కొన్ని చేయలేము. సో కన్స్ట్రెయిన్స్ లోనే ఆ పరిధిలోనే ఉండి ఎంత చేయగలితే అంత చేసినట్టు అంత ట్రై చేసాము మేము. అదే కానీ ఇట్ బట్ బేసిక్గా క్యారెక్టర్స్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, బట్ మెయిన్గా గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద సిటీ, బ్యూటిఫుల్ సిటీ.
0: బాగుంది. మీరు ఫస్ట్ తమిళ్తో ఎంటర్ అయ్యారు, తర్వాత మళ్ళీ మలయాళం పాక సినిమా 2011లో వచ్చినట్టుంది.
1: మల్లేశం, మల్లేశం సౌండ్ డిజైనర్ నితిన్ అండి,
0: అతని
1: మూవీ తర్వాత మల్లేశం తర్వాత తీసిన సినిమా పాక. అది యాక్చువల్గా రాయడం పిఏకేఏ రాస్తారు మేము, అక్కడ గాని కాలా రాస్తారు, మన పగలాగే పగ.
0: దాని ఇతివృత్తం ఏంటి?
1: అది సైక్లిక్ వయలెన్స్, సైక్లిక్ నేచర్ రాశాడు మేము. కానీ అది మొత్తం రాయడం గాని క్రెడిట్ ధోని ఫస్ట్ నుంచి ఉన్నా కూడా క్రెడిట్ అంతా రెడ్ డైరెక్టర్ క్రెడిట్, నితిన్
0: ప్రొడ్యూసర్ గా ఉన్నారు.
1: ప్రొడ్యూసర్ గారు కొంచెం క్రియేటివ్ హెల్ప్ ఇంకా ఇది. సో నా మల్లేశం అప్పుడు అతను సౌండ్ డిజైనర్, అతనిది ఫస్ట్ ఫిల్మ్ ఇది. గ్రాట్యూడ్, అది కూడా గ్రాట్యూడ్. టీమ్ లో ఎవరికి అందరు అడుగుతున్నారు నాదేం చేయవా చేసేసి అంటే సరే దానికి.
0: మరాఠీ సినిమాలకి ఒక ప్రత్యేక ముద్ర ఉంది. మరాఠీ అంటే ఇక ఇలా ఉంటుంది, ఒక ఆర్ట్ ఫార్మేట్ ఉంటుంది, వాళ్ళ బాగా ఆర్టిస్ట్ని గౌరవిస్తారు,

0: ఒక ప్రాంతీయత బాగా కనిపిస్తుందని. మీరు ఈ 5 సినిమాలను పట్టుకొని తీసుకుంటే, ఫస్ట్ అంటే బాలీవుడ్ వరకు, హిందీ అంటే బాలీవుడే, తెలుగు టాలీవుడ్, హాలీవుడ్కి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే మీరు అమెరికన్ తర్వాత భారతీయత రెండు మధ్య దీన్ని డైరెక్టర్ గా ఉన్నారు.
1: అంటే ఇప్పుడు ఎక్కువ కాలం గుర్తులన్నీ మాత్రం ఇక్కడ ఇండియా నుంచి ఉన్న గుర్తులే, అంటే కాలేజ్ అప్పుడైనా, తర్వాత అనుభవాలు, ఫ్యామిలీ, సో మెజారిటీ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడే కాబట్టి ఇక్కడ ఎక్కువ రూటెడ్ ఉన్నాయి. బట్ అక్కడ చేయడం అనేది కొంచెం కష్టం అండి, అంటే ఇండిపెండెంట్గా చేయడం ఇక్కడ కూడా కష్టమే అండి. ఇప్పుడు అసలు అంటే చెప్పాను కదా మేము, ఇప్పుడు ఒక సినిమా చూడడం తర్వాత సంగతి, ఒకటి ఉంది ఇప్పుడు 23 అనే ఒక సినిమా ఉందన్న ఒక నలుగురికి చెప్పడమే ఫస్ట్ ఒక పెద్ద ఇది, ఒక ఫిల్మ్ ఎగ్జిస్ట్ అనేది చెప్పడం కూడా కష్టం, దాని తర్వాత చూడడం అనేది ఇంకా నెక్స్ట్ స్టెప్. సో కొంచెం కష్టం మ్యామ్, కాకపోతే అక్కడ కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏమన్నా మంచి ఐడియా వచ్చి లైన్ వస్తే అదృష్టం అని చూస్తే ఒక చెప్పలేము మ్యామ్, అంటే అది రైట్ ఐడియా.
0: ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారికి పెళ్లి చూపులు, బలగం వేణు గారికి బలగం సినిమా, అట్లాగే మా రాజ్ రాచకొండకి 23 సినిమా అనుకుందామా, మల్లేశం సినిమా అనుకుందామా. మీరు తీసిన 5 సినిమాల్లో ఏ సినిమా మీరు ఎక్కువ బాగా కనెక్ట్ అయ్యారు, ఏది ఇష్టపడ్డారు?
1: అంటే నాకు కొంచెం తెలుగులో కొంచెం పేరు వచ్చింది మల్లేశం త్రూ మ్యామ్, నలుగురికి తెలిసింది. ఇప్పుడు ఇప్పుడు 8 AM మెట్రో చూసిన వాళ్ళు మాత్రం చాలా బాగా నచ్చిందని రాస్తున్నారు. 20% ఎప్పుడైనా నచ్చలేదని రాస్తారు మ్యామ్, పర్వాలేదు, బట్ అట్లీస్ట్ ఒక 70-80% అయితే బాగుంది. బట్ నా హార్ట్కి క్లోజ్గా మాత్రం 23 మ్యామ్, ఎక్కువ మందికి తెలియకపోయినా కూడా నా, ఎందుకంటే దాంట్లో ఒక హ్యూమన్ ఎలిమెంట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రిజనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు మ్యామ్, ఇప్పుడు ప్రిజనర్స్లో ఒక కొంతమంది అయినా రిఫార్మ్ అయ్యి వస్తే సొసైటీలో ఫస్ట్ టైమే వాళ్ళు ఎవరినో కష్టపెట్టి వెళ్ళారు లోపలికి. సో మనకు తెలిసి తెలిసి మనం వీళ్ళని మళ్ళీ రిఫార్మ్ చేయకుండా పంపిస్తే ఇంకొకరు మళ్ళీ సఫర్ అవుతారు వాళ్ళతో.
0: కానీ ఆ సినిమాలో నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన అంశం ఏంటంటే, ఒక అతన్ని రిలీజ్ చేస్తూ ఉంటారండి, రిలీజ్ చేస్తుంటే అతను అంటాడు నన్ను బయటకు పంపించొద్దు పంపించొద్దు అని ఏడుస్తుంటాడు. ఎందుకు పంపించొద్దు, లాగేండ్రా పడేయండ్రా అంటుంటాడు. బయటకి వెళ్లిన నిమిషంలోనే మళ్ళీ 24 గంటల్లో అతను మళ్ళీ ఇంకొక రేప్ చేస్తాడు. అది చాలా ఇదిగా అనిపించింది.
1: ఇది రియల్ ఇన్సిడెంట్ అండి, రియల్ ఇన్సిడెంట్ తీసిన దానిలోనే పెట్టాం. సి 99% కొంచెం ఎగ్జాగరేట్ చేస్తామండి, బట్ నా
0: అంటే వాళ్ళ మెంటల్ హెల్త్, అది
1: మెంటల్ హెల్త్ కదండి, మెంటల్ హెల్త్
0: వాళ్ళు ఇంకా చేయకుండా ఉండలేరు,
1: ఉండలేరు అంటిల్ యూ ఫిక్స్ ఇట్ అక్కడే కదండి. ఇప్పుడు బినా మ్యామ్ లాంటి వాళ్ళు దీన్ని జస్ట్ ప్రెజెంట్ టర్మ్ అయిపోయింది అని ఎండ్ కాకుండా వై కౌన్సిలింగ్
0: హెల్ప్
1: అవ్వదు,
0: అది వాళ్ళకి ఏదో బంధించాము అంటే కాదు,
1: వాళ్ళ చేతిలో లేదు, అది పెద్ద డెప్త్ సబ్జెక్ట్ అండి అది. అది మాత్రం
0: మీరు ఏది చేసినా విస్మృతులు కనిపిస్తారు, ఒక సమాజంలో ఒక టచ్ అయిన సబ్జెక్ట్ కనిపిస్తుంది. మీరు ఈ సినిమాలు ఎంపికని మీరు కథాంశాలను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు?
1: అంటే
0: మీరు ఇందాక అన్నారు మీకు టచ్ అయిన సబ్జెక్టే నేను తీస్తానని, రాబోతున్నది మీదేంటి ఇంకా మీకు టచ్ అయిన సబ్జెక్ట్?
1: అంటే వాస్తవానికి ఒక విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే మేము ఈ సబ్జెక్ట్లే నన్ను ఎన్నుకున్నాయేమో అనిపిస్తాయి అప్పుడప్పుడు.
0: నిజమే,
1: ఎందుకంటే ఇవి కొంచెం ఛాలెంజింగ్ సబ్జెక్టులు కాబట్టి ఎవరు ఎన్నుకోలేదు ఒకటి, రెండోది ఏదో ఒక విధంగా ఒక ర్యాండమ్ గా ఒక ఫ్రెండ్ చెప్పడం, ర్యాండమ్ గా ఇంకొకరు ఇంకొక బుక్ గురించి చెప్పడం, మళ్ళీ ర్యాండమ్ గా ఒక జర్నలిస్ట్ దగ్గర నుంచి ఒకటి రావడం, ఇవన్నీ సరే సరే కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా కూడా నా అదృష్టంగా భావిస్తాం మేము, ఈ ఐడియాస్ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చినాయేమో అని అనుకుంటా అప్పుడప్పుడు.
0: ఇక మీ భవిష్యత్తులో మీరు రాబోతున్న సెన్సేషనల్ మూవీ ఏంటి, ప్రణాళిక ఏంటి?
1: అసలు ఒక పర్టికులర్ చేయాలని ఏం లేదు మేము ఇప్పుడు ప్రస్తుతానికి, అవుతాయి
0: ఇంకైతే ఏమనుకోవాలి,
1: అదే అదృష్టం ఉంటే ఏదైనా ఐడియా వస్తుంది, ఆ ఐడియా మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది.
0: మీరు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఒక సినిమా తీస్తున్నట్టు అనిపిస్తుంది, 2008తో పోల్చుకుంటే ఆ 10 ఇయర్స్ ఆపేశారు, ఈ మధ్య ఇంత గ్యాప్ కాస్త తగ్గిస్తారా?
1: అంటే
0: మాలాంటి అభిమానులు చాలా మంది ఉన్నాం కదా, ఎందుకంటే కొంతమంది మేధావులు ఒక సినిమా కోసం ఎదురు చూస్తారు, కొంతమంది రైటర్, కొంతమంది వీళ్ళ వస్తే బాగుంటదేమో, ప్రత్యేకమైన సత్యజిత్రే లేకపోతే ఇట్లా కొంతమంది ఉంటారు. అది మీకు కొద్దిగా 3 సినిమాలు కానీ 5 సినిమాలు, ఆ మిగతా భాషలు మనం చూడలేదు, కానీ ఈ 3 సినిమాలు మాత్రం కాస్త రిఫార్మ్స్ ఉన్నాయి అనిపిస్తోంది.
1: రైట్ మ్యామ్, కాకపోతే టైం ఫ్రేమ్ అనేది అది ఐడియా రావడం అదృష్టం, కానీ అదృష్టం ఐడియా మంచి వచ్చినా కూడా 2-4 ఇయర్స్ మాత్రం అది మినిమం అండి, అంటే రాయడం మినిమం 1 ఇయర్, ఎందుకంటే చేసినప్పుడు ఇంకా దాన్ని సి మిగతావి మన కంట్రోల్లో ఉండవండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంచి యాక్టర్లు కావాలని ఆశ ఉంటుంది ఒక ఫిల్మ్.

0: మేకర్కి చాలా మంచి లొకేషన్స్ కావాలని ఉంటుంది, చాలా మంచి, బట్ అవన్నీ బడ్జెట్తో కూడుకున్నవి. సో వీటి కాంప్రమైజ్ అవుతూనే ఉంటాం అండి. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అంటేనే డైలీ కాంప్రమైజ్, యాక్టర్ల దగ్గర కానివ్వండి అన్నిట్లలో కాంప్రమైజ్ అవ్వాలి. బట్ రైటింగ్ దగ్గర ఒక దగ్గర ఏంటంటే అక్కడ ఒక్క దగ్గరైనా మనం కొంచెం ట్రై చేసి ఎంత వీలు అవుతా అంత వైర్లు. సో ప్రిపరేషన్కి ఇంకా దీనికి ఒక 2 ఇయర్స్ అండి.
1: కానీ రాజ్ రాజకొండల దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, విజన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తను ఓన్ దీని మీద తీస్తున్నారు. నిర్మాతలు ఎవరన్నా వచ్చి రాజ్ రాజకొండని కాంటాక్ట్ అయితే ఎలాంటి సినిమాలు తీస్తారు?
0: అప్పుడు కూడా కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్నవే అండి. కాకపోతే ఏంటంటే అప్పుడు కొంచెం మూవీ బాగా చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఒక డేలో మనం ఒక 3-4 అవర్స్ పడుకున్నాం, ఒక 20 అవర్స్ తీసుకున్నాం, దాంట్లో ఒక 5-10 అవర్స్ ఇవన్నీ మిగతా పనులు చూసుకోవడానికి అయిపోతాయండి. ఆ స్ట్రెస్ ప్రొడక్షన్ అనేది మన వాళ్ళు చాలా ఈజీగా దాన్ని అనేస్తారు, ఏముందిలే డబ్బులు పెడతారు, అట్లా ఉండదండి. ప్రొడ్యూసర్ అంటే యాక్చువల్లీ చాలా పనులు చేస్తాడు ప్రొడ్యూసర్. మన దగ్గర కొంచెం వాల్యూ తగ్గిపోయింది ప్రొడ్యూసర్కి, తప్పు పద్ధతి అది. బట్ రెండు చేసినప్పుడు ఏంటంటే డైరెక్షన్ మీద ఇదవుతుందండి, డైల్యూట్ అవుతుంది. సో ఎవరైనా అదృష్టం ఉండి ఎవరైనా కొంచెం ఆ బాధ్యత తీసుకుంటే అప్పుడు డైరెక్షన్ బాగా చేయగలుగుతాం, ఇంకా బెటర్ ప్రొడక్ట్ ఇవ్వగలుగుతాం అండి.
1: ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్కి ఉండే అవినాభావ సంబంధాలు ఏంటి? మీకు డైరెక్షన్ ఎక్కువ ఇష్టపడ్డారా, ప్రొడ్యూసర్గా ఉంటాము ఎక్కువ ఇష్టపడ్డారా?
0: అసలు ప్రొడ్యూసర్లో నాకు ఒక 1% క్వాలిటీ కూడా లేదండి. అసలు నేను చేయకూడదు ప్రొడ్యూసింగ్, ఎందుకంటే
1: అది గ్రాటిట్యూడ్తో చేశారు,
0: అది నాకు తప్పక అండి. అంటే ఇప్పుడు ఈ స్టోరీ చెప్పాలన్నప్పుడైతే మనకు స్ట్రాంగ్ అనిపిస్తుందో అప్పుడు దీనికి మనం క్వాలిఫైడ్ కాదంటే జస్ట్ డబ్బులు అని కాదండి, దానికి ఎఫర్ట్ కూడా కావాలి, దానికి వేరే మైండ్ సెట్టే వేరు ప్రొడ్యూసర్ది. అంటే ఇప్పుడు ఇంతలోనే చేసేయాలి, ఇంతలో అమ్మాలి, ఇంత మార్కెటింగ్ ఇట్లా చేయాలి, నలుగురు దగ్గర తీసుకెళ్ళాలి, అది ఒక వేరే స్కిల్ సెట్ అండి. డైరెక్టర్కి స్కిల్ సెట్ వేరు, కొంతమందికి రెండు ఉంటాయి, అది అదృష్టం. కానీ నాకు ప్రొడ్యూసర్ లేదని నాకు 100% తెలుసు అండి, నాకు 0 స్కిల్స్. కాకపోతే మనకి ఒకటి నచ్చినప్పుడు ఇంకా విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ చేయాలి అన్నప్పుడు సరే సరిగ్గా చేయలేకపోతామేమో కానీ చేసేస్తాం, ఇష్టం లేకపోయినా చేయాలి కదండి. టు వెన్ యూ బిలీవ్ ఇన్ ఇట్ తప్పదు, ఇంకా చేయిస్తాం.
1: ఇప్పుడు తమిళ్, మలయాళం, బాలీవుడ్, టాలీవుడ్ ఈ 4 విభాగాలు మీరు చూశారు. నెక్స్ట్ ఫ్యూచర్లో మన తెలుగు సినీ పరిశ్రమ ఎలా ఉండబోతుంది, ఈ AI వచ్చాక ఏం మార్పులు రాబోతున్నాయని ఒక టెక్నికల్ పర్సన్గా మీరు అనుకుంటున్నారు?
0: అంటే నాకు అవుతుందా లేదా తెలియదు కానీ రైటింగ్ వైజ్ యాక్టింగ్ వైజ్ కొంచెం మన మలయాళం సినిమాలకు కంపీట్ అవుతే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అండి. అంటే కమర్షియల్ ఎప్పుడు కూడా ఉంటాయండి, తప్పేం లేదు, బట్ 100% కమర్షియల్ అవసరం లేదు. ఒక 60-70 రెగ్యులర్ కమర్షియల్ ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి వచ్చేసి ఒక 30-40% మాత్రం కొంచెం మనం మలయాళాన్ని నుంచి కొంచెం తక్కువ ఉన్నామండి మనం. అంటే అన్ని విధాలలో, అంటే ఇంక్లూడింగ్ నేను, డైరెక్షన్, రైటింగ్, యాక్టింగ్, ఈ మూడు కూడా కొంచెం తక్కువ ఉన్నాం మలయాళం ఫిల్మ్స్ కంపేర్ చేస్తే. సో దీంట్లో ఏం పెద్ద సిగ్గుపడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఎప్పుడైనా మనం ఫస్ట్ అక్నాలెడ్జ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఇది క్రిటిసైజ్ చేయడానికి కాదు, ఫస్ట్ అక్నాలెడ్జ్ చేస్తే మనం కొంచెం ఒక మెట్టు తక్కువ ఉన్నాం అని, అప్పుడు నెక్స్ట్ ఆ మెట్టు వాళ్ళని మనం క్రాస్ కూడా చేయొచ్చేమో అదృష్టం. సో ఇది రావాలి అని మాత్రం నేను అనుకుంటా ఇంకా తెలుగులో. ఇంకా ప్లస్ ఇంకోటి సాయిల్ నుంచి వచ్చే స్టోరీస్ అండి. అంటే ఇప్పుడు రాయలసీమలో అక్కడ ఒకటి స్టోరీ ఉంటుంది, చిన్న షార్ట్ స్టోరీ ఉందనుకుందాం అక్కడ, అక్కడ ఒకటి. ఇప్పుడు తెలంగాణ రూరల్ ఎక్కడైనా ఉంటుంది, ఇప్పుడు ఆంధ్ర ఎప్పుడుదో ఒక 30 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక చిన్న స్టోరీ ఉంటుంది, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఒక స్టోరీ ఉంటుంది, మట్టినో నుంచి వచ్చిన స్టోరీస్ ఉంటాయండి, అవి రావాలి. ఎందుకంటే సరే కమర్షియల్ ఎప్పుడైనా ఉంటాయి, బట్ ఇవి కూడా వస్తే ఏంటంటే దాని బ్యూటీ వేరు, ఒరిజినాలిటీ వేరు, అవి ఇంకా రావాలని కోరుకుంటున్నా. ఏ స్టోరీలో మాత్రం ప్రస్తుతం పెద్దగా అయితే హెల్ప్, 10-20% హెల్ప్ అవుతుంది, కానీ ఇప్పుడు మట్టి మూవీస్ ఉన్నాయి రావాలని అంటున్నానండి, అది ఏ ఎట్లా దేయగలుగుతుంది అండి, అది ఎవరిదో ఒక అనుభూతి, అది
1: ఎవరు ఎలా ప్రాంప్టింగ్ ఇస్తే అలాగే చెప్తాను తప్ప క్రియేటివిటీ లేదు.
0: ప్లస్ ఇప్పుడు ఒక మనిషిది ఎక్స్పీరియన్స్ కదండి, నేను చెప్పేది ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు అక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఊరు ఉందనుకుందాం ఏదైనా తెలుగు స్టేట్స్లో ఎక్కడో, అతని అనుభవం నుంచి వచ్చిన ఒక స్టోరీ ఉంటుంది, అలాంటివి వచ్చినప్పుడు ఆ ఒరిజినాలిటీ ఇంకెవరు తీయగలుగుతారండి, ఎవరు తీయలేరు, అది అతనే తీసుకురావాలి, అది అలాంటివి రావాలి. ఇంకా
1: తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది, తెలంగాణలో మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది, కాబట్టి ఇంకా తెలంగాణలో ఉన్న కథలన్నీ వెలికి తీయాలి.
0: తెలంగాణలో న్యాచురల్ గానే అంటే జానపదం అనేది కొంచెం ఇది ఉంది కాబట్టి దాంట్లో నుంచి వచ్చేవి ఆ ఒరిజినాలిటీ వస్తూ ఉంటాయండి. బట్ హోప్ఫుల్లీ రాయలసీమ, ఆంధ్ర నుంచి కూడా ఎన్నో లక్షల స్టోరీలు ఉంటాయి మట్టి జోడించుకున్నవి, అవి ఇంకా రావాలి అని ఒక హోప్ అండి.
1: ముఖ్యంగా 23 సినిమాలో మీకు నచ్చిన పాట ఏంటి చివరిగా?

0: శ్రోతలకు వినిపిద్దాం. ఒక పరివర్తన దిశగా
1: కొంచెం
0: వెళ్తుంది.
1: కొంచెం కష్టమైన టాపిక్ అండి ఇది. కాకపోతే చంద్రబోస్ రాసిన సార్ రాసినవి, రెహమాన్ సార్ రాసినవి, అవి కొంచెం ఒక 1% ఎక్కువ ప్రిఫరెన్స్ ఏమో, బట్ ఇండస్ రెండు రాశారు అండి. అవి నాకు ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే ఆ రెండు క్వశ్చన్, ఎందుకంటే అవి మట్టితో నుంచి వచ్చిన సాంగ్స్. ఇప్పుడు ఇప్పుడు దొరపోగాక అనే సాంగ్ అండి, అది అక్కడ వాళ్ళు పాడుకుంటున్న గుంటూరు ఏరియా వీటిలలో, సత్తెనపల్లి ఆ ఏరియాలలో పొగాకు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ జీవితం ఏంటి అప్పుడు, వాళ్ళ వర్కర్స్ అప్పుడు ఎట్లా వెళ్ళేవాళ్ళు, వాళ్ళ కూడా ఒక జీవనోపాధి, అది కష్టం ఉన్నా కూడా ఎన్ని ఫ్యామిలీస్ సర్వైవ్ అయినాయి వీటి మీద. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ దగ్గర బీడీలు ఇవన్నీ ఉంటాయండి, అఫ్ కోర్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం, వెళ్తే బెటర్, కానీ దాంతో పాటు సర్వైవల్ కూడా అయ్యారు ఎన్నో కుటుంబాలు. వాళ్ళవి ఏంటి, వాళ్ళ లైఫ్స్ ఏంటి, అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్.

0: బాగుందండి. 23 సినిమా మీకు మళ్ళొక్కసారి రెండవసారి గద్దర్ అవార్డుని ఇప్పించింది. బెస్ట్ స్పెషల్ జ్యూరీగా 23 సినిమా నిలిచింది. మరొక్క మారు మీకు అభినందనలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. నమస్కారం.
1: నమస్కారం అండి, చాలా థ్యాంక్స్ అండి.
2: మీరింతవరకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో సినీ దర్శకులు శ్రీ రాజ్ రాచకొండ గారితో పరిచయం విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు సినీ గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట యమదొంగ చిత్రంలోనిది. కేజీ రంజిత్ ప్రణవి పాడారు ఈ పాటని. అనంత శ్రీరామ్ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అది యుగల గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట బన్నీ చిత్రం నుంచి. సాగర్ మారతి పాడారు. చంద్రబోస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: సినీ గీతాల్లో చివరిగా ఇప్పుడు వినబోతున్నటువంటి పాట ఆట చిత్రం నుండి. కార్తీక్ చిత్ర గానం చేశారు, సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు.
1: US and Iran agree to establish direct military communication channel to reduce

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి.
1: మనసు మూగది కదా, ఆ భాషను తర్జుమా చేసేవి కన్నులు. జతకలిసిన కన్నులు వలుపు ఊయిళ్లలు ఊగటంలో ఆశ్చర్యం ఏమీ ఉండదు. ఆశలు నెరవేరి కోర్కెలు తీరి ఓ పక్క ఉరుములు మెరుపులు, మరొక పక్క హృదయాల గుసగుసలు, పాట మొత్తం నృత్యంతో సహా కలిపి ఓ చిన్న కారులో వానలో 60వ దశకంలో చిత్రీకరించిన పాటిది నేనంటే నేను. చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఆరుద్ర రచన, ఎస్పి కోదండపాండి సంగీతం.

అనురాగానికి రాగం ఏముంటుంది చెప్పండి. అది హృదయ పరాగమై ఎదలయ్యలో కొలుగు తీరుతుంది. నూరేళ్లు దశ దిశలా పరిమళించే సుమసుగంధాల మధురిమలో జాబిల్లిని మించి పొన్న పరిమిళాలు, పులకింతలు ఒక పక్క, వెన్నెల పాలకడెల్లా మరొక పక్క, మనసు పూల తేరులా సాగిపోతే చేరేది మల్లెల తీరానికే కదా. కురినిదే మేఘం కాలేదు, కలవనిదే స్నేహం కాలేదని అంటూ ఓ పెద్ద ప్రణయ కావ్యంలా సాగిపోయే ఈ శతవసంత గీతం. పంతులమ్మ చిత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల, రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర.

భూమి తడిసే వాన మబ్బుల్లోంచి వస్తుంది. మరి గుండె తడిసే వాన చూపుల జల్లుల్లోంచి వస్తుంది. ఆశలే పల్లవంగా, అల్లరి పల్లవిగా, వయసు మనసు జతకూడి ఊహల్ని ఉరకలు వేయిస్తే ఆ గుసగుసలకు అంతి ఏముంటుంది? ఈ కథనంతా చెప్పే కాటుక కన్నులు చూపుల్లో జల్లులే కాదు, కైపుతో గుండెకు జోలపాడుతుంది. పరవశించే ప్రకృతిని, పరవళ్లు తొక్కే వయస్సుని పాటగా పెనవేసి అందిస్తే మది భావాలకు స్వరమేళవింపులో ఒడిచి పట్టుకున్న సంగీత రచయిత గీతం అవుతుంది. బుల్లెమ్మ బుల్లెడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రాజశ్రీ రచన, సత్యం సంగీతం.

మనిషి మనసెప్పుడు కొత్తదనం కోరుకుంటుంది. ఋతువుల్లో ఆమని, కొత్త వర్షంలో నీరెండ, కొత్త ఎండల్లో వేసవిలో తొలి కిరణం, ఈ కొత్త హేమంతంలో తొలి మంచు చినుకు, ఇలా ఒకే ఏటిలో ఎన్ని కొత్త వింతలో, ఇలా అందించే ప్రకృతికి మనం ఏమి ఇవ్వగలం? అయితే అసలు సంగతి అంతా ఇక్కడే ఉంది. మనమంతా ఇక్కడే ఉన్నాం కనుక ఓ కొత్త జంట నవలోకాన్ని కోరుకుంటుంది. అది ఏ దూర తీరమైనా కావచ్చు, ఆ దూరపు వలపు వారిని ఆ ఊహల తీరాలకు తప్పక చేరుస్తుంది. ఊహలో అద్భుత రసాన్ని ఒలికిస్తున్న గీతం. వీరాభిమన్యు చిత్రంలో ఘంటసాల పి సుశీల, ఆరుద్ర రచన కెవి మహదేవన్ సంగీతం.

కన్నుల అనంత ఆకాశపు నీలి నీడల్ని కంఠ వీణారవాలుగా తర్జుమా చేసి పాటగా పాడితే పాదమంజీరాలు తాళం వేస్తూ నాట్యమాడతాయి. కోయ్యలకు కూడా కినుకు వచ్చేలా గడమెత్తి పాడితే, నెమలెక్కుడా అలుపు వచ్చేలా కులుకు నటనల ఆడితే ఆ నీడలు తన ప్రేమని పాటగా పరిచి పదాలను వదిలితే ఆ పదాలపై తిలాంగరాగస్వరాలాంటి స్వరాలని చిలికించి వరపుష్పంగా అందిస్తే ఈ పాటవుతుంది. పాండవ వనవాసం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల, సముద్రాల జూనియర్ రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

కొన్ని పరిచయాలు అంతే, అంతకుముందు లేని కొత్తదనాన్ని చవిచూపిస్తుంది. గూటిలో పడుకున్న గొంగళీ పురుగు సీతాకోక చిలకైనట్టుగా, స్వాతి చినుకు ముచ్చమైనట్టు, జారిపడిన వానచినుకు ఇంద్రధనస్సు అయినట్టు, రచయిత చేతిలో కాగితం వెలకట్టలేని గ్రంథం అయినట్టు, అమాయకునికి తెలివి నేర్పి అడగకపోయినా వరాలిచ్చి దయచూపిన దేవికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అంటూ మధుర గాయకుడు గొంతెత్తి ఆర్ద్రతతో పాడిన పాట. ఉమ్మడి కుటుంబం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆర్ద్ర రచన పెంజాల సంగీతం.

ప్రకృతి తనలో తన సంగీత పాఠాలు చెప్పుకోవటం మీకు తెలుసా? ఏ కొండమీదో గొంతు సవరించుకుంటున్న కోయిల గళాన్ని వినగానే ఎక్కడో ఉన్న కొండ తిరిగి పాడుతుంది. కాని పక్కనే ఉన్న కోయిల పిల్లకు మాత్రం అది సాధ్యం కాదు. ఈ గొంతుకు ఒకరోజు వస్తుందని, అది తప్పక రాగం తీస్తుందని తెలిసిన తల్లి మాత్రం పిల్లబడుతున్న తపన చూసి నవ్వుకుంటుంది. మనుషులైనా అంతే. అమాయకపు లేత మనిషిని మీటితే, ఆ మనసును కూడా మీటితే అది వేల రాగాలు పలుకుతుందని ఓ మధుర గాయని పాడిన పాట. కోయిలమ్మ చిత్రంలో పి. సుశీల, ఆత్రేయ రచన, విశ్వనాథన్ సంగీతం.

మనం అర్థం చేసుకోవాలి, కానీ మన హృదయం ఎప్పుడూ ఏదో ఒక నశ పెడుతూనే ఉంటుంది. తనని దోచుకున్న వారిని గుర్తుపట్టి ప్రేమగీతిగా గుర్తులు చెప్పి మరీ పాటలు రాయిస్తుంది. ఆ పాట పాడుతూ తన వారి పక్కనే ఉంటే పరవశంతో, ఎక్కడో ఉంటే కలవరింతతో కలవరపట్టం మామూలే. ఆ పడే ముచ్చటిని దొరకలేదన్న భావనతో కలిగే పిచ్చిని కలిపేసి ఇద్దరు ముగ్గురు కలిపి పాడేసుకుంటే త్రిగళ గీత అవుతుంది. అప్పుచేసి పప్పుకూటి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఏఎం రాజా, పి లీల, పింగళి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

అదే నింగి, అదే నేల, అవే పూలు, అవే గాలి. కాని ఎప్పటికీ ఎప్పట్లాగేనే మన ముందు కనపడుతున్నా. మన మనసు ఉరకలేస్తే ప్రకృతి ఆనందంగా కనపడుతుంది. మనసు బజ్జుంటే ప్రకృతి కూడా నిద్రపోతుంది. గాలి ఒకటే అయినా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఆ గాలి చప్పుళ్లలో ఎంతో తేడా. ఊగే కొబ్బరి ఆకులైనా, గలగలలాడే రావి ఆకులైనా, టపటపలాడే తాటి ఆకులైనా వీటి చప్పుడు దానిది. కాని అలా పోతూ పోతూ ప్రతి గాలి గోలగా ఈల వేస్తూనే పోతుంది. మబ్బులు మనుషుల్ని ఆహ్వానిస్తూ పరుగులు పెడుతూ ఉంటాయి. ప్రకృతికి మనిషి మనస్సు జోడిస్తే ఆ పరుగును ఆపటం మీ తరం కాదని ప్రబోధిస్తున్న ఈ పాట వినండి. శ్రీవారు మావారి చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, జీకే వెంకటేష్ సంగీతం.

మనం ఇష్టపడాలి కానీ ఇష్టపడింది మాత్రం ప్రపంచంలోనే అద్భుతమైందై కూచుంటుంది. ప్రేమ పాసుపు పారవశ్యాన్ని పొందితే పోల్చటంతో మొదలయ్యి పొగట్టంతో ఆగుతుంది. చక్కని చుక్కలా ఉండే ఆ తీరు నీలాకాశపు చుక్కల్లో కూడా లేదని, మృదుమోము మెరుగు చామంతుల్లో కూడా ఉండదని, తాను బ్రతికేందుకే ఆ సౌందర్యం ఉందని మనసు లోతుల్లోంచి పొగుడుతూ ప్రణయదీక్షను సాగిస్తే ఆ పాట దేవుడు చేసిన మనుషుల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అవుతుంది. దాశరథి రచన,

చంద్రుడు ఇలా వచ్చి చల్లదనాన్ని మాత్రమే కురిపించి అలా చల్లగా జారుకుంటాడు సూర్యుడు వచ్చేలోపుగా. సూర్యుడు మాత్రం గోరువెచ్చగా మరింత వెచ్చగా కాలుస్తూ మాడుస్తూ చెమటలు పట్టిచ్చేస్తాడు. కేవలం వేడే కాక ఎన్నో రంగుల్ని కూడా తెస్తాడు సూర్యుడు. సంజ్య కింజాయి మీద ఎన్ని పాటలేవు చెప్పండి. దానికి చిరుగాలి మళ్లీ తోడైతే, మేఘరాగం కుమిరాగం తీస్తే పులకించే మయూరమే కాదు మన మనస్సు కూడా ప్రకృతిలో ప్రణయ తాండవం చేస్తుంది. కళ్లల్లో ఇల్లరకం చేసి గుండెల్లో రాజరకం చేస్తుందంటూ మూగ ప్రేమ చిత్రంలో బాలు సుశీల పాడిన ఈ పాట వినండి. ఆచార్య ఆత్రేయ రచన, చక్రవర్తి తొలిపరిచయ సంగీతం అది.

జీవితం ఒక ప్రయాణం, అందుకు మజిలీలు ఎన్నో. మనకు నచ్చిన ఊళ్ళు ఎన్నో వస్తూనే ఉంటాయి దారిలో, అలా చూస్తూ పోవటమే. గాలిలా కడల కెరటంలా మబ్బుపై నుంచి జాలువారే చినుకలా ఎన్నో గీతాలు మనకున్నాయి. ఆ వానలో తడిసిన నెమళ్ళు మల్లెలు తన్మయం పొందుతూనే ఉంటాయి. చుట్టూ ఇన్ని జరుగుతుంటే తిమ్మెరను తన ఊయిల ఊపమంటూ, మల్లికను తన నవ్వులను తిరిగి తెచ్చిపెట్టమంటూ, కొత్త జీవితానికి ఆశలు వచ్చి గుండె ఊహల పందిరలో మనసు సేదతీరే శుభరాత్రి గీతం ఈ పాట. ఇది కథ కాదులో ఎస్ జానకి, ఆత్రేయ రచన, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:57. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:00 అర్చనలో క్షేత్ర దర్శన సమాచారంతో కూడిన భక్తి గీతాలు వింటారు. రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో మధుమేహం డాక్టర్ రాహుల్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త ఎస్ రమేష్ సుంకసారి.

7:30 శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటారు. 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10 గంటలకు ఎవర్గ్రీన్ హిట్స్.

రేపు ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయిలో, రేపు శనివారం కాబట్టి రైటర్స్ స్పెషల్. 12 గంటలకు చైతన్య స్ఫూర్తి, 1 గంట 20 నిమిషాలకు షో టైం, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి.

రేపు సాయంత్రం 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లు వింటారు. 6 గంటల 20 నిమిషాలకు లేటెస్ట్ ఫిల్మ్ సాంగ్స్. 7 గంటల 15 నిమిషాలకు ఇది మన చట్టం. 7 గంటల 30 నిమిషాలకు పాటతో ప్రయాణం. 8 గంటలకు మస్తీ మజా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:01 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.